ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 9వ రోజు క్రీస్తు శక 2026వ సంవత్సరం జూన్ నెల 30వ తేదీ మంగళవారం

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలకు కావస్తుంది. ఇంకొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇప్పటిదాకా ప్రార్థనల శ్రీ సుందరకాండ గానసుధ ఇన్నరు ఇంతటితో ఇవాళ ప్రార్థన కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనల శ్రీ విఘ్నేశ్వర స్తుతి ఇన్నరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇలా పొద్దుగల సంధి రాత్రి 11 గంటల దాకా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు

శాఖల నేరేడు అంశం గురించి వింటారు. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇవాళ అమటల సంగతుల కార్యక్రమంలో. 8:30 కథనం కథమానం భవతి 101 కథల సంపుటి నుండి ఎప్పుడు ఏడారే కథ ఇంటారు రచన కెవి నరేందర్, చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. మీరు వచ్చే మీకు నచ్చిన పాటలను వినిపించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇలా పొద్దుగల 8:45 సంధి 10 దాకా సింగిడి సినీ గీతాల కార్యక్రమంలో, సాయంత్రం 5 మాట చెప్పుడు పాట ఎంటర్ కార్యక్రమంలో, రాత్రి 8 సంధి 8:45 దాకా ఉషాళ్ళ మీరు మీకు నచ్చిన పాటలు కోరొచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరొచ్చు. రాత్రి 10:30 మధురిమల హాయైన పాటలు వింటారు. సాయంత్రం 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో యోగాసనాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకురాలు జి సుమాంజలితో ముచ్చట ఉంటది, ముచ్చట విడతారు బి సంధ్యలీల. ఆర్ ఛాయాదేవి పాడిన లలిత గీతాలు ఇంటారు.

సాయంత్రం 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణా బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు, జయనత్ గ్రామానికి చెందిన కుంట గంగమ్మ బృందం పాడిన శ్రీరాముని భజనలు ప్రసారమవుతాయి. ఐసీసీ మహిళా T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లండన్లోని ది ఓల్డ్ క్రికెట్ మైదానంలో జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్ పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 100.2 ఎఫ్ఎం ద్వారా వినొచ్చు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:15 రాత్రి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. పత్తి మరియు సోయా చిక్కుడు విత్తుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ సమాధానాలిస్తారు. రైతన్నలు మీరు మీ సందేహాలను తీర్చుకోవడానికి ఫోన్ చేయొచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 28 కోడ్ నంబర్, 2300 081 మరో నంబర్ 2950 081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెవీరుడు అల్లూరి సీతారామరాజు గాథా చారిత్రక నవల దారివాహికపట్నం 49వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. 9:45 షామీ గజల్ కార్యక్రమంలో చిత్రా సింగ్, జగ్జిత్ సింగ్ పాడిన గజల్లు వింటారు. రాత్రి 10:00 మనపురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం కనకపూర్ వడ్యాల గ్రామానికి చెందిన గంధన్ నడిపి గంగారం బృందం చెప్పిన కొండల రాయుని కథ, బుడిగజంగం కథ 2వ భాగం ప్రసారమవుతుంది.

0: ఇవి ఇలా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:40
1: కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట

0: గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్టపతి ప్రదానం చేస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్టపతి బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నారు. రాష్టపతి పర్యటన ఏర్పాట్లను రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నిన్న పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోపం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
1: ట్రైబల్ యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి గౌరవ రాష్టపతి గారు మన విశాఖపట్నానికి రానున్నారు. మేడం కి స్వాగతం పలకడానికి ఈరోజు అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ గాను, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్ గా కూడా మేడం కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఆహ్వానించి సన్మానించుకుని కాన్వకేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి మేడం ని గౌరవంగా వీడ్కలు పలకడానికి ఈరోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా అన్ని కూడా చర్యలు తీసుకున్నాం.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన నిన్న అమరావతిలోని సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులపై ఇక నుంచి 2 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 51,000 కోట్ల రూపాయల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అభివృద్దిలో ఉన్న పనుల వివరాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్దం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈరోజు జమ చేయనుంది. సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొదటి విడతలో 2 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ ఆర్థిక శాఖలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. మొదట ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మదిరిలో నిర్వహించాలని నిర్ణయించినా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. సింగపూర్, ఫిన్లాండ్ దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విద్యా విధానాలను రాష్టంలో అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గతేడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సత్కరించారు. 55 మంది 10వ తరగతి విద్యార్థులకు 30,000 రూపాయలు నగదు బహుమతిని, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని, వచ్చే ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడుల్లో 3వ వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో భారీ ఎత్తున పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, సాగునీటి పనులు చేపట్టినట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మండలి సమావేశంలో ఆయన పాల్గొని రాష్టంలో అమలవుతున్న సంజీవని పథకం గురించి వివరించారు. డిజిటల్ వైద్య సేవలను గ్రామీణ స్థాయికి అందుబాటులోకి తీసుకురావడానికి సంజీవని పథకం ఇదోతికంగా ఉపకరిస్తోందని మంత్రి తెలిపారు. డిజిటల్ వైద్య సేవలు, ఏఐ కృత్రిమ మేధ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్టాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని రూపొందించి రాష్టం అగ్రస్థానంలో ఉందని, వీటిలో 60% గత 2 ఏళ్లలోనే రూపొందించామని మంత్రి వెల్లడించారు. ప్రజలతో నిత్యం సంబంధం.

0: అనుబంధాలున్న శాఖలు విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్టంలో సుమారు 3,000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా టెలికాం సంస్థలతో మాట్లాడాలి అని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో 300 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా కేవలం 36 లక్షల టన్నులే వినియోగమవుతున్నాయని చెప్పారు. బియ్యం పరిశ్రమ అభివృద్దికి ఎగుమతులే తదుపరి పెద్ద అవకాశంగా మారాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బియ్యం మిల్లర్లు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక బియ్యం ఎగుమతి విధానాన్ని రాష్ట ప్రభుత్వం రూపొందిస్తోందని, ప్రస్తుతం ఆ విధానం తయారీ దశలో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేస్తారని ఎప్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్1 నాటికి ఫలితాలు వెలువడాల్సి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడ్డంతో ఆలస్యమైంది. ఈ రోజు ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈ రోజు రాష్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాబోయే 7 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సతీకుమార్ యాదవ్.

0: अति विशिष्ट सेवा पदकानि च वितरितानि। उपराष्ट्रपति सीपी राधाकृष्णन वर्य, रक्षामंत्री राजनाथ सिंह, अन्ये केन्द्रीय मंत्रिण, सशस्त्र सेनाया वरिष्ठा अधिकारिणश्च अस्मिन् अवसरे उपस्थिता आसन्। राष्ट्रपति मुर्मू वर्या इतः पूर्व अस्मिन् मासे अष्ट दिनांके राष्ट्रपति भवने रक्षा अलंकरण समारोहे प्रथम चरणस्य शौर्य पुरस्कारान् प्रदत्तवती। प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः अवदत् यत् तस्य सेशेल्स देशस्य यात्रा महत्वपूर्णैः परिणामैः पूरितम् आसीत्, येन भारत सेशेल्स देशयोः मैत्री प्रवर्धिता भविष्यति। सामाजिकान्तर्जालीये सन्देशे प्रधानमंत्री अवदत् यत् विगत पञ्चदश वर्षेष् उभयोः देशयोः मध्ये सम्बन्धः सुदृढ विश्वासेन संयुक्त प्रगतिना च चिह्नितः अस्ति। यदा तु आगामि पञ्चाशत् वर्षाणि नवान्वेषणेन सुस्थिरतया संयुक्त समृद्ध्या च निर्धारिताः भविष्यन्ति। सः सेशेल्स देशस्य स्वातन्त्र्यस्य पञ्चाशत्तमे वर्षे राष्ट्रिय दिवसस्य समारोहे भागग्रहणाय हर्षं प्रकटितवान्। श्रीमोदी सेशेल्स देशस्य राष्ट्रपत्ये डॉ पैट्रिक हर्मिनी इत्यस्मै सेशेल्स देशस्य सर्वकाराय जनानां च स्नेहाय धन्यवादम् अददात्। राष्ट्रिय निवेशावसंरचना कोषस्य नीफ इत्यस्य कृते सर्वकारस्य समग्र प्रतिबद्धता अधुना 60,000 कोटि रूप्यकाणि अभवत्। एतत् उपक्रमं मूलसौकर्याणां कृते अन्येषु राष्ट्रिय महत्वपूर्णेषु क्षेत्रेषु च केन्द्रस्य निवेश प्रतिबद्धतां प्रदर्शयति। केन्द्रीय मन्त्रिमण्डलेन गतसप्ताहे आधारभूत संरचना निवेशस्य गतिं वर्धयितुं देशे संस्थागत मूलधनम् उत्प्रेरयितुं च निधौ 30,000 कोटि रूप्यकाणां अतिरिक्त निवेश प्रतिबद्धतानुमोदिता। केन्द्रीय कृषि कृषक कल्याण मन्त्री शिवराज सिंह चौहान अद्य आरभ्य पूर्वोत्तरस्य द्विदिवसीय यात्रायां भविष्यति। श्री चौहान असम राज्यस्य गुवाहाटी नगरे उच्चस्तरीय समीक्षा सभायाः आयोजनं करिष्यति। सभायां असम राज्यस्य समीपस्थेषु क्षेत्रेषु सस्येषु ग्रामेषु महत्वपूर्ण जलसंरचनायां च जलप्लावस्य प्रभावस्य समीक्षा भविष्यति। वर्तमान सहायोद्धार कार्याणां प्रगतेः समीक्षापि भवितुं शक्नोति। असम राज्यस्य समीक्षायाः अनन्तरं श्री चौहानः श्वः अरुणाचल प्रदेशस्य जलप्लावित क्षेत्राणां निरीक्षणं विधास्यति। सः जलप्लावितानां ग्रामाणां कृषिक्षेत्राणां सहायोद्धार शिबिराणां च स्थित्याः मूल्यांकनं कर्तुं वायुमार्गेण भूमार्गेण च सर्वेक्षणं करिष्यति। जुलाई मासस्य तृतीय दिनांकादारभ्यमाणस्य 57 दिवसात्मिकायाः वार्षिक अमरनाथ यात्रायाः प्राक् सुरक्षा संस्थाः पंजाबतः जम्मू कश्मीर पर्यन्तं तीर्थयात्रा मार्गे सज्जतां तीव्रीकृतवन्तः। मोक ड्रिल इति आचरन्ति, निरीक्षण प्रणालीं सक्रियं कुर्वन्ति। सहस्रशः तीर्थयात्रिणां सुरक्षित गमनागमनं सुनिश्चेतुं अन्ता संस्था समन्वयं सुदृढं कुर्वन्ति च। वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम निर्मल जिल्ला समाचार लेख अंदिस्तारु श्री जी सायन्ना।
2: निर्मल जिल्लालో ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన ప్రారంభమైంది। ఓటర్ల జాబితాను సిబ్బంది పక్కాగా రూపొందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సిబ్బందికి సూచించారు। జిల్లాలో ఓటర్ నమోదు ప్రక్రియను పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను ఖచ్చితంగా రూపొందించేందుకు చేపడుతున్న మ్యాపింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా చూడడమే ఈ ప్రత్యేక పరిశీలన లక్ష్యమన్నారు। అధికారులు సిబ్బంది అత్యంత బాధ్యతతో వ్యవహరించి ప్రతి ఇంటి నంబరు, ఓటర్ వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు। ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వానికి ప్రాధాన్యతని ఇవ్వాలని, ప్రతి అర్హుడి పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు। ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పేదలందరికీ చేరాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిర్మల్ జిల్లా ప్రత్యేక అధికారి ఇలంబర్తి అన్నారు। ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం

0: అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఇలంబర్తి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాల వివరాలు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ అన్ని శాఖలు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగాలని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన పోలీసు శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలు, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నతంగా స్థిరపడేలా చూడాలని సూచించారు. తినుబండారాల దుకాణదారులంతా తప్పనిసరిగా ఆహార పదార్థాల ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను పాటించాలని జిల్లా ఇన్ఛార్జ్ ఫుడ్ సేఫ్టీ అధికారి టి సునీత అన్నారు. జిల్లాలోని మిఠాయి దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో పలు దుకాణాల్లో గడువు తీరిన మిఠాయిలు, చాక్లెట్లు, లేబుళ్లు లేని ఆహార పదార్థాలను గుర్తించారు. ఆయా మిఠాయి దుకాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణదారులంతా ఆహార పదార్థాలకు సంబంధించి లేబుళ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు తక్కువగా ఉన్నందున ప్రజలందరూ ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ అన్నారు. ఇటీవల నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ ఈ వర్షాకాలంలో పెసర, మినుము, కంది పంటలు వేసుకోవాలని రాష్ట ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నరకం ధాన్యాలు వేసుకోవాలి అన్నారు. రైతులు రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేయాలని అన్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా వైద్యాధికారి రాజేందర్ అన్నారు. ఇటీవల జిల్లాలో ఉన్న ప్రాథమిక వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమయంలో టైఫాయిడ్, డయేరియా, మలేరియా, విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటిలో మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా మందులు కొడుతున్నట్లయితే తన దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఈ సమయంలో కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల ముప్పు నుండి యువతను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ జానకి షర్మిల పిలుపునిచ్చారు. మిషన్ పరివర్తన్, నషా ముక్త్ భారత్ సప్తాహ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. డ్రగ్ వ్యసనానికి బానిసైతే బంగారు భవిష్యత్తు చిన్న భిన్నం కావడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి రూపంలోనే పెద్ద ముప్పు పొంచి ఉందని ఆమె అన్నారు. దీనిని అడ్డుకునేందుకు గ్రామ స్థాయిలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఆరోగ్య పాఠశాల విధానంలో భాగంగా ప్రతి గురువారాన్ని డ్రగ్స్ వ్యతిరేక అవగాహన దినంగా కేటాయించామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అవసరమైతే పోలీస్ సంక్షేమ శాఖల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలని, జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు.
1: నిర్మల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు లాస్ ఏంజల్స్లో 2028 జరిగే ఒలింపిక్స్కు అర్హత సాధించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈరోజు విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు హాజరవుతారు. అనంతరం రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్

0: ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. స్వీడన్లోని స్టాక్ హోమ్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక ప్రసంగం చేశారు. రూల్ ఆఫ్ లాను రక్షించడం భారత్ స్వీడన్ అనుభవాలు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ ఆయన, చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది తనంతట తానుగా ఉపాధిని సృష్టించలేదని, పేదరికాన్ని నిర్మూంచలేదని, కాని అంతకంటే ప్రాథమికమైన అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తూ ప్రజలందరినీ చట్టం ముందు సమానులుగా చూసేలా, నిరంకుశ పాలన వల్ల ఏ ఒక్కరూ బలహీన పడకుండా ఉండేలా చట్టబద్దమైన పాలన క్రమశిక్షణ నేర్పిస్తుందని వివరించారు. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఎంతో కీలకమని జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. న్యాయ సమీక్ష అనేది న్యాయస్థానాలకున్న అధికారం మాత్రమే కాదని, అది కోర్టులకు అప్పగించబడిన రాజ్యాంగపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: Kendra Vyavasaya Raitu Sankshema Shaka Mantri Shivraj Singh Chauhan ఈ రోజు నుండి ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. అస్సాంలోని గౌహటిలో ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వరదల వల్ల పంటలు, గ్రామాలు, మౌలిక సదుపాయాలపై పడిన ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని అంచనా వేస్తారు. రేపు అరుణాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలు, సహాయక శిబిరాలను వైమానిక, భూతల సర్వేల ద్వారా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బాధితులైన రైతులు, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, అధికారులతో సమావేశమై పంట నష్టపరిహారం, బీమా చెల్లింపులు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం వ్యూహాలపై మంత్రి చర్చిస్తారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ ను మాత్రమే పరిమితం చేసింది. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్దీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ

0: మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. ఢిల్లీ కేబినెట్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. రేపటి నుండి 4 దశల్లో అమలు జరగనున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. మార్చి 31 2030 నాటికి ఢిల్లీలో రవాణా వ్యవస్థను పూర్తిగా ఉద్గార రహితంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమాపేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, నగర ప్రజల శ్రేయస్సు కోసం ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా మార్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చే 4 ఏళ్లలో దీనిని దశల వారీగా అమలు చేయడానికి సమగ్ర ప్రణాళికను సిద్దం చేసినట్టు తెలిపారు.
1: రాజ్య కో మిలేగి బల్కి పూరి ఢిల్లీ కో సస్టైనబుల్ అఫోర్డబుల్ ఆర్ ఫ్యూచర్ రెడీ ట్రాన్స్పోర్టేషన్ కే క్షేత్ర మే పూరే దేశ్ మే సబ్సే ఆగే లేకర్ కే జాయేగి.
0: భారత మహిళల క్రికెట్ జట్టు 2028లో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిన్న ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. మహిళల విభాగంలో భారత్తో పాటు ఆస్టేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఒలింపిక్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. ప్రతి ఖండం నుండి ఒక జట్టు చొప్పున నేరుగా కేటాయించారు. ఐసీసీ ర్యాంకింగ్స్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆధారంగా ఈ 4 ఖండాల జట్లను ఎంపిక చేశారు. మరోవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఆసియా ఖండంలోనే అగ్రస్థానంలో నిలవాల్సి ఉంటుంది. ఈశాన్య భారతం, బీహార్, కొంకణ్, గోవా, మహారాష్ట, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్టాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతంలో రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని కూడా ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాల సంగతులు. రాదు కాదు అనుకుని ఉండకుండా అన్ని విషయాల మీద అవగాహన పెంచుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. విద్య, ఆరోగ్యం, ఆహారం, ఉద్యోగం, న్యాయం చట్టం వంటి విషయాలతో పాటు గొప్ప వ్యక్తుల ముచ్చట్లను వినిపిస్తూ, ఇలా మనకు రాని కాదు అనుకునే విషయాల పట్ల మనకు అవగాహన కల్పిస్తూ మనలో చైతన్యం నింపే కార్యక్రమం అంబటాల సంగతులు.

ఇలా అంబటల సంగతులు కార్యక్రమంలో యోగం అనే అదృష్టం జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్ జిల్లా వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. ఇందులో గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఉపయోగపడే యోగాసనాల గురించి మంచిరాలకు చెందిన యోగా శిక్షకులు జాడి శంకరయ్య ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా తెలుగు జానపద సాహిత్యంలో వీరగాథలు కవి రచయిత వడ్లూరి ఆంజనేయరాజు ప్రసంగం ప్రసారమవుతుంది. మాట సొగసు సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక నుండి నేరేడు అనే అంశం గురించి వింటారు. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇయాల్టి అంబటల సంగతులు కార్యక్రమంలో. ఇయాల్టి తెలుగుదిద్ది స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం ఆరుద్ర కార్తె నిజ జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం తిథి పాఠ్యమి పూర్వాషాఢ నక్షత్రం మంగళవారం. వాతావరణ సూచన: ఆకాశం మేఘావృతమై ఉంది, గాలిలో తేమ 88%, గాలి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.

ప్రకృతిలోని ప్రతి అణువు అందంతో ఆనందాన్ని నింపుతాయి. స్వచ్ఛమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఈ వాద్య సంగీతం వింటూ ఈ రోజును ప్రారంభించండి శుభోదయం తెలుపుతూ.

0: రైత నెల కోసం వ్యవసాయ సలహా.
1: నా పేరు సి అశ్విని, హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. అయితే మనకు సర్వసాధారణంగా బంతి ఇంట్లో వేసుకునే రకాలకైతే మనకు 800 గ్రాముల విత్తనం అనేది అవసరం అవుతుంది. F1 హైబ్రిడ్ రకాలు ఇప్పుడు అందరూ రైతులు వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు కాబట్టి మనకు రకాలు కాకుండా ఈ హైబ్రిడ్లే సాగు చేస్తున్నారు కాబట్టి మనకు ఒక ఎకరానికి విత్తనం వచ్చేసి 400 నుంచి 500 గ్రాముల విత్తనం అనేది అవసరం అవుతుంది. అయితే 400 నుంచి 500 గ్రాములు ఒకే

0: మనము సొంతంగా నారు పోసుకుంటే మనకు అది ఒక ఎకరానికి సరిపోతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు సర్వసాధారణంగా ఏం చేస్తున్నారంటే కొందరు రైతులు నారు పోయడం మనకు స్థలము లేక మనకు కొన్ని నర్సరీలకు కూడా ఇవ్వడం జరుగుతుంది విత్తనము. వాళ్ళు కూడా మనకు నాణ్యమైన నారు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఒక ఎకరానికి మనం 400 నుంచి 500 గ్రాముల విత్తనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 4 ప్యాకెట్లు అనేది మనకు అవసరం వస్తుంది అన్నట్టు. ఒకవేళ మొక్కల విషయానికి వస్తే ఒక ఎకరానికి మనము 8,000 నుంచి 10,000 మొక్కలు నాటుకోవచ్చు. అయితే రైతుల ఆసక్తిని బట్టి కొందరు 8,000 నుంచి లేదా కొందరు 10,000 కూడా నాటుకుంటే కూడా మనకు మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. అయితే మనకు బంతి నారు మనం పెంచుకునేటప్పుడు కూరగాయ నార్మల్ ఎలా అయితే ఎత్తున ఎలా నార్మల్ చేసుకుంటామో బంతికి కూడా మనం తప్పనిసరిగా మనకు 15 సెంటీమీటర్ల ఎత్తు మనకు 1 మీటర్ వెడల్పు ఎత్తిన నారుమల్లనే చేసుకోవాలి. నారుమల్లో కూడా మనకు తప్పనిసరిగా కొద్దిగా పశువుల ఎరువు, దాని తర్వాత ట్రైకోడర్మాడే పొడి మందు, దాంతో పాటు వర్మి కంపోస్ట్ కలిపి తయారు చేసుకున్న బెడ్ పైన మనకి బంతి నారు అనేది అలకడం అనేది చేయాలన్నట్టు. అలా బంతి నారు అలికిన తర్వాత మనకు మొలక అనేది 11వ రోజు నుంచి మనకు కనిపించడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన దగ్గర పత్తి పంట, సోయాబీన్ పంట వేసుంటాం కాబట్టి కొన్ని నేలల్లో మనకు ఎండు తెగులు కానివ్వండి, లేకపోతే వేరుకుళ్ళు తెగులు కానివ్వండి, లేకుంటే మొదల కుళ్ళు, నారు కుళ్ళు అనే ఈ తెగులు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో మనం 11వ రోజు నుంచి మనము పైపాటుగా ట్రైకోడర్మా ఎవ్రీడే పొడి మందును మనం 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ తెగులు రాకుండా నివారించుకోవచ్చు. అలా మనకు 11 రోజుల తర్వాత లేదా 16వ రోజు కూడా మనకు మైక్రోన్యూట్రియన్స్ కూడా పిచికారీ చేసుకుంటే మనకు ఆరోగ్యమైన నారు అనేది వస్తుంది. అయితే మనం ఈ హైబ్రిడ్ రకాలు ఇప్పుడు అంటున్నాం కాబట్టి మనం 21 నుంచి 25 రోజుల 3 నుంచి 4 ఆకులు ఉన్న వయసు నారు నాటుకుంటే మనకు ప్రధాన పొలం నాటుకుంటే మనకు మంచి దిగుబడులు అనేవి వస్తాయి అన్నట్టు.
1: బంతి నారుమడిలో విత్తనం మోతాదు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని చెప్పిన యవసం సలహా అది.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: తెలంగాణ యాసాబాసల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. ఈ రోజుతో ముడిపడిన ఎన్నో విషయాలను తెలిపేది చరిత్రలో ఈరోజు. గడిచిన రోజుల్లో జరిగిన విశేషాలను, ఈ రోజుతో ముడిపడిన విశేషాలను మనకు తెలియజేస్తుంది. ఇలా చరిత్రలో ఈ రోజులో భౌతిక శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత సిఎన్ఆర్ రావు పుట్టినరోజు, నటుడు అల్లరి నరేష్ పుట్టినరోజు, ఇంకా నటి సీతారా పుట్టినరోజు, అలానే అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం, అంతర్జాతీయ గ్రహశక్ల దినోత్సవం కూడా ఇలా. భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు పుట్టినరోజు ఎలా? ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు రసాయన శాస్త్ర పరిశోధకులు. సిఎన్ఆర్ రావుగా ప్రసిద్ధి చెందిన ఈయన పూర్తి పేరు చింతామణి నాగేశ రామచంద్రరావు. సాలిడ్ స్టేట్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీ విభాగంలో అనేక అంశాలు ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 60 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. సివి రామన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంల తర్వాత భారతరత్న అవార్డుకి ఎంపికైన 3వ శాస్త్రవేత్త ఈయన. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థను స్థాపించారు ఈయన. ఉన్నత పదవులు నిర్వహించారు. సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ రంగాల్లో సిఎన్ఆర్ రావు శాస్త్రవేత్తగా ఎంతగానో ప్రసిద్ధి చెందారు. నానో పదార్థాల రంగంలో ఆయన విశేష కృషి చేశారు. 1400 పరిశోధన పత్రాలను వెలువర్చారు. 45 పుస్తకాలను ప్రచురించారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, కర్ణాటక అత్యున్నత పురస్కారమైన కర్ణాటక రత్న పురస్కారాలను ఆయన అందుకున్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2.

0: ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అమటల సంగతులు కార్యక్రమం. యోగమనే అదృష్టం జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్ జిల్లా వారి ప్రాజెక్ట్ కార్యక్రమం గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఉపయోగపడే యోగాసనాల గురించి మంచిర్యాలకు చెందిన యోగ శిక్షకులు జాడి శంకరయ్య ప్రసంగంలో విన్నాం. ఈ మధ్య కాలంలో ఆడలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది అన్నది మన పెద్దవాళ్ల నానుడి. అందుకనే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు ఆ సమయంలో సరైన ఆహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని యోగాసనాలు చేయడం వల్ల ఇంకా మెరుగైన ఆరోగ్యాన్ని పొందొచ్చు. మరి ఇలా ఈ విషయం గురించి తెలుసుకుందాం. యోగమనే అదృష్టం జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్ జిల్లా వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఉపయోగపడే యోగాసనాల గురించి మంచిర్యాలకు చెందిన యోగ శిక్షకులు జాడి శంకరయ్య ప్రసంగం.
1: రెండు వారాల నుంచి దగ్గు, రాత్రిపూట చెమటలు, తరచూ జ్వరం రావటం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి. అది క్షయవ్యాధి లక్షణాలు కావచ్చు, అయినా భయపడనక్కర్లేదు. సమయానుసారంగా పూర్తిగా చికిత్స చేయించుకోండి. బలమైన ఆహారం తీసుకోండి. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు, చికిత్స ఉచితం. రండి, కలిసికట్టుగా మనం టీబీ రహిత తెలంగాణకై కృషి చేద్దాం. ఇతర వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 1800116666. జారీ చేసిన వారు జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్.
2: యోగా అనేటటువంటిది పెళ్లైన తర్వాత స్త్రీలకి గర్భం దాల్చేటటువంటి సమయంలో కూడా యోగా బాగా ఉపయోగపడుతుంది. గర్భం దాల్చే సమయంలో గర్భాశయం అనేటటువంటిది బాగా దృఢంగా తయారవటానికి, అదేవిధంగా మంచి అండం తయారవటానికి, ఆరోగ్యకరమైనటువంటి అండం తయారవటానికి, గర్భాశయ కండరాలు బాగా బలిష్టంగా తయారవటానికి యోగా ప్రాణాయామ బాగా ఉపయోగపడుతుంది. ఆ యోగా ప్రాణాయామలో భాగంగా ముఖ్యంగా ఆ సమయంలో మాలాసన, అదేవిధంగా గాడ్డెస్ పోజ్ అంటాము, అంటే దైవతాసన అని చెప్పుకోవచ్చు. ఈ రెండు పోజులు ముఖ్యంగా ఉపయోగపడతాయి. అవి అది మాలాసన అయితే మామూలుగా రెండు కాళ్ళను కొంచెం గ్యాప్ వదిలేసి రెండు కాళ్ళ మధ్య ఒక ఫీట్ గ్యాప్ తీసుకుని ఒక ఫీట్ దూరంలో ఉంచేసి కూర్చోవాలి. హాయిగా రెండు కాళ్ళ మీద కూర్చొని రెండు చేతుల్ని నమస్కార ముద్రలో ఉంచేసి రెండు మోచేతులతో మోకాళ్లను బయటికి నెట్టాలి. మోచేతులతో మోకాళ్లను బయటికి నెట్టుతూ నమస్కార ముద్రలో కూర్చోవాలి. హాయిగా కూర్చోండిగా. ఇప్పుడు మీరు మీ పెల్విక్ రీజియన్ గమనించాలి. జననావయవాల దగ్గర కానివ్వండి, మీ తొడలు, పిక్క కండరాలు ఇవన్నీ గమనిస్తూ, శ్వాసను గమనిస్తూ కళ్ళు మూసుకొని చేసేటటువంటి ఆసనం ఇది మాలాసన. ఇక్కడ మీ గర్భాశయం కానివ్వండి, అదేవిధంగా జనన అవయవాలు అన్ని కూడా ఆరోగ్యంగా తయారవటానికి బాగా ఉపయోగపడే ఆసన మాలాసన. అదేవిధంగా గాడ్డెస్ పోజ్ అంటాము, ఒకే దేవతామూర్తి ఆసన. మీ రెండు కాళ్ళ మధ్య ఒక ఫీట్ దూరం గ్యాప్ తీసుకుని నీళ్ళ కూర్చొని నిలబడండి. నిలబడిన తర్వాత అదేవిధంగా నిలబడి అలాగే కూర్చోండి, మోకాళ్ళ వరకు కూర్చోండి. మోకాళ్ళ వరకే కూర్చొని అలాగే ఉండాలి. అలాగే ఉండి మీ రెండు చేతుల్ని హాయిగా పైకి లేపండి. ఓకే, ఇలా మోకాళ్ళ వరకు, రెండు కాళ్ళ మధ్య ఒక మీటర్ గ్యాప్ తీసుకుని మోకాళ్ళ వరకు కూర్చొని మీ రెండు చేతుల్ని పైకి లేపాలి. ది గాడ్డెస్ పోజ్ అంటాము. ఇలా చేయడం వల్ల మీ తొడ కండరాలు, పిక్క కండరాలు, ఓకే, మీ మోకాళ్ళు ఇవన్నీ కూడా బాగా దృఢంగా తయారవుతాయి. ఓకే, గర్భాశయం గాని, గర్భసంచి గాని ఇవన్నీ కూడా బాగా దృఢంగా తయారై ఒకే ఆరోగ్యంగా తయారవుతాయన్నమాట. ప్రతిరోజు ఇలా చేయాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడమే యోగా. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, అంటే గర్భం దాల్చిన తర్వాత కూడా న్యాచురల్ గా, సహజంగా ప్రసవం జరగటానికి కూడా కొన్ని ఆసనాలున్నాయి. అవి ముఖ్యంగా సేతుబంధాసన వేసుకోవచ్చు. సేతుబంధాసన వేయటం వల్ల, సేతుబంధాసన అంటే హాయిగా పడుకోవాలి, ఓకే, వెల్లకిలా పడుకొని మ్యాట్ పైన హాయిగా వెల్లకిలా పడుకొని చేతుల్ని బోర్లించి మ్యాట్ పైన బోర్లించి ఉంచాలి. ఓకే, కాళ్లను ఆనించేసి మీ నడుము భాగాన్ని పైకి లేపాలి. ఓకే, కాళ్లను ఆనించేసి నడుము భాగాన్ని పైకి ఉంచాలి. ఈ బోర్లించిన చేతులతో బ్యాలెన్స్ చేస్తూ నడుమును పూర్తిగా పైకి లేపాలి. సేతుబంధ అంటే బ్రిడ్జ్ పోజ్ అంటాం. ఇది ఒక బ్రిడ్జి, ఎలా ఒక వంతెనలాగా మనం నడుముని పైకి లేపాలి. అప్పుడు మన తల, ఈ వీపు, తర్వాత కాళ్లు మాత్రమే ఆని ఉంటాయి, మిగతా అదంతా పైకి లేసి ఉంటుంది. ఇది బ్రిడ్జ్ పోజ్ అంటాము, సేతుబంధాసన్. ఇది వేయడం వల్ల ఓకే ఫ్రీ డెలివరీ

సహజంగా ప్రసవం జరగటానికి ఉపయోగపడేటువంటి ఆసనగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కోనాసన్, హాయిగా కూర్చొని కాళ్లను వెడల్పు చేసేసి, కాళ్లను వెడల్పుగా వీ షేప్ లో ఉంచేసి కూర్చొని మీ రెండు చేతులతో ముందుకు ఇలా పోనించాలన్నమాట. మనం ఏది చపాతీ చేసేటప్పుడు ఎలా చేస్తామో అలా కొంచెం నెమ్మది నెమ్మదిగా ముందుకు పోనించాలి. ఈ రెండు, ఈ పెల్విక్ రీజన్ గాని, ఈ మన థైస్ గాని, ఇది గమనిస్తూ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల కూడా మీకు బాగా తొడకండరాలు కానివ్వండి, లేదా ఈ పెల్విక్ రీజియన్ కానివ్వండి, లేదా గర్భాశయం కానివ్వండి, ఇవన్నీ కూడా హాయిగా బాగా మన విశ్రాంతి కలుగుతుంది, వాటికి బాగా వ్యాయామం అందుతుంది, అప్పుడు ఫ్రీగా ఆరోగ్యవంతంగా తయారవుతాయన్నమాట. ఓకే, ఆరోగ్యవంతమైన బేబీకి జన్మనివ్వటానికి అవకాశం కలుగుతుంది. దీంతో పాటు మనం ప్రాణాయామ చేసుకున్నట్లయితే, ప్రాణాయామ ఇంకొన్ని ఆసనాలు మామూలుగా చేస్తూ కూర్చొని చేసేటటువంటి ఆసనాల్లో ముఖ్యంగా అర్ధమత్స్యేంద్రాసనం కానివ్వండి, ఆ తర్వాత మనం ఏది మత్స్యాసనం కానివ్వండి, ఆ తర్వాత భుజంగాసనం కానివ్వండి, ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నట్లయితే చాలా మటుకు స్త్రీ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది అన్నమాట. స్త్రీకి సంబంధించినటువంటి సమస్యల విషయానికి వస్తే, ఇక ఎక్కువగా మధ్య వయస్కురాలు కానివ్వండి, లేదా పిల్లలు అయిన తర్వాత చేసేటటువంటి ఆసనాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, అలా చేయడం వల్ల గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, లేదా హార్మోన్లకు సంబంధించినటువంటి అసమతుల్య హార్మోన్లు రిలీజ్ అవ్వటానికి సంబంధించి, అంటే ఏమంటారు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటాం, అంటే హార్మోన్లు సరిగా ఉత్పత్తి కాకపోవటం, లేదా సరిపోయేదంతకంటే ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటటువంటి హార్మోన్లు కూడా ఉంటాయి. అలాంటి సందర్భంలో హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ వల్ల ఋతు సమస్యలు, ఆ తర్వాత పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు, ఓకే, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా కొందరికి థైరాయిడ్ సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ థైరాయిడ్ సమస్యలు, పీసీఓఎస్, పీసీఓడి సమస్యలు, అదేవిధంగా ఈ మెన్స్ట్రువల్, అంటే ఋతుక్రమానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఆడవాళ్లు చాలా ఎదుర్కొంటూ ఉంటారు. అదేవిధంగా ఓవర్ వెయిట్, ఒబెసిటీకి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఆడవాళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఒబెసిటీ అంటే బాగా అధిక బరువు అనేటటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి వీటికి కూడా చాలా రకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఆసనాలు, అదేవిధంగా ప్రాణాయామం కూడా చేసుకోవాలి. అదేవిధంగా అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నటువంటి మహిళకి అన్ని చోట్ల చాలా వర్క్ పని ఒత్తిడి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాలు కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి పని ఒత్తిడి కానివ్వండి, ఓకే, ఎన్నో రకాలుగా ఒత్తిడికి గురవుతుంది మహిళ. కాబట్టి మైండ్, ఆమె మానసికంగా కొంచెం కామ్గా ఉండటానికి, విశ్రాంతిని పొందటానికి ప్రాణాయామ, అదేవిధంగా ధ్యానం చేయటం, మెడిటేషన్ చేయటం, ఓకే, ప్రాణాయామ అండ్ మెడిటేషన్ అనేటటువంటి చాలా ఉపయోగపడుతుంది. స్ట్రెస్ నుంచి పూర్తిగా, స్ట్రెస్ బస్టర్గా ఉపయోగపడతాయి ఇవి, స్ట్రెస్ ని పూర్తిగా తగ్గించడానికి. వీటితో పాటు ముఖ్యంగా మహిళలు గార్డెనింగ్ చేసుకోవటం కానీ, మంచి మ్యూజిక్ వినటం కానీ, ఓకే, మంచి నచ్చినటువంటి ప్రదేశానికి వెళ్లి అక్కడ విజిట్ చేయటం గాని, ఇలాంటివి చేస్తూ ఉంటే మహిళలు మానసికంగాను, శారీరకంగాను ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రాణాయామ విషయానికి వచ్చినట్లయితే, ప్రాణాయామలో చాలా రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. మనకి చూసినట్లయితే జనరల్ గా ప్రాణాయామలో నంబర్ వన్ భస్త్రికా ప్రాణాయామ అంటాము. భస్త్రిక అంటే శ్వాసను లోపలికి తీసుకోవడం, బయటికి తీసుకోవడం ఉంటుంది. భస్త్రిక అనేది మన ఊపిరితిత్తుల్ని బలంగా తయారు చేయడానికి ఉపయోగపడేటటువంటి ప్రాణాయామగా చెప్పుకోవచ్చు. అది ఎట్లా అంటే చెప్తాను చూడండి. ఒకసారి నిటారుగా కూర్చోవాలి, తల మెడ నిటారుగా ఉండాలి, ఇలా చేసుకుంటూ ఉండాలి. తర్వాత కపాల్ భాతి అని ఉంటుంది. కపాల్ భాతిలేమో ఓన్లీ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ ఉంటుంది, ఆటోమేటిక్ ఇన్హలేషన్ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటిది, బాగా గట్టిగా శ్వాసను బిగ్గరగా వదలటం, స్లోగా ఆటోమేటిక్ గా శ్వాస తీసుకోవడం అనమాట. ఇలా ఓన్లీ ఇలాగనే అనమాట. ఇది కపాల్ భాతి అంటారు. ఆ తర్వాత అనులోమ్ విలోమ్ లేదా నాడి శోధన ప్రాణాయం అంటారు. ఇది హాయిగా కూర్చొని, నిటారుగా కూర్చొని, ఎడముక్కుని మూసేసి కుడిముక్కు నుంచి తీసుకోవాలి. నెమ్మదిగా తీసుకొని మళ్ళీ కుడిముక్కును మూసేసి ఎడముక్కు నుంచి వదలాలి. కుడి నుంచి తీసుకోవడం, ఎడమ నుంచి వదలడం, ఇదంతా కూడా ఇలా చేస్తూ ఉండాలి. ఇది నాడి శోధన ప్రాణాయామం. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ప్రాణాయామంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు ధ్యానం చేసినట్లయితే, కనీసం ఎవరి వయసు ఎంతుంది, సపోజ్ 20 సంవత్సరాల అమ్మాయి 20 నిమిషాలు ధ్యానం చేయండి, 40 సంవత్సరాల మహిళ 40 నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానం అంటే ఏంటి,
కేవలం కళ్ళు మూసుకొని హాయిగా

0: ఓ ఏకాంతంగా ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని మీ శ్వాసను అబ్జర్వ్ చేయండి. హాయిగా కూర్చున్నారు, శరీరంలో గాని మనసులో గాని ఎలాంటి బిగింపు లేదు. ఓకే, నెమ్మదిగా శ్వాస నిండుగా తీసుకోవాలి, మళ్ళీ పూర్తిగా వదలండి. పూర్తిగా వదిలిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా తీసుకోండి. మళ్ళీ అంటే శ్వాస ఎలా వెళ్తుంది లోపలికి గమనించాలి, వేడివేడి శ్వాస లోపలికి వెళ్తున్నట్టు గమనించాలి, అంటే చల్లని శ్వాస లోపలికి వెళ్తున్నట్టు గమనించాలి. గమనించేసి మళ్ళీ పూర్తిగా వదిలేటప్పుడు వేడివేడి శ్వాసను బయటికి వదిలినట్టుగా మీరు గమనిస్తూ చేయాలి. శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానం. కాబట్టి ధ్యానం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇది అన్ని రకాల హాయిల్మెంట్స్ కి, అన్ని రకాల రోగాలకి, అన్ని రకాల రుగ్మతలకి ఒక మందు లాంటిది మెడిటేషన్ అన్నమాట ధ్యానం. ఈ ధ్యానం అనేటటువంటిది చాలా పవర్ఫుల్ అండి. ధ్యానం ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, ఖాళీ కడుపుతో చేస్తే మంచిది. ఓకే, తిన్న వెంటనే కాకుండా కాసేపు ఆగిన తర్వాత, ఒక 1-2 అవర్స్ ఆగిన తర్వాత ధ్యానం చేసుకోండి. ప్రతిరోజు ధ్యానం చేయండి. మీరు కాంపిటీషన్ కు సంబంధించి పిల్లలు పోటీ పరీక్షలు రాసేటటువంటి పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఉద్యోగంలో సక్సెస్ రావాలి అంటే, చదివింది గుర్తుండాలి అంటే ధ్యానం చేయండి. ఒక 15-10 మినిట్స్ ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే పర్ఫెక్ట్ గా మెమొరీ పవర్ కూడా బాగా పెరిగే అవకాశాలుంటాయి. మెమొరీ బాగా, జ్ఞాపక శక్తి పెరగాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే చదివిందంతా కూడా గుర్తుంటుంది, ఎలా చదవాలి, క్రియేటివిటీ ఉంటుంది. స్మార్ట్ స్టడీ అనేటటువంటిది ధ్యానం వల్ల సాధ్యమవుతుంది. స్మార్ట్ స్టడీ అంటే ఎలా చదవాలి, ఎలా చదివితే గుర్తుంటుంది అనేటటువంటిది ధ్యానం వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ధ్యానం అనేటటువంటిది తప్పకుండా నేర్చుకోండి. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమంతి దేవత అన్నట్టుగా, ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారంటారు. కాబట్టి అందరూ మహిళలు పూజింపబడాలి, విజయవంతంగా అందరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.
1: 2 వారాల నుంచి దగ్గు, రాత్రిపూట చెమటలు, తరచూ జ్వరం రావటం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి. అది క్షయవ్యాధి లక్షణాలు కావచ్చు, అయినా భయపడనక్కర్లేదు. సమయానుసారంగా పూర్తిగా చికిత్స చేయించుకోండి. బలమైన ఆహారం తీసుకోండి. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు, చికిత్స ఉచితం. రండి, కలిసికట్టుగా మనం టీబీ రహిత తెలంగాణకై కృషి చేద్దాం. ఇతర వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 1800-11-6666. జారీ చేసిన వారు జిల్లా క్షయ నివారణ విభాగం, ఆదిలాబాద్.
2: యోగమనే అదృష్టం శీర్షికన జిల్లా క్షయ నివారణ విభాగం, ఆదిలాబాద్ జిల్లా వారి ప్రాజెక్ట్ కార్యక్రమం గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఉపయోగపడే యోగాసనాల గురించి మంచిర్యాలకు చెందిన యోగా శిక్షకులు జాడి శంకరయ్య అందించిన ప్రసంగం విన్నారు. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. వినుండే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుండు, మాది మరకుండ్రీ. ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. ప్రతి సంవత్సరం జూన్ 30 అంతర్జాతీయ గ్రహశక్ల దినోత్సవం జరుపుకుంటాం. 1908 జూన్ 30 రష్యా సమాఖ్య సైబీరియాపై తుంగస్క గ్రహశక్లం ప్రభావంకు గుర్తుగా గ్రహాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం జరుపబడుతుంది. గ్రహశకలాల స్థితిని గమనించి భూమిని, భవిష్యత్తు తరాలను ఆయా విపత్తు సంఘటనల నుండి రక్షించడానికి ఏం చేస్తే బాగుంటుందో ఆ కార్యకలాపాల గురించి చర్చలు జరుపుతారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు

నా ఇవి భిన్నంగా ఉంటాయి. ఇంగ్లీష్లో వీటిని బెల్లాడ్స్ అని, హిందీలో శౌర్యగాథలని లేదా శౌర్యగీతాలని అంటారు. వీటిలో వీరరసం ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా అంటారు. ఈ వీరగాథలలో ప్రధానమైనవి చారిత్రక వీరగాథలు. జానపదుడు వీరోచితమైన ఒక సన్నివేశాన్ని కల్లారా చూచినప్పుడో లేదా చెవులారా విన్నప్పుడో పులకించిపోయి ఉద్వేగంతో ఆ వీరుని గాథను గానం చేస్తాడు. దాన్ని 10 మంది పాడుకుంటారు. దానికి లోకంలో ప్రశస్తి వస్తుంది. కాలక్రమంలో ఆ గాథలలోని పేర్లలో గాని సన్నివేశాల్లో గాని మార్పులు కూడా సంభవిస్తాయి. అందుకే ఒక వీరుని గాథ ఒక ప్రాంతంలో ఒక విధంగా, మరొక ప్రాంతంలో మరొక విధంగా ఉండటానికి అవకాశం ఉంది. చారిత్రక గేయంలోని చారిత్రకాంశంలో కూడా కల్పనలు చోటు చేసుకొని అసలు చారిత్రకాంశం ఏదో తెలుసుకోవటం కష్టమవుతుంది. అట్లే గేయం పుట్టినచోటగాని ఇతర ప్రాంతాల్లో గాని కాలక్రమంలో కర్త పేరు కనుమరుగైపోతుంది. చారిత్రక గేయాల్లో వ్యక్తుల పేర్లు, స్థలాల పేర్లు, యుద్ధ పరికరాల పేర్లు, యుద్ధ తంత్రాలు, సన్నివేశాలు ఒకటేమిటి, చారిత్రక గేయానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ కల్పనలు చోటు చేసుకుంటాయి, మార్పులు సంభవిస్తాయి. పూర్వకాలంలో ఇవి కేవలం మౌఖిక రూపంలో మాత్రమే ప్రచారంలో ఉండడం వల్ల ఇవి మారడానికి అవకాశం ఉండేది. ఈ కాలంలో గ్రంథస్థం చేయబడిన ఈ గాథలను పరిశీలించినప్పుడు ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అట్లే చారిత్రక గేయాల్లోని చారిత్రకాంశాల్ని పరిశీలించినప్పుడు ఆ చరిత్రకారుని అభిమాన దురభిమానాలు కూడా అందులో చోటు చేసుకొని పాక్షికంగా కనిపిస్తాయి. కనుక వీటిని అస్పష్ట చారిత్రక వీరగాథలుగా జానపద సాహిత్య పరిశీలకులు పేర్కొంటారు. ఇట్టి చారిత్రక వీరగాథలలో దక్షిణ భారతదేశంలోని తెలుగు వీరగాథలను కొన్నిటిని మాత్రమే మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. పల్నాటి వీరుల కథలు, కాటమరాజు కథ, బొబ్బిలి కథ, అల్లూరి సీతారామరాజు కథ, సర్వాయి పాపని కథ, గద్వాల సోమనాద్రి కథ, రాణి శంకరమ్మ కథ, సదాశివరెడ్డి కథ, మియాసాబు కథ, పర్వతాల మల్లారెడ్డి కథ, రాజా రామేశ్వరరావు కథ మొదలైనవి ప్రసిద్ధమైనవి. అస్పష్ట చారిత్రక కథలలో ఆర్యమరాఠీల కథ వంటివి ప్రచారంలో ఉన్నాయి. తమిళ దేశంతో సంబంధం ఉన్న దేశింగురాజు కథ, కన్నడ దేశంతో సంబంధం ఉన్న కంపిడి కుమారరాముని కథ తెలుగుదేశంలో ప్రచారంలో ఉన్నాయి. ఇట్లా అనేక కథాగేయాలు, వచన కథలు తెలంగాణలో, రాయలసీమలో, ఆంధ్ర ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. బారనాగమ్మ కథ వంటి ప్రాచీన కథల నుండి మొదలుకొని భగత్ సింగ్ కథ వరకు తెలుగుదేశంలో ప్రచారంలో ఉన్నాయి పల్నాటి వీరగాథలు. ఇప్పుడు చెప్పిన కథలలో పల్నాటి వీరుల కథలు మొదట పేర్కొనదగినవి. పల్నాడు అనగా ఇప్పటి గుంటూరు జిల్లా కారెంపూడి తిరునాళ్లలో ఈనాటికి ఈ గాథలను గానం చేసేవారు ఉన్నారు. పల్నాటి వీరగాథలలో 25 గాథలున్నాయని, 66 మంది వీరులున్నారని వీరగాథలపై పరిశోధన చేసిన డాక్టర్ తంగిరాల వెంకట సుబ్బారావు గారు పేర్కొన్నారు. వారు పేర్కొన్న వీరగాథలు పెద్దన్న పెండ్లి రాయబారం, బ్రహ్మన్న పుట్టుక, యాత్ర కథ, పేర్నీడు యుద్ధము, తెప్పల్నీడు యుద్ధము, ఆరణగండ్ల యుద్ధము, నాయకురాలి కథ, అనుగురాజు మరణము, రాచగావు, రాజుల పెండ్లి కథ, బాలుని పుట్టుక, కోడిపోరు, మండాది వలస, మందపోటు, గురజాల యుద్ధము, అలరాచుమల్లు రాయబారము, కల్లు ప్రతిష్ట, బాలుని కథ, బాలుని యుద్ధము, గుర్రాల చాటువ, అమ్మవారి పుట్టుక, కొమ్మరాజు యుద్ధము, పేర్నీడు సన్నిగండ్ల యుద్ధము, కన్నమనీడు చింతపల్లి యుద్ధము, బ్రహ్మన్న విరుగు ఉన్నాయి. పల్నాటి యుద్ధము క్రీస్తుశకం 1173 నుండి
1182 మధ్యన జరిగి ఉండునని

చరిత్రకారుల అభిప్రాయం. ఇది కాకతీయ సామ్రాజ్యమును మొదటి ప్రతాపరుద్రుడు పాలించిన కాలము. ఈ పల్నాటి యుద్ధము దాయాదుల మధ్య జరిగింది. ఈ కథ భారత కథను పోలియుండుటచే దీనిని పల్నాటి భారతమని కూడా అంటారు. పల్నాటి చరిత్రలో జరిగిన కోడి పందెం మహాభారతములో జూదం వంటిది, మండాది వలస, పాండవుల అరణ్యవాసం వంటిది. రాయబారం విఫలం కావడం రెండింటిలోనూ సమానమే. భారతంలో అభిమన్యుడు, పల్నాటి భారతంలో బాలచంద్రుడు, భారతంలో శకుని, పల్నాటి భారతంలో నాగమ్మ, భారతంలో ధర్మరాజు, పల్నాటి భారతంలో బ్రహ్మనాయుడు. యుద్ధ సమయంలో ఇతడు భీష్ముని వలె భాషిస్తాడు. ఇట్లా భారత కథకు పల్నాటి భారత కథకు పోలికలున్నాయి. పల్నాటి చరిత్ర కథను సంక్షిప్తంగా పరిచయం చేస్తాను. హైహయ వంశానికి చెందిన కార్తవీర్యుని వంశంలో అనుగురాజు అనే అతడు ఉత్తర భారతానికి చెందిన చేది దేశాన్ని పరిపాలిస్తాడు. ఇతడు తన పూర్వుల పాపపరిహారార్థం దక్షిణ దేశయాత్రకు వస్తాడు. ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేసి తిరిగి ఉత్తర దేశం వెళ్ళటం ఇష్టం లేక ఇక్కడే స్థిరపడ్డాడు. తూర్పు చాళుక్యుల ప్రతినిధి అయిన రెండవ గొంకరాజు ఆ కాలంలో చందవోరును పరిపాలిస్తున్నాడు. అతడు తన కూతురైన మైలమదేవిని అనుగురాజుకిచ్చి వివాహం చేసి పల్నాడును అరణంగా ఇస్తాడు. అనుగురాజు మైలమదేవి తర్వాత మరీ ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకుంటాడు. ఒక ఆమె వీర విద్యాదేవి, ఇంకొక ఆమె భూరమాదేవి. మైలమదేవికి ఒక్కడే కొడుకు నలగామరాజు. వీర విద్యాదేవికి ముగ్గురు కొడుకులు, పెదమల్లదేవుడు, పినమల్లదేవుడు, బాలమల్లదేవుడు. భూరమాదేవికి నలుగురు కొడుకులు, కామరాజు, నరసింహరాజు, జట్టిరాజు, పెరుమాళ్ళురాజు. దాయాదుల పోరాటంలో నలగామరాజు భూరమాదేవి కుమారులు నలుగురు ఒకవైపు, వీర విద్యాదేవి కుమారులు ముగ్గురు మరొక వైపు చీలిపోతారు. అనుగురాజు మంత్రి దొడ్డనాయని కుమారుడైన బ్రహ్మనాయుడు అనుగురాజు చనిపోతూ తన కుమారులను బ్రహ్మనాయని చేతిలో పెట్టి మరణిస్తాడు. బ్రహ్మనాయుడు అనుగురాజు పెద్ద భార్య కుమారుడైన నలగామరాజును రాజును చేసి తాను అతని మంత్రిగా ఉంటాడు. కాని నలగామరాజు నాయకురాలు నాగమ్మ కుట్రచే మలిదేవరాజాదులపై వైరం పెంచుకుంటాడు. నాయకురాలు నాగమ్మ నలగామరాజుకు కుడిభుజంగా మంత్రిగా వ్యవహరిస్తుంది. చేయునది లేక బ్రహ్మనాయుడు మలిదేవరాజు పక్షంలో ఉంటాడు. ఇరువురు మంత్రుల మంత్రాంగంలో పల్నాటి రాజ్యం గురజాల, మాచెర్ల రాజధానులుగా రెండుగా చీలిపోతుంది. గురజాలను నలగామరాజు, మాచెర్లను మలిదేవరాజు పరిపాలించుకుంటారు. రాజ్యం కోసం వాళ్ల మధ్య జరిగిన పోరాటమే ఈ పల్నాటి యుద్ధం. కాటమరాజు కథ. గుంటూరు మండలమున పల్నాటి వీర చరిత్ర వలనే నెల్లూరు మండలమున కాటమరాజు కథ ప్రసిద్ధిగాంచింది. నెల్లూరును పరిపాలించిన నల్లసిద్ధిరాజుకు, కనిగిరి నేలిన కాటమరాజుకు పుల్లరి విషయంలో యుద్ధం జరుగుతుంది. నల్లసిద్ధిరాజు చోళవంశానికి చెందినవాడు, కాటమరాజు యాదవంశానికి చెందినవాడు. వీరిరువురి మధ్య యుద్ధం క్రీస్తు శకం 1280 నుండి 1297 మధ్య జరిగినట్లు డాక్టర్ తంగిరాల వెంకట సుబ్బారావు గారు పేర్కొన్నారు. కాటమరాజు కథ కూడా పల్నాటి వీరగాథ వలనే పెద్ద కథ. ఇందులో 32 చిన్న కథలున్నాయని, వల్లురాజు కథతో మొదలై భక్తిరన్న కథతో పూర్తవుతుందని వీరగాథ పరిశోధకులు డాక్టర్ టివి సుబ్బారావు గారు తెలిపినారు. వల్లురాజు కథ, పంపాద్రి కథ, పెద్దిరాజు కథ, సింహాద్రిరాజు కథ, ఎరనూకరాజు కథ, నరనూకరాజు కథ, పోలురాజు కథ, ఇందులో 6 ఉపకథలు, బల్లికురువ పొట్లాట, కరియావుల రాజు కథ, కాటమరాజు పట్టాభిషేకం, పాప నూక కథ, ఆవుల మేపు కథ, పాలేటి కథ, ఎర్రమ తర్కవాదం,
జనివాళ కథ.

భట్టు రాయబారం కోటి పాటి తాటి వృక్షం తెచ్చే కథ, బొంగరాల కథ, ఎర్రగడ్డపాటి పొట్లాట, ఇందులో 7 ఉపకథలు, 20 అగుమంచి కథ, భక్తిరన్న కథ అంతర్భాగములైన 11 ఉపకథలలో మొత్తం 32 కథలు. ఈ కథలను వివరించటం ప్రస్తుతం సాధ్యపడదు. సర్వాయి పాపని కథ. ఇంతకు ముందు చెప్పిన 2 కథల అంత పెద్దది కాకున్నను సర్వాయి పాపని కథ తెలుగుదేశం అంతటా వ్యాప్తిలో ఉంది. 18వ శతాబ్ది ప్రారంభంలో ఓరుగల్లు నుండి గోల్కొండ వరకు తురకరాజులను గడగడలాడించిన ఒక పాలెగాడు సర్వాయి పాపడు. ఇతడు పుట్టింది పులగాము లేదా బెలగాము, పెరిగింది తాటికొండ. ఇంటి పేరు నాశనోళ్ళు, తల్లి పేరు సర్వాయి, తండ్రి పేరు తెలియదు, వృత్తి పశుల కాపరి. ఒకనాడు అడవిలో పశులగాస్తూ అలసిపోయి మధ్యాహ్నం నిద్రపోయినాడు. అప్పుడు అతనిపై ఎండబడకుండా 12 తరల నాగుబాము పడగలెత్తి గొడుగు పట్టిందట. ఆ సమయంలో రామేశ్వరం వెళ్తున్న బ్రాహ్మణులు ఈ దృశ్యాన్ని చూచి పాపనితో, నీకు రాజయోగముందని, నీవు 7 గడియలు గోల్కొండ ఏలుతావని చెప్పినారట. పాపడు ఇంటికి వచ్చి తల్లితో, నేను పశులగాయనని గోల్కొండ నేలుతానని చెప్పి దండును సమకూర్చుకోవడానికి కావలసిన పైకమిమ్మని అడిగినాడు. తల్లి, కులవృత్తి మానవద్దని, గోల్కొండ నేలే నీ ప్రయత్నం మానుకొమ్మని ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా ఆమె దాచి ఉంచిన 7 కొప్పెరల ధనాన్ని దోచుకొని దానితో 12,000 మంది సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. తనతోటి వాళ్ళందరినీ కూడుకొని దారిలో కళ్ళు దాగి గోల్కొండ నవాబుపైకి దండు వెడలి 7 గడియలు అతనితో యుద్ధము చేసినాడు. ఇతనికి 7 గడియల రాజయోగముందని తెలిసి నవాబు అతనితో యుద్ధం మానుకొని పాపని తన గద్దెపై కూర్చుండబెట్టినాడు. 7 గడియల తర్వాత నవాబు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తే నవాబు చేతిలో చావడం ఇష్టం లేని పాపడు తానే కత్తితో పొడుచుకొని చనిపోయినాడు. ఈ పాటలో పాపన్న కళ్ళు గీసేవాడుగా కొన్ని చోట్ల, ధనం కోసం తల్లిని కాక అక్కను హింసించినట్లు కొన్ని చోట్ల, ఎరుకత సోది చెప్పినట్లు కొన్ని చోట్ల, అకస్మాత్తుగా దాడి చేసి నవాబును సింహాసనంపై నుండి పడదోచినట్లు కొన్ని చోట్ల, తురకల సేనాని ఇతని తరణానికి మొండ్యాన్ని కోటగుమ్మానికి వేలాడగట్టినట్లు కొన్ని చోట్ల మార్పులు కనిపిస్తాయి. ఏది ఏమైనా సర్వాయి పాపడు గోల్కొండ నవాబు సింహాసనాన్ని అధిష్ఠించినట్లు అన్ని పాటల్లోనూ ఉంది. మహమ్మదీయ చరిత్రకారులు ఇతన్ని క్రూరునిగా చిత్రించినారు. కాని ఇతడు స్వాతంత్ర్యప్రియుడనే మాట మాత్రం వాస్తవం. ఔరంగజేబు తర్వాత అతని కొడుకు కాంబక్షి రాజైన సమయంలో గోల్కొండ రాజ్యంలో అల్లర్లు తిరుగుబాట్లు జరిగిన మాట చారిత్రక సత్యం. సర్వాయి పాపడు ఆ సమయంలోనే గోల్కొండ నవాబు ఎదిరించి పోరాడినాడు అనే మాట వాస్తవం. బొబ్బిలి యుద్ధం. ఇంచుమించు ఈ సమయంలోనే ఆంధ్ర ప్రాంతంలో బొబ్బిలి యుద్ధం జరిగింది. ఆ కాలంలో నిజాము రాజ్యాన్ని ఆసఫ్ జాహీ వంశంలో 2వ వాడైన నిజాం అలీ ఖాన్ పరిపాలిస్తున్నాడు. హైదరాబాదులో అప్పుడు ఫ్రెంచి వారి ప్రాబల్యం ఉంది. ఫ్రెంచి యోధుడు బుస్సీకి నిజాం నవాబు కళింగరాజ్యాన్ని దత్తం చేశాడు. కళింగరాజ్యాన్ని చూడబోయిన బుస్సీకి ఆహ్వానం పలకడానికి రాజమహేంద్రవరానికి విజయనగరాన్ని పాలించే విజయరామరాజు వెళ్తాడు. కాని బొబ్బిలి సంస్థానాన్ని పాలించే రంగారావు వెళ్ళడు. దానికి కారణం వారిరువురికి పాత పగలు ఉండడం. ఇదే అదనుగా తీసుకొని విజయరామరాజు రంగారావుపై బుస్సీకి చాడీలు చెప్పి బుస్సీని రంగారావుపైకి యుద్ధానికి పురికొల్పాడు. బొబ్బిలిని విడిచివెళ్ళుమని ఆజ్ఞాపించిన బుస్సీని ఎదుర్కొని రంగారావు యుద్ధానికి దిగుతాడు. జనవరి 24, 1757 నాడు రంగారావు యుద్ధంలో మరణిస్తాడు. బొబ్బిలి కోట బుస్సీ వశమవుతుంది. ఈ విషయం తెలిసిన రంగారావు బావమరిది

0: తాండ్రపాపారాయుడు విజయనగర రాజైన విజయరామరాజును వధిస్తాడు. ఈ వీరగాథనే బొబ్బిలిగాథ అంటారు. ఈ కథ తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోదగిన కథ అల్లూరి సీతారామరాజు కథ. ఇది అందరికీ తెలిసిందే.
1: ఇప్పటి దాకా తెలుగు జానపద సాహిత్యంలో వీరగాథలు కవి రచయిత వల్లూరి ఆంజనేయరాజు ప్రసంగం విన్నారు. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. వేరే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మతి మరకుండ్రి. ప్రతి సంవత్సరం జూన్ 30 అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు మరియు పార్లమెంట్లు ప్రజలకు ప్రాతినిధ్యం వహించడంలో పోషించే కీలక పాత్రను గుర్తించడానికి ఈ దినోత్సవం నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా 2018 ఈ దినోత్సవాన్ని అధికారికంగా స్థాపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు పటిష్టంగా ఉండడానికి, దేశాల అభివృద్ధికి పార్లమెంట్లు ఎలా ఉపయోగపడతాయో ప్రజలకు అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇది ఇయాల్టి అంబటల సంగతులు కార్యక్రమం.

ఇంతటితో ఇవాళ్టి అంబటల సంగతుల కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటల సంగతుల కార్యక్రమంలో పానం పదలం శీర్షికన రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం ఎలా, ఆదిలాబాద్ రిమ్స్ వైద్యురాలు డాక్టర్ స్వేచ్ఛతో ముచ్చటంటారు, ముచ్చట పెడతారు డాక్టర్ వీరన్న. ఇంకా భేటీ శీర్షికన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ప్రసారమవుతుంది, ముచ్చట పెడతారు కేలినిన్. నల్లరేగడి భూమిలో 40 తీర్ల పంటలు బి మురళీధర్ అందించిన లఘు ప్రసంగ మాలిక మొదటి భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8 గంటలు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. తిరిగి 8:30 కథనం కార్యక్రమంలో కలుద్దాం. ట్యూన్ చేసి వింటూ ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

0: had strikes slowing the recovery of the waterway. Iran and U.S. exchanged missile strikes over the weekend, collapsing trade in the Strait of Hormuz for multiple days. Later, U.S. and Iranian officials agreed to temporary ceasefire yesterday after President Trump threatened to escalate the conflict. In football, Gabriel Martinelli scored the winning goal late in injury time to give five-time champion Brazil a 2-1 win over Japan in a round of 32 clash of the FIFA World Cup at Houston Stadium in Texas, U.S. last night. In another round of 32 fixture, Germany got eliminated from the tournament after 1-1 draw against Paraguay that led to a penalty shootout in Foxborough. Gustavo Alfaro's men held their nerve in the penalty shootout to secure a historic 4-3 victory. The Indian Meteorological Department, IMD, has issued an orange colour warning for very heavy rainfall over parts of Northeast India, Sub-Himalayan West Bengal, Bihar, Konkan, Goa, Maharashtra, Karnataka, Kerala and Mahe today. Heavy rainfall is also expected over Odisha, Jharkhand, Uttar Pradesh, Uttarakhand, Madhya Pradesh, Vidarbh, Chhattisgarh, Telangana, Tamil Nadu, Puducherry and Karaikal for tomorrow. And now, for a look at today's newspapers, it's over to V.C. Pramod.
1: Thank you, Abhishek. A month-long special intensive revision SIR of the electoral roll beginning today is covered by some of the dailies. SIR process begins in Delhi and four states today, reports the Asian Age. Voter verification drive begins in Delhi today, leads the Times of India. The statesman quoting Prime Minister Narendra Modi says, Indian diaspora living bridge between India, Seychelles. Bengal passes preventive detention legal curbs bill, notes the Hindu. Prime Minister to skip Khamenei's state funeral leads the Asian Age. And finally, Delhi mandates all two new wheelers to be electric from 2028 to fight pollution, reports the Indian Express. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. Centre to withdraw temporary restrictions on sale and distribution of petrol and diesel from the 1st of July. West Bengal government to implement uniform civil code in the state, says Chief Minister Shubhendu Adhikari. Information and Broadcasting Minister announces major decisions to boost Indian film industry. Delhi government clears electric vehicles policy, cars under 30 lakh rupees to be exempted from road tax and registration fees. India strongly condemns Pakistan airstrikes in residential areas of Afghanistan that killed 36 civilians and injured 163 others. US and Iran to hold talks in Qatar's capital Doha today to resolve the dispute over Strait of Hormuz. And in football, Brazil enter round of 16. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani, Adirabad, 100.2 FM, Manasaninda. Kathanam. Kathanam karakramamlo, Kathamanam Bhavati, Notaka Kathala Samputinundi. ఎప్పుడు ఎడారై కథ ఇంటారు రచన కేవి నరేందర్ చదివి వినిపిస్తున్నది పి కమలకర్ రెడ్డి. ముందుగా వాణిజ్య ప్రకటన.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలకు ఇప్పుడు విందాం కథనం కార్యక్రమంలో కథమాన భవతి నూటొక్క కథలు సంపుటి నుండి ఎప్పుడు ఎడారై కథ ఇంటారు రచన కేవి నరేందర్ చదివి వినిపిస్తున్నది పి కమలకర్ రెడ్డి.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని వినిపించే కార్యక్రమం. ఈయలటి కథనంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి ఎప్పుడూ ఎడారై అనే కథను. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. సాయంత్రం 6:30 కావస్తోంది. భూమితల్లి ఎర్రటి అబార్షన్ పిల్ మింగినంత వేగంగా సూర్యుడు వెళ్ళిపోయాడు.

0: చంద్రుడు కొత్త పెళ్లి కొడుకులా వస్తూనే వెన్నెలని ప్రసరించాడు. ఆ బంగళాలో రంగనాయకి అందరికీ హుకుం జారీ చేసింది. ఈరోజు విదేశీ ప్యాసింజర్లు వస్తుండ్రు, బాగా తయారై ఉండుండ్రి, డాలర్లు రాల్తాయి, ఎవరైనా తిక్కతిక్క వేషాలేస్తే మాత్రం పళ్ళు రాల్తాయి అని. దాంతో ఆ బిల్డింగ్లో ఉన్న 11 గదుల్లోనూ హుషారెత్తింది. కాటుక డబ్బాలు ఖాళీ అయ్యాయి. పిదాల్ని కోస్తే రక్తంతో తడిసినట్టు లిప్స్టిక్ల రంగు కురిసింది. మల్లెలు తెల్లబంగారంలా సింగారించబడ్డాయి. సెంటు వాసనలు ముక్కుపుటాల్ని అదరగొట్టేలా అలముకున్నాయి. గాజుల గలగలలు నవ్వుల్లో కలగలిసిపోతున్నాయి. అంతా ఆనందంగా కోలాహలంగా ఉంది. తన గదిలో బాగా సింగారించుకుని అద్దంలో చూసుకుంది 14 ఏళ్ల పులకిత యామిని. తన అందం రోజురోజుకు నిండుదనాన్నిస్తుంటే అద్దంలో పదే పదే చూసుకుంటూ పెళ్లికూతుర్లా ఉన్నాను అనుకుంది. ఆ పదం నిషిద్ధం అన్నట్లుగా అనిపించి మనసు బరువెక్కింది. ఆ బిల్డింగ్లో ముగ్గురే తన వయసు వాళ్లు. మిగతా ఆడవాళ్లంతా 25-30 ఏళ్లు దాటినవాళ్లే. అమ్మ తనని పెళ్లికూతురుని చేస్తే ఇంతకన్నా బాగా ఉండేదాన్నేమో అనుకుని చేతుల్లో పండిన గోరింటాకు చూసుకుంది. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు అనే పాట గుర్తొచ్చి మనసు మళ్లీ మోగబోయింది. ఆర్ద్రంగా బరువెక్కింది. అది తేలికపడాలంటే ఏదో రాసుకోవాలి, తప్పదు. లేకపోతే రోజంతా ఏదో బాధగా ఉంటుంది. తను డల్గా ఉంటే రంగనాయకి కొడుతుంది. ప్యాసింజర్ని సంతృప్తి పెట్టకపోతే వాళ్లు డబ్బు తక్కువిస్తే తననే కొడుతుంది. అయినా ఈరోజు ఫారిన్ కస్టమర్లు వస్తారని చెప్పింది. వాళ్లు వచ్చేలోగా ఏదైనా రాసుకోవాలి అని డ్రెస్సింగ్ టేబుల్లోంచి పెన్ను కాపీ తీసుకుని రాసుకోవడం మొదలుపెట్టింది. ఎంతసేపైందో తెలియలేదు. దాదాపు 8 కావస్తుంటే తలుపు దగ్గర రంగనాయకి మాట వినిపించి ఉలిక్కిపడింది. ఏం చేస్తున్నావే దొంగముఖందానా? నీ మొహానికి ఎప్పుడూ ఏదో రాసుకుంటూనే ఉంటావే. ప్యాసింజర్ వస్తే నవ్వుతూ ఎదురు రావాలని తెలీదా? దరిద్రపదానా అని తన వెనకే ఉన్న ఓ ఇంగ్లీష్ వ్యక్తివైపు తిరిగి నవ్వింది. అతడూ నవ్వాడు. ఇదే సార్, ఇప్పటి వరకు ఎవలూ బోని చేయలే. పోరి మస్తుగుంటది, మీరే ఈ రాత్రంతా ఉండిపోతారు అంది కిల్లి నమిలిన గారపళ్ళు బయటపెట్టి. అతడో క్షణం గదిలో ఉన్న యామిని వైపు చూసి ఓ నైస్ గర్ల్ అన్నాడు బొమ్మలెగరేస్తూ. ఇక మీ పని చూసుకోండ్రి, మళ్ళోసారి ఇండియా వస్తే డైరెక్ట్గా ఈ రంగనాయకి దగ్గరే వాళ్తారు. ఒసే యామిని, కిల్లి వేసుకో, అలాగే తలుపేసుకో అని వెళ్ళింది. అతడికి 50 ఏళ్లుంటాయేమో, అంటే తనకి తండ్రి ఉంటే ఇంత వయసుండేది. తండ్రి, కనీసం తండ్రి పేరు లేకనే తనని ఏ స్కూల్లో జాయిన్ చేసుకోలేదు. లేకుంటే తనెంత బాగా చదువుకునేది.
1: వాట్స్ యువర్ నేమ్?
0: నీ పేరు అన్నాడతడు మంచంపై కూర్చుంటూ. ఈ లోకంలో పడ్డ యామిని తలుపేసి వచ్చి పేరు చెప్పింది.
2: మీకు తెలుగొచ్చా? ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు.
0: చనువుగా అతడి పక్కన కూర్చుంది. వాడి పిల్లి కళ్ళలోకి చూడాలంటే మాత్రం భయపడి నేలచూపులు చూస్తోంది.
1: తెలుగు వచ్చు, నా పేరు నికోలస్.
0: మేం ఇండియాకి ఎందుకు వచ్చామో తెలుసా? బాలవేశ్యల సంఖ్యలో 2వ స్థానంలో ఉన్న భారతదేశంలో సెక్స్ టూరిజం పేరిట సర్వే చేయడానికి వచ్చినాం. వచ్చిరాని తెలుగులో చెప్పాడు నికోలస్.
2: ఓ, సర్వే కోసమే వచ్చారా? ఇంకా దేనికోసమా అనుకున్నా అని నవ్వింది.
0: నికోలస్ దృష్టి యామిని చెస్టుపై పడింది. అంత చిన్న వయసులో జవరాలితనం ప్రదర్శిస్తున్న ఆ పిల్లపై ముచ్చటేసింది. అయినా స్థిరంగా కూర్చుంటూ,
1: సెక్స్ టూరిజంలో వచ్చిన 25 మంది సభ్యుల్లో నేను ఒకని. మీ కష్ట నష్టాలు వినిపోదామని వచ్చాను. రంగనాయకి డబ్బు కట్టాను అని చెప్పాడు.
2: మా కష్టనష్టాలు వినడానికి అమెరికా నుంచి వచ్చారా సార్?
0: ఆశ్చర్యంగా అడిగింది.
1: అవును, నువ్వు ఈ వృత్తిలోకి ఎలా దిగావు అని అడిగాడు.
2: నాకు చదువుకోవాలని ఉండే సార్, కాని మా అమ్మ ఎన్ని స్కూళ్లు తిరిగినా తండ్రి పేరు లేనిదే చేర్చుకోమన్నారు.
0: వేశ్యల వృత్తిలో తండ్రులుండరు. తల్లి పేరు రాసుకోవాలని మా అమ్మ కోర్టుకెక్కింది. కోర్టు తీర్పు రావడానికి 2 ఏళ్లు పట్టింది. ఆలోగా మా అమ్మ ఎయిడ్స్ వ్యాధితో చచ్చిపోయింది. రంగనాయకి నన్ను పెద్ద చేసింది అని చెప్పింది యామిని.
1: ఇక్కడ బాలవేశ్యల పరిస్థితి ఎలా ఉన్నది అడిగాడు.
2: కస్టమర్లు రాక డబ్బులు దొరక్కపోతే అన్నం కూడా పెట్టరు సార్. మాకు మాత్రం అవయవాలు పుష్టిగా పెరగాలని అన్నం పెడతారు. నాకు, సుశీలకు

0: కరిష్మాకు. అతడేదో రాసుకున్నాడు. నువ్వేమాత్రం చదువుకోలేదా? మరి నేను వచ్చేసరికి ఏదో రాసుకుంటున్నావు అని అడిగాడు. ఆ మాటకు యామిని సిగ్గుపడింది. అప్పుడప్పుడు కవితలు రాసుకుంటాను సార్ అంది. నికోలస్ త్రుల్లిపడ్డాడు.
1: వాట్, యు రైట్ పోయెట్రీ అన్నాడు.
0: అవును సార్, ఏదో నాకు తోచింది రాసి పెట్టుకుంటాను అంది.
1: ఏది, ఒక పోయం చెప్పు
0: అన్నాడతడు ఉత్సుకతగా. యామిని ముఖం వెలిగిపోయింది. తను రాసిన కథల్ని వినిపించమన్న మొదటి వ్యక్తి అతడు. బయట కూడా సవరించుకోకుండా వెళ్లి తన కవితల నోట్బుక్ తీసుకొచ్చి అతడెదురుగా కూర్చుని చప్పున ఓ కవిత చదివింది. మొహానికి మేకప్ ఉన్నా శీలానికి లాకప్ లేక, కామానికి కామాలున్నా జీవితానికి ఫుల్ స్టాప్ లేక, ఎలా ఉంది సార్ అని అడిగింది. అతడు నవ్వి ఊరుకున్నాడు. సిగరెట్ల వాసన, కిళ్ళీల వాసన, సెంట్ల వాసన, ఇలా కంపు వాసనలు కలుషితం చేస్తుంటే కన్నీరనే డెటాల్తో గుండె గదుల్ని శుభ్రం చేసుకుంటాం అని చదివి, ఇదిలా ఉంది సార్ అంది. అతడు యామిని వంక తదేకంగా చూస్తున్నాడు. మేం ముఖాన్ని ఎగుమతి చేస్తూ రోగాల్ని దిగుమతి చేసుకుంటాం, కామాన్ని ఉప్పొంగిస్తూ కన్నీటిని అణిచిపెట్టుకుంటాం. ఆడదానికన్నా అల్కబీర్కు వెళ్లే గొడ్డుగా పుట్టినా బావుండేది అనిపిస్తుంది. అలాంటి కవిత చెప్పమంటావా సార్ అని పేజీలు తిరిగేసింది. 12 ఏళ్లకే తొడల మధ్య నెత్తురు మడుగైనప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాను. పిడిబాకులు కలలో కూడా నులిపెడుతుంటే ఉలిక్కి పడుతూ భయపడ్డాను. 13 ఏళ్లకే కారిపోతున్న కన్నీటి చుక్క సైతం కంపు వాసనేస్తుంటే నవ్వుకున్నాను. 14 ఏళ్లకే ఎదగని గర్భసంచిలో పొదగకముందే క్యాప్సుల్ దాడి చేస్తున్నప్పుడు రొమ్ముల చిటారు కొమ్మల్లోంచి పాలకు బదులు కన్నీటి చుక్కలు జాలువారితే గర్వపడ్డాను. క్రమంగా నరాల్లోని రక్తం సైతం కన్నీరుగా మారిపోతుంటే విర్రవీగుతున్నాను. కాని చచ్చాక మా శవంపై గుప్పెడు కిరోసిన్ మాత్రమే పోయండి అని ప్రార్థిస్తున్నాను.
1: ఇదెలా ఉంది సార్, కవితలు బాగాలేవా? మీకర్థం కావడం లేదా?
0: కొంచెం ఆందోళనగా అడిగింది.
1: నువ్వు ఇదే వృత్తిలో సెటిల్ అవుతావా
0: అని అతడు సడన్గా అడిగాడు. దాంతో తన కవితలు అతడికి నచ్చలేదని అర్థమై మొహం చిన్నబోయింది. కాపీ పక్కన పడేసి ఉద్వేగంగా మంచం దిగింది.
1: ఇదే వృత్తి కాకపోతే దేంట్లో స్థిరపడమంటారు సార్? మాకు చదువుకోవాలని ఉంటుంది, ఉద్యోగాలు చేయాలని ఉంటుంది, పెళ్లి చేసుకోవాలని ఉంటుంది, ఓ ఇల్లాలిగా కాపురం చేసుకోవాలని ఉంటుంది. అన్నింటికన్నా ముందుగా ఈ నరకం నుంచి బయటపడాలని ఉంటుంది. మీ సర్వేలు, రిపోర్టులు మా బతుకుల్ని ఈడ్చడానికి తప్ప కన్నీళ్లు తుడవడానికి పనికొస్తాయా? పట్టుబడ్డ ప్రతిసారి మేం కట్టే 200-300 రూపాయలతో న్యాయస్థానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 కోట్ల రూపాయల ఆదాయం పొందుతోంది. కేసుల్ని వాదించే లాయర్లు 9 కోట్ల రూపాయల్ని ఏటా దొబ్బుతున్నారు. మామూళ్ల రూపంలో పోలీసులు 15 కోట్ల రూపాయల్ని గుంజుతున్నారు. మాకు ట్రీట్మెంట్లిస్తూ డాక్టర్లు 20 కోట్ల రూపాయలు తెల్లకోట్లలో కొక్కుకుంటున్నారు. మందుల కోసం 80 కోట్ల రూపాయలు మందుల కంపెనీలకు తరలిపోతున్నాయి. మేం వాడే కాస్మెటిక్స్ ద్వారా వ్యాపారులు, దళారులు 200 కోట్లు సంపాదిస్తున్నారు. ఇవన్నీ నగ్న సత్యాలు, చీకటి నిజాలు సార్. ఇక మా విషయానికొస్తే బాలవేశ్యల సంఖ్యలో భారతదేశం 2వ స్థానానికి ఎక్కిందని రాసే బదులు ప్రపంచమంతటా బాల్యమంటే ఒక్కటేనని, దిగజారిన మా దుస్థితిని సవరించడానికి సర్వేలు చేయండి, అప్పుడు రిపోర్టులు రాయండి, కథలు రాయండి, కవితలు రాయండి, అంతదాకా మా బాల్యం ఇంతే, మా బతుకులు ఇంతే. యామిని కళ్లల్లో నీళ్లు ఉబికి వచ్చాయి, గుండె లెగసిపడ్డాయి, దుఃఖం ఉప్పినలా వచ్చింది. నికోలస్ కూల్ డౌన్, ఐఆమ్ సారీ అంటూ యామిని దగ్గరికి తీసుకున్నాడు. ఓ ఆలంబన దొరికినట్టు ఒదిగిపోయింది. ఆమె లేలేత అందాలు నరాల్ని తట్టిలేపుతుంటే నికోలస్ మెల్లిగా తడుముతూ ఆమెను ఆక్రమించడం మొదలుపెట్టాడు. వాడసలే తెల్లవాడు, వాడెప్పుడూ అంతే. వ్యాపారం కోసమని అడుగుపెట్టి దేశాన్నే ఆక్రమించుకున్నవాడు. యామిని శరీరం వాడికో లెక్క కాదు. పర్యాటక మారకం చెల్లించి సెక్స్ టూరిజం పేరిట వచ్చి పనిలో పనిగా అనుభవించిపోవడం వాడి అంతరార్థం. అది ఏదైనా వృత్తిపరంగా యామిని అర్పించుకుంది. నికోలస్ వెళ్లిపోతూ, నవ్వు, నీ మాటలు, నీ కవితలు బాగా నచ్చాయి నాకు.

0: అమెరికాలోనైతే చెల్లుతుంది. ఆ ఇంగ్లీషోడు పిచ్చోడేం కాదు, అదిక్కడ వాడిక్కూడా చెల్లదు, అందుకే నీకు పడేసిపోయాడు అని నవ్వాడు. యామిని దిగులుగా మంచంపై కూలబడింది. ఓర్ని, తెల్లకుక్కగాడు, చిన్నపోరినని మోసం చేసిపోయింటాడు అని తిట్టుకుంది. సరేగాని నేనిప్పుడైనా బొంబాయికో ఢిల్లీకో ఇండియన్ ఎంబసీకి పోయినప్పుడు ఆ డాలర్ నోటు మార్పిచ్చుకొస్తా. అయినా దీనికెంత, ఇక్కడి 100 రూపాయలు కూడా రావు తెలుసా అన్నాడు డాలర్ని తిప్పి తిప్పి చూస్తూ. మరి 100 ఇచ్చి ఆ డాలర్ నోటు నువ్వే తీసుకోరాదు అంది. 100 కాదు, రంగనాయక్కి తెలియకుండా 200 ఇస్తా. డాలర్ నోటే కాదు, నీలో దాక్కున్నదంతా కూడా ఇచ్చేయి అంటూ డాలర్ జేబులో పెట్టుకుంటూ 200 నోట్లు చేతిలో పెట్టి మీదపడ్డాడు. యామిని పైబడి నలిపేస్తున్న వెంకటరమణ ఆలోచనలన్నీ 5000 వచ్చే డాలర్ నోటు గురించే ఆలోచిస్తుంటే, నలిగిపోతున్న యామిని 200లతో ఏ పుస్తకాలు కొనుక్కోవాలి అన్న ఆలోచనలో మునుగుతూనే బాధతో మూరుగుతోంది. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి ఎప్పుడూ ఎడారై అనే కథను వినిపించారు పి. కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇయలటి కథనం కార్యక్రమం సమాప్తం.
1: ఇప్పుడు దాకా కథనం కార్యక్రమంలో కథమన భవతి 101 కథలు సంపుటి నుండి ఎప్పుడూ ఎడారై కథ విన్నారు. రచన కెవి నరేందర్, చదివి వినిపించేది పి. కమలాకర్ రెడ్డి. ఇవాళ రాత్రి 9:30 రేపు పొద్దుగల 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహికపట్నం 31 భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింటా.

సింగిడి సప్తస్వరాలతో మీ మదితోచే పసందైన పాటలు సరదా మాటలతో సాగే సందడి సింగిడి సినీ గీతాల హరివిలో సింగిడి కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 295081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. మీరు వింటున్న ఈ పాట కామ్రేడ్ కళ్యాణ్ చిత్రం కోసం సిద్ధు శ్రీరంగ్ గానం చేశారు.

తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ఇన్ని రోజులు ఫుల్ ఎండలతోని అందరూ అబ్బా ఏం గర్మి అనుకున్నారులే. మరి ఈ చల్లని వర్షపు జల్లులు మనల్ని తాకగానే మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది, వాతావరణం పచ్చదనంతో నిండిపోతుంది. ఆ చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతిని చూస్తూ చల్లని చినుకులు మన మదిని తాకితే మనసు నిజంగానే కవ్వించబడుతుంది కదా. మరి ఈ కవ్వించే మనసుని మరింతగా కవ్వించేలా అందంగా ఆనందంగా ఈ రోజును ప్రారంభించాలంటే మనసుకు నచ్చిన సంగీతం వింటూ మీరు మీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. మరి మీరు మీ మనసుకు నచ్చిన పాటను వినాలనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. మీరు వింటున్న ఈ పాట రాజా చిత్రం కోసం రాజేష్ సుజాత గానం చేశారు.

0: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మాతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి, శుభోదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
1: మేడం, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీరవంచ గ్రామం నుండి. నా పేరు వేముల పరశురామ్ మేడం.
0: పరశురామ్ గారు ఏం చేస్తుంటారు?
1: మేడం, మాది ఫోటో స్టూడియో ఉంది, జిరాక్స్ సెంటర్ ఉంది.
0: ఆహా, జిరాక్స్ సెంటర్ ఉంది, ఫోటో స్టూడియో. ఆహా, మీరు అనగానే అందరు నవ్వేస్తారన్నమాట ఫోటో కోసం. ఎంత కోపంలో ఉన్నా ఒక సెకండ్ నవ్వవలసిందే కదా మీ దగ్గరకు వస్తే. చెప్పండి, మరి ఎన్నేళ్ళు అవుతుంది మీరు ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో ఉండబట్టి?
1: 40 సంవత్సరాలు.
0: మరి అప్పటికి ఇప్పటికి అంటే ఎక్కువగా గిరాకీ తగ్గిందేమో కదా?
1: అప్పుడు బాగుంటుండే మేడం, ఎక్కువ ఫోటోగ్రాఫర్లు కానీ వారు ఎక్కువ ఉండకపోదు మేడం.
0: అవునవును,
1: అందరూ బాగా అయిపోయారు.
0: అంటే సీజన్ టైమ్ లో ఇప్పుడు అంటే కొత్తగా వచ్చినాయి కదా, అవన్నిటిని మీరు ఫాలో అవుతున్నారా మరి?
1: అవునవును, ఇప్పుడు సాంకేతికంగా ఇప్పటి పని బాగా ఈజీ మేడం. అప్పుడైతే బాగా

0: అడుగు మేడం. ఆ రీల్ ను డెవలప్ చేసుడు, మళ్ళా దాన్ని ఎడిటింగ్ చేసుడు, దాన్ని కలర్ కట్ చేసుడు, బాగుంటుంది మేడం. అప్పుడు
1: ఇప్పుడు ఈజీగా అయింది అంటారు.
0: బాగా ఈజీ అయిపోయింది మేడం. ఒక 5 నిమిషాల ఫోటో తీసి వెంటనే
1: ఇచ్చేయచ్చు. ఇంకా చెప్పండి, మరి మీ ఏవైనా మంచి అనుభూతుల్ని మాతో పంచుకుంటారా, మీ ఫోటోగ్రఫీ దాంట్లో గానీ లేదా మీ లైఫ్ లో ఇప్పటి వరకు జరిగిన మంచి సంఘటనలు ఏవైనా? రోజు మంచి
0: ఎదురైతే.
1: మరి ఈరోజు ఏ పాట వినాలని ఫోన్ చేసిర్రు?
0: పాత సినిమా మేడం, పాతాల భైరవ సినిమాలో అందులో కలవర మాయమండలం ఉంటుంది మేడం.
1: తప్పకుండా అండి.
0: పిలీల గంటసాల వాడారు.
1: మరి మీరు ఈ పాట మీకు ఎందుకు ఇష్టం?
0: అప్పట్లో నేను ఈ సినిమాను బాగా సార్లు చూసిన మేడం, అందుకే నాకు గుర్తు బాగా మేడం. ఆ పాట,
1: ఆ పాట అంటే చాలా ఇష్టం.
0: ఆ పాతాల భైరవ సినిమా బాగా రోజులు ఆడింది
1: మేడం, అవును
0: అందుకే నాకు బాగా దృష్టిలో ఉండిపోయింది. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం.
1: ఎన్నిసార్లు చూసారు మీరు ఆ సినిమాని?
0: 10 సార్లు చూసినా మేడం అప్పుడు.
1: అవునా, అప్పటి గ్రాఫిక్స్ కి ఇప్పటికి బాగా తేడా ఉన్నది కదా?
0: అప్పుడు గ్రాఫిక్స్ అనేది లేకుండా మేడం, మంచి సాంకేతికతతో మంచిగా తీసుకురు తో.
1: అవునవును,
0: ఇప్పుడు అంతా డిజిటలైజ్ కాబట్టి ఇప్పటి సినిమాలు అంతా అంతా అంతే ఉంటాయి.
1: అప్పటి కాలంలో అట్లా తీసినరంటే ఎంత గొప్ప కదా,
0: బాగా గొప్ప.
1: సరేనండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
0: ధన్యవాదాలు మేడం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్

0: ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తెలంగాణ యాసాబాసల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాటను కోరచ్చు, మీ అనుభూతుల్ని నాతో పంచుకుంటూ. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోర్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు, మీ జ్ఞాపకాలని మీ మంచి అనుభూతుల్ని నాతో పంచుకుంటూ ఏదైనా మంచి ముచ్చటిని కూడా వినిపించవచ్చు. మరి మీ అందరికీ తెలిసిన ముచ్చటనే పాటలు కోరడం ఫోన్ ద్వారానే కాకుండా సందేశాల ద్వారా, అట్లనే కార్డు ద్వారా కూడా శ్రోతలు పాటల్ని కోరుతున్నారు. ఇలా ఉత్తరం ద్వారా మీరు కోరుతున్న పాటల్ని పొద్దుగల సింగిడి సినీ గీతాల కార్యక్రమంలో, సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇంటి కార్యక్రమంలో, అట్లనే రాత్రి హుషారు కార్యక్రమంలో చదివి వినిపించి వారికి నచ్చిన పాట వినిపిస్తున్నాం కదా. మరి ఇవాళ ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. మాకోసం సోగ్గాడి చిన్ని నాయన చిత్రం నుంచి నీనవే అనే పాటను వినిపించండి అంటూ పంపించారు. తప్పకుండా వినిపిస్తామండి. మరి శ్రోతలు మీరు కూడా ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరాలి అనుకుంటే ఉత్తరం ద్వారా మీరు పాటను కోరచ్చు. మరి మీరు ఉత్తరం రాయాలంటే చిరునామా తెలియాలి కదా. మరి చిరునామా దాదాపు అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే కొత్త వాళ్ళ కోసం మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. చిరునామా మరోసారి చెప్తున్నాను, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. ఈ చిరునామాకి ఉత్తరం ద్వారా మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు, ఈ పాటల్ని వినొచ్చు మీకు నచ్చిన విధంగా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఉత్తరం ద్వారా పాటను కోరండి ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి. ఇప్పుడైతే వీరి కోరిక మేరకు ఈ పాట.

0: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: నమస్కారం అండి. శ్రీనివాస్ నా పేరు.
0: నమస్తే అండి శ్రీనివాస్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నామండి. మీరు మంచి ఉన్నారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆహా, చాలా రోజులకు కాల్ చేశారు. అంతా మంచిదేనా? చెప్పండి. మరి ఇప్పుడైతే వర్షాకాలం, మీరు చేసే వర్క్ కి కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదా? మరి చాలా రోజులకు కాల్ చేశారు, ఏంటి విశేషాలు? ఏదైనా మంచి మీ జ్ఞాపకాలని మాతో పంచుకుంటారా? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ అంటే అప్పుడిప్పుడు వెళ్తూ వస్తూ ఉంటారా? మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఎవరు కొట్టారయ్యా? ఎందుకు ఈ పాట వినాలనిపించింది మీకు? ఎవరు కొట్టారయ్యా అని? చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు కొట్టినప్పుడు ఎప్పుడైనా ఈ పాట అంటే పెద్ద అయ్యాక అనిపించేదా ఈ పాట విన్నప్పుడు? అట్లా గుర్తొచ్చే కోరుకుంటున్నారా? మళ్ళీ ఇంకోసారి అమ్మ దెబ్బలు కావాలనిపించింది మరి మీకు? ఓకే అండి. అవునవును కదా. ఇప్పుడు అల్లరి చేసినా అంటే మనం అల్లరి చెయ్యము, మనం ఏదైనా తప్పు చేసినా కట్టడి చేయడానికి పెద్దవాళ్ళు అంతగా మనల్ని ఏమనరు, అప్పుడే బాగుంటది కదా. ఇప్పుడు లేదు అట్లా. అవునవును. ఓకే అండి, చాలా మంచి విషయం చెప్పినారు. మీరు అడిగిన పాట వస్తుంది. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండీ, మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.

0: తెలంగాణ యాసాభాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, శుభోదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: మా పేరు యోగేష్, అంతపురా గ్రామం నుంచి మాట్లాడుతున్నాం.
0: ఆహా, ఏం చేస్తుంటారు యోగేష్ గారు?
1: ప్రస్తుతానికి మేడం ఇంటర్ అయింది, అంటే జాబ్ కొరకు ట్రై చేస్తున్నాం.
0: ఓకే, మొదటిసారా మీరు ఫోన్ చేయడం?
1: కాదు, ఇంతకుముందు బాగా సర్వ్ చేసినారు. అంటే మీరు టైం ఇస్తారు, 15 డేస్ టైం ఇస్తారు కదా?
0: అవునవును, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి. నాతో మొదటిసారి మాట్లాడడం? ఓకే ఓకే అండి, చెప్పండి. కప్పర్లు అనగానే మొహరం పండగ మంచిగా జరుపుకుంటారు కదా అక్కడ? ఫుల్ ధూమ్ ధామ్ అయింది మరి. అవునవును, మంచి ప్రాశస్తం ఉంది అక్కడ. అక్కడ మంచిగా

0: చేశారు అని వింటాం. ఎన్నేళ్ల నుంచి అంటే ముందు నుండి చేస్తున్నారా, తాతల కాలం నుండి? చెప్పండి, మరి మీరు ఏవైనా మీ మంచి అనుభూతుల్ని మాతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: అవును మేడం,
0: చెప్పండి.
1: చిన్నప్పుడు నేను ఒకసారి ఇంట్లో అనుభూతి అంటే మేడం దొంగతనం చేసిన మేడం.
0: ఏం చేసిండ్రు?
1: దొంగతనం.
0: ఆహా, మీ ఇంట్లోనేనా?
1: ఇంట్లోనే.
0: ఎందుకో
1: మేడం?
0: హలో.
1: ఇంట్లో నడుతున్న డబ్బులు చెప్పుకుంటుంది చిన్నప్పుడు. అయితే స్కూల్ పెద్దోడు అదే ఇంట్లో చిన్న వెళ్ళిపోయినప్పుడు దొంగతనం చేస్తుంది ఇంటర్ అయితే ఒకనాడు దొరికిన ఇంట్లో బాగా చెప్పలు కొట్టిండు.
0: అంటే మీరు ఇంట్లో చేసిన సంగతి ఇంట్లో వాళ్ళు చెప్పిండ్రా స్కూల్లో? మళ్ళీ ఎట్లా తెలిసింది మరి ఇంట్లో వాళ్ళకి మీరే దొంగతనం చేసిర్రని? అబ్బా, 1000 రూపాయలు తీసుకున్నారా? ఓకే,
1: అయితే 100 రూపాయలు తీసుకున్నా అది 900 రూపాయలు
0: అట్లా దొరికిండ్రు. మరి మీ అమ్మ ఏమన్నారు? ఎందుకు మీకు ఇప్పుడు ఈ అంటే ఇందాక పాట విన్నారు కదా, ఇది గుర్తొచ్చిందా? ఓకే ఓకే, బాగుంది. ఇందాక మాట్లాడిన శ్రీను గారికి వాళ్ళ అమ్మ దెబ్బలు గుర్తొచ్చి పాట కోరిండ్రు, మీరు ఆ పాట గుర్తొచ్చి మీకు మీ అమ్మ దెబ్బలు గుర్తొచ్చాయి. బాగుంది కదా. మరి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా చేశారా అట్లా దొంగతనం? వాళ్ళు ఇంకెప్పుడు చేయలేదన్నమాట. ఓకే, ఎందుకు చేయాలనిపించింది మరి మీకు అట్లా?
1: అప్పుడు చాక్లెట్లు అవి
0: ఎగ్జామ్ చాక్లెట్లకు 1000 రూపాయలు తీసుకున్నారు చూడండి.
1: అవును మేడం, 100 రూపాయలు తీసుకుని 900 పక్కకి
0: వరకు 900 వాడేసి కదా, అప్పుడు తెలియదు మనకు. అదే ఇప్పటి పిల్లలకు అమ్మో అసలు ప్రతిదీ తెలుసు, మనప్పుడు పిచ్చి కాలం కదా. ఇప్పుడు చూసిరామంటే కాల్చి వచ్చేస్తారు పిల్లలు కదా. ఆ చక్కని విషయం చెప్పిండ్రు, మీ మంచి అనుభూతిని గుర్తు చేసుకున్నారు. మరి మీ అమ్మ ఎప్పుడైనా అంటే అమ్మను నన్ను అన్నాడు ఎట్లా కొట్టినావు కదా అని అంటారా? మరి ఏమన్నారు? ఓకే అండి, చక్కగా నవ్వించిండ్రు మీ జ్ఞాపకాన్ని మళ్ళీ మాతో పంచుకొని. మరి ఏ పాట వినాలనుకుంటున్నారు ఇలా? అమ్మోరు సినిమా నుంచి పాట. ఓకే అండి, ధన్యవాదాలు. ఫోన్ చేసి మంచిగా నవ్వించారు మీరు, జరంత నవ్వినరు. ఇలానే ఫోన్ చేస్తుండండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

0: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సిని గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్, శుభోదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? కాల్వా. ఏం చేస్తుంటారు? మీ పేరు? నవీన్. గారు ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. ఏం పంటలు వేసిండ్రు మరి ఇప్పుడు? ఇప్పుడు పెడుతున్నారు, ఇయ్యాలనా? ఇంకా చెప్పండి మరి. హలో. హలో.
1: హలో.
0: చెప్పండి. తప్పకుండా. ఎలా చెప్పాను? ఏ పాట అండి? మేఘాల పల్లకిలోన. తప్పకుండా వినిపిస్తాను. మరి మీరు ఏదైనా మంచి అనుభూతిని పంచుకుంటారా మాతో? స్కూల్లో ఉన్నప్పుడు, ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు మీ వాయిస్ నాకు కట్ అవుతుందండి. అయితే
1: మా ఫ్రెండ్స్ వాళ్ళు కొనుక్కున్నారు, స్కూల్స్ వేసుకున్నారు, జాగ్రత్త వేసుకోండి.
0: అయ్యో, ఈరోజు
1: మా ఫ్రెండ్ ఏం చేసిండు, సార్ కట్టి సార్ మొత్తం క్లాస్ అంతా.
0: అయ్యో, మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైనా చేసిండ్రా?
1: మళ్ళీ ఒకసారి మా నాన్నతో.
0: మళ్ళీ ఇంకోసారి చేసిండ్రా? నాన్న కూడా చేయించిండు. ఓకే, ఇప్పుడు ఆ దోస్తు కలిస్తే ఏమంటాడు మరి? ఆ రోజు మీకు గోడ కూర్చేయించిన దోస్తు. ఎందుకు ఇందాకటి కాలర్ అంటే తను చేసిన దొంగతనం చెప్పారని అది విని మీరు కాల్ చేశారా? ఓకే ఓకే. మరి ఆ సార్ కనిపించినప్పుడు ఎప్పుడన్నా అన్నారా మిమ్మల్ని? ఎప్పుడు అదే మాట అంటుండే. అంటే మీరు పెద్ద అయిన తర్వాత సార్ కలవలేదా? కదా, మనం చేసిన చిన్న విషయమే అవ్వచ్చు, అది వాళ్ళకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. అవునవును. ఓకే అండి, ఫోన్ చేసి పంచుకోవాలనుకున్నారు. బాగుంది. ఆ దోస్తు మరి మీతో మంచిగా మాట్లాడతాడా? ఓకే అండి, చక్కని విషయం మాతో పంచుకున్నారు. చేసింది దొంగతనమైనా దాని తర్వాత ఎలాంటి తప్పులు చేద్దాం నేర్చుకుంటాం, బట్ అది మన జీవితంలో అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓకే అండి. అవునా. ఓకే అండి, మీ అనుభూతుల్ని పంచుకున్నారు, ధన్యవాదాలు.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింటా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడతాం. హలో,
1: హలో, చెప్పండి.
0: నమస్తే అండి. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: గుప్తాపూర్ నుంచి. నా పేరు
0: కాక. మంచిగా ఉన్నావా?

0: మంచిగున్నా, మీరంతా బాగున్నారా?
1: అందరం మంచిగా ఉన్నాం. చెప్పును మరి, ఎట్లా ఫోన్ చేసిండ్రు?
0: అందరూ మంచిగా ఉండాలి, దేవుడికి మొక్కుతా అందరికి.
1: మంచిగా హ్యాపీగా గడుపుతున్నావు నువ్వు నీ విశ్రాంత సమయాన్ని కదా.
0: అందరు సుఖంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తా.
1: మరి ఇవాళ ఏ పాట అయినాలనుకుంటున్నారు?
0: ఇగో స్వర్ణకమలం నుంచి కొత్తగా రెక్కలు వచ్చిన.
1: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపించేస్తున్నాను. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
0: చాలా థ్యాంక్స్ మీ స్టాఫ్ అందరికి.
1: ఓకే అండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామర
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాటలు కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేసిన ఫోన్ నెంబర్లు 08732 ఇది కోడ్ నెంబర్, 23008 మరో నెంబర్ 295081. ఈ నెంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. మరి ఇలా హాస్యం పండిస్తూనే తన నటనతో ఉన్న అన్ని కోణాలను చూపిస్తూ అందరినీ ఆకట్టుకుని తన మొదటి సినిమా పేరునే తన పేరుకు గుర్తుగా మార్చేంతగా అందరికీ తన నటనతో హాస్యం నింపేలా నటించిన నటుడు అల్లరి నరేష్ పుట్టినరోజు ఇయ్యలా. అల్లరి అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి తెలుగు వారికి అల్లరి నరేష్ గా సుపరిచితులుగా మారిన అల్లరి నరేష్ హాస్య ప్రధానమైన సినిమాలతో పాటు అభినయ ప్రధానమున్న పాత్రలోనూ నటించి ఈతరం రాజేంద్ర ప్రసాద్ గా పేరొందిన్రు. గమ్యం చిత్రంలో గాలి శ్రీను పాత్ర, శంభో శివ శంభోలో మల్లి పాత్ర నరేష్ నటనా కౌశలానికి మచ్చు తునకలు. అల్లరి, ధనలక్ష్మి ఐ లవ్ యూ, తొట్టి గ్యాంగ్, ప్రాణం, మాలుడు వెరీ గుడ్, నువ్వంటే నాకిష్టం, కితకితలు, అత్తిలి సత్యబాబు ఎల్కేజీ, సీమ శాస్త్రి గమ్యం, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, బెండు అప్పారావు ఆర్ఎంపి, ఇలా ఎన్నో చిత్రాలు ఆయన మనల్ని అలరించారు ఆ చిత్రాలతో. ఆ సినిమా పేర్లు చెప్పంగానే ఆయన నటించినవన్నీ అలా కళ్ళ ముందు కదిలిపోతాయి కదా, అంతలా నటించారు. మరి తన నటన కౌశలాన్ని ఆయన నటించిన తీరుతోని అందరినీ ఠక్కున నవ్వించేస్తారు అల్లరి నరేష్. 2008 గమ్యం చిత్రానికి ఆయన ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును పొందారు. 2019 మహర్షి చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా సైమా అవార్డును అందుకున్నారు. ఇలా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ప్రాణం చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట. శ్రోతలు, మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ప్రముఖ దక్షిణ భారత సినీ నటి, పలు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన నటి సితార పుట్టినరోజు ఇలా. మొదట్లో ప్రముఖ దర్శకుడు కె బాలచంద్ర ద్వారా తమిళ చిత్రసీమలో ప్రవేశించి, తర్వాత దక్షిణాది భాషల్లో అన్ని చిత్రాల్లోనూ నటించి అందరినీ మెప్పించారు. టెలివిజన్ సీరియళ్లలోనూ ఆమె నటించారు. మనసు, మమత, శ్రీవారి చిందులు, తేనెటీగ, స్నేహం కోసం, సాంబా, జోష్, బృందావనం, లెజెండ్, శ్రీమంతుడు, జనత గ్యారేజ్, మిస్టర్ మజ్ను, శతమానం భవతి, ఇలా ఎన్నో చిత్రాల్లో నటించారు సీతారా. మరి ఇలా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె నటించిన మనసు, మమత చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సిని గీతాల కార్యక్రమం. సింగిడిలో మనకు చివరిగా ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మరి మాట్లాడదాం. హలో,
2: హలో, నమస్కారం మేడం.
1: నమస్తే అండి, శుభోదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా అండి.
2: అవునమ్మా.
1: ఓకే అండి, ఓకే. లాస్ట్ కాలర్, మరి మీరు మొదటిసారా కాల్ చేయడం?
2: లేదమ్మా,
1: ఇంతకు ముందు కాల్ చేశారు. ఓకే అండి, ఏం చేస్తుంటారు? ఓకే అండి, సమయం తక్కువ ఉంది కాబట్టి ఈరోజు ఏ పాట కావాలి?
2: ప్రేమికుడు సినిమా నుంచి ఊర్వశి ఊర్వశి.
1: తప్పకుండా అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
2: థాంక్స్ మేడం.

0: సమయాభావం వల్ల పాటను పూర్తిగా వినిపించలేకపోతున్నా ఇది ఇయాల్టి సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరిన్ని మీకు నచ్చిన పాటల్ని సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుంటే పాట ఇంటి కార్యక్రమంలో రాత్రి హుషారు కార్యక్రమంలో వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలకు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 73.32 లక్షల మంది రైతులకు చెందిన మొత్తం 1.5 కోటి ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలను దశల వారీగా విడుదల చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విబిజీ రామ్జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. కొత్త చట్టంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను స్పష్టం చేస్తూ న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పర్యాటక, ఉపాధి, ఆర్థికాభివృద్దికి కేంద్రంగా దీనిని మార్చాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుకు వారి మూల వేతనం నుంచి 1.5% సొమ్మును మినహాయించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. దంపతులిద్దరూ ఉద్యోగులైనా లేక ఒకరు పింఛన్దారులైనా వారిలో ఒకరికి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. పదోన్నతి వల్ల గౌరవంతో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇటీవల సీఐల నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందికి పోస్టింగ్స్ ఇచ్చారు. పదోన్నతితో పోలీసు శాఖ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్దతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. నర్సుల్లో నైపుణ్యాలు పెంచడానికి కృషి చేసే అడ్వాన్స్డ్ సిమ్యులేషన్ కేంద్రం హైదరాబాద్ లో నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. శిక్షణ పొందిన నర్సుల సంఘం టీఎన్ఏఐ తెలంగాణ రాష్ట శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని అకాడమిక్ డీఎంఈ డాక్టర్ శివరాం ప్రసాద్ ప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రతి వారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మరో 15 రోజుల్లో ప్రాక్టికల్స్ కు సంబంధించిన విధి విధానాలతో మాన్యువల్ ను విడుదల చేసి బోర్డు వెబ్సైట్ లో పెడతామని బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలియజేశారు. అటవీ శాఖలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులకు పోస్టింగ్లు, మరికొందరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విఎస్ఎన్వి ప్రసాద్ ను హైదరాబాద్ లోని పీసీసీఎఫ్ కార్యాలయంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా నియమించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. AAR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 1995 నుంచి 1999 వరకు ఈ మధ్యలో మీకు నచ్చిన పాట సెలెక్ట్ చేసుకుని 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. మరి ఈనాటి మొదటి పాట ప్రేమించేది ఎందుకమ్మ సినిమా నుంచి సురేందర్ నెపోలియన్ సుజాత పాడిన పాట, సామవేదం షణ్ముఖ శర్మ సాహిత్యం, ఇళయరాజా సంగీతం. మరి ఈ పాట మాకు వినిపించండి అంటూ కోరుతున్నారు యాదాద్రి వలిగొండ మండలం గొల్లేపల్లి నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, పూర్ణ తేజశ్రీ, వినోద్ కుమార్, నిహారిక, తనుజశ్రీ, హరిదీక్షిత్, సురేష్, శ్రావణి, నాగాంశ్. ఇంకా ఇదే పాటని కోరుతున్న శ్రోతలు హస్తినాపురం నుంచి కనిగారు సత్యనారాయణ, ఇందిరావేణి, మేధాంశ్, అనిరుద్ధ, శ్రేయాంశ్. నెక్స్ట్ ఇదే పాట కోసం మెసేజ్ చేస్తున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:10. సోగ్గాడి పిల్లల సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ, పూజ, లోహిత్. వెంకటేష్ నందిపేట నుంచి, జిల్లాలగూడ నుంచి హరినాథ్. వీరందరి కోసం సోగ్గాడి పిల్లల సినిమా నుంచి కేజేఎస్ దాస్ చిత్ర పాడిన పాట విందాం. జాలాది సాహిత్యం, కోటి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ఆకాశవాణి స్టూడియోస్ లో 10:16. మరి ఇక సాహస వీరుడు సాగర కన్యా సినిమా నుంచి మా కోసం పాట వినిపించండి అంటున్నారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి, బండి కృష్ణగౌడ్ సాయిచరణ్ బృందావిరి కుటుంబ సభ్యులు, గోధుమకుంట గ్రామం నుంచి పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, ఆండాళ్లు చంద్రశేఖర్ శ్రీకాంత్, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి సుజాత, పూర్ణ భవిత, రుద్విన్ రామాంజనమ్మ, లీలేంద్ర హరిణి, దాసరి రవి రాయగిరి నుంచి వీరందరి కోసం సాహస వీరుడు సాగర కన్యా సినిమా కోసం మనో చిత్ర పాడిన పాట వెన్నెల కంటే గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయ వీరి కుటుంబ సభ్యులు, ఇంకా ఉమ్మడి నుంచి దివాకర్, విమల, యష్ణ, జిందం, నరహరి, లక్ష్మి, భానుతేజ, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ, భాను, రియాన్ష్, హన్మహిత్ ఆర్మూర్ రంగాచార్య నగర్ నుంచి కోరుతున్నారు. ముఠామేస్త్రి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. వేటూరి సాహిత్యానికి రాజ్ కోటి సంగీతం అందించారు.

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి స్టూడియోస్ లో 10:30 ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. రాబోయే చందమామ సినిమా నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, శారద, సుధీర్, శోభా, శ్రీధర్, రవి, సునీత, ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి కూడా శ్రోతలు కోరుతున్నారు. నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అంకుచాపర్ నుంచి డోడాల్ సుదర్శన్, అభిష్, విధుబాబు, రాగ్ విభాస్ కూడా కోరుతున్నారు. గజ్వేల్ నుంచి సైర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామచరణ్, వీరందరి కోసం రాబోయే చందమామ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రాజసింహం సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించనంటూ బుచ్చయ్య తరాలపల్లి నుంచి కోరుతున్నారు. అలాగే నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, ముతీన్ భాయ్, షేఖ్ చాంద్ ఫరూక్, సయీద్ ఖలీల్, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసిన్, మూసా కరీం, షేక్ సలీం కూడా కోరుతున్నారు. ఇంకా రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయిన, సుచిత్ర నుంచి కోరుతున్నారు. జాంకంపేట నుంచి శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట రాజసింహం సినిమా నుంచి.

భైరవద్వీపం సినిమా నుంచి చిత్ర బృందం పాడిన పాట విందాం. సంగీతం శ్రీనివాసరావు, సాహిత్యానికి మాధవపెద్ది సురేష్ సంగీతం అందించారు. ఇక సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి ఈ పాటను కోరుతున్నారు. శ్రీరామ్ హనుమండ్లు నిజామాబాద్ నుంచి

కొదమసింహం సినిమా నుంచి మనో చిత్ర పాడిన పాట వేటూరి సాహిత్యానికి రాజ్ కోటి సంగీతం అందించారు. ఇక అఖిల అరుణ రాజేందర్ వీరు జగన్పల్లి మండలం నుంచి కోరుతున్నారు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. భూదాన్ పూజంపల్లి నుంచి ఎలగెందల మార్కండేయ లక్ష్మి, జిఎస్ కోటేశ్వరరావు గారు హన్మకొండ నుంచి కోరుతున్నారు. మలక్పేట్ మున్సిపల్ కాలనీ నుంచి దుష్యంతుల విశ్వనాథ్ కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రాష్ట ప్రభుత్వంలో పార్టీలు మారినా కొనసాగుతున్న విధాన స్థిరత్వం, సులభతర వాణిజ్య నిర్వహణ పెట్టుబడిదారులకు భరోసా ఇస్తున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. నియంత్రణాధికారిగా కాకుండా సహాయకారిగా తమ ప్రజాప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5లోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంకు ఖాతా వివరాలు సమర్పిస్తే వారు కూడా పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా పొందే అవకాశం లభిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ దక్షిణ కొరియా మధ్య పర్యాటక సాంస్కృతిక సహకారం పెంపొందించుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అక్టోబర్ 25న హైదరాబాద్లో తెలంగాణ కొరియా సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాలని తెలంగాణ కొరియన్ కల్చరల్ సెంటర్లు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీజీరామ్జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మంత్రి సీతక్క న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వినతి పత్రం సమర్పించారు. ఈఎస్ఐసీలో నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన తప్పనిసరి బదిలీలకు వ్యతిరేకంగా జూలై 22 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు అఖిల భారత ఈఎస్ఐసీ నర్సింగ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖకు సమ్మె నోటీసు ఇచ్చినట్టు వెల్లడించింది. సాకర్ ప్రపంచకప్లో మాజీ ఛాంపియన్ జర్మనీపై పరాగ్వే సంచలన విజయం సాధించింది. బోస్టన్ స్టేడియంలో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో పరాగ్వే పెనాల్టీ షూటౌట్లో 4-3 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్ రౌండ్కు చేరుకుంది. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే

0: సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు మంగళవారం ప్రత్యేకంలో ఒక అత్యద్భుతమైన చారిత్రక బయోపిక్ చిత్రంతో నేను మీ ముందుకొచ్చాను. మరి ఆ చిత్రం ఏంటో, ఆ చిత్ర విశేషాలేంటో మనందరి కోసం. ఇక పరిచయ వాక్యాలు చూస్తే, మన తెలుగు నేలపై తెల్లదొరల్ని తరిమి కొట్టిన ఒక వీరుడి జీవిత కథ ఇది. 80వ దశాబ్దపు మహాబాహుబలి ఈ చిత్రం. భారతదేశంలో బ్రిటిష్ వారు తమ అధికారాన్ని స్థాపించకముందే ఫ్రెంచ్ వారితో పోరాడిన ఒక భారత స్వాతంత్ర సమరయోధుడి కథ ఇది. అచ్చంగా మన తెలుగువారి కథ. ఈ చిత్రంలో భాగమైన ఆరుగురు వ్యక్తులు ఆ తర్వాత కాలంలో ఎంపీలుగా, మంత్రులుగా ఎన్నికయ్యారు. బహుశా ఇలా జరగడం మొదటిసారేమో. ఇన్ని విశేషాలున్నాయి మరి ఈ చిత్రానికి. ఇంతకీ ఏంటి ఆ చారిత్రక క్లాసిక్ చిత్రం? గుర్తుపడితే నాకు ఒక సందేశం పంపించండి.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. చాలా మంది శ్రోతలు బొబ్బిలి యుద్ధం అంటూ మనకు సందేశం పంపించారు. ఎందుకంటే కాస్త కన్ఫ్యూజ్ చేయడానికి బొబ్బిలి యుద్ధంలో పాట వినిపించాను, కానీ బొబ్బిలి యుద్ధం కాదు, దాని మూలాలున్న ఒక చిత్రం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఊహించండి, ఇంకా ఏ చిత్రం అయి ఉంటుంది బొబ్బిలి యుద్ధం మూలాలున్న ఒక బయోపిక్ చారిత్రక చిత్రం ఏదై ఉంటుంది ఆలోచించి 0402324 ఈ నంబర్కి నా సందేశం పంపించండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల

0: పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు శ్రోతలు అందరూ ఖచ్చితంగా కరెక్ట్ గా గుర్తుపట్టి నాకు సందేశం పంపించారు. తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే యుద్ధాలు రెండు. ఒకటి ఆంధ్ర మహాభారతం లాంటి పల్నాటి యుద్ధం, రెండవది బొబ్బిలి యుద్ధం. పల్నాటి యుద్ధం పల్నాడు ప్రాంతానికి సంబంధించిందైతే, బొబ్బిలి యుద్ధం ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగింది. బొబ్బిలి యుద్ధం అనగానే ఎవరికైనా గుర్తొచ్చే యోధుడు ఎవరు? ఎవరు గుర్తొస్తారు మనకి, చెప్పండి.

మరిప్పుడు శ్రోతలు అతి అద్భుతంగా స్పందించేశారు. ఇంకెవరు గుర్తొస్తారు? బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడు గుర్తొస్తారంటున్నారు. బొబ్బిలి యుద్ధం సినిమా అనగానే 1964 సంవత్సరంలో వచ్చింది బొబ్బిలి యుద్ధం సినిమా. తాండ్ర పాపారాయుడుగా మహానటులు ఎస్వి రంగారావు గారి నట విశ్వరూపం చూపించారు ఆ సినిమాలో. అంతటి గొప్ప చిత్రం అంటే బొబ్బిలి యుద్ధం కథను ఆధారంగా తీసుకుని కొన్ని మార్పులు చేసి తీసిన సినిమా 1986 వచ్చింది తాండ్ర పాపారాయుడు. తాండ్ర పాపారాయుడు వారి జీవిత చరిత్రే ఈ బయోపిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం తాండ్ర పాపారాయుడు బయోపిక్. విశేషాలు మన గుర్తుకొస్తున్నాయిలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:19 దాటి 40 సెకండ్లు అవుతోంది. 1756 సంవత్సరం జనవరి నెలలో జరిగింది ఈ బొబ్బిలి యుద్ధం. బొబ్బిలి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించిన తెల్లదొరలపై తిరుగుబాటు చేసిన పోరాట యోధుడు, పోరాట

మరి యోధుడని కూడా చెప్పచ్చు, వారే తాండ్ర పాపారాయుడు. ఈ సినిమాలో కూడా కాస్త వాస్తవ చరిత్రని ఖచ్చితంగా ఫాలో అయ్యారు మొత్తం చిత్ర బృందం అంతా. చరిత్రను క్షుణ్ణంగా చదివిన తర్వాతే స్క్రిప్ట్ని సిద్ధం చేసుకున్నారట. 15 నెలలు పట్టినట దాదాపు ఈ స్క్రిప్ట్ పూర్తవడానికి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రాజమండ్రిలో బుస్సీదొర అచ్చంగా అప్పుడు 1750ల్లో బుస్సీదొర ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే క్యాంప్ వేశారో, సినిమా కోసం కూడా అక్కడే సెట్స్ వేసి షూటింగ్ చేశారట తాండ్ర పాపారాయుడు చిత్రానికి. భారీ సెట్స్, రోజుకి 5000 మంది ఆర్టిస్ట్తో 6 నెలలు పట్టిందిట ఈ షూటింగ్ కోసం. అసలు ఎందుకు జరిగింది ఈ బొబ్బిలి యుద్ధం? ఈ సినిమాలో ఎందుకు, ఎలా చూపించారు, ఎందుకు తాండ్ర పాపారాయుడు అందరూ గుర్తుపెట్టుకునేంత చారిత్రక క్లాసిక్గా నిలిచింది? మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అడవి సింహాలు చిత్ర నుండి ఆ పాట విన్నారు. శ్రోతలు చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు, కృష్ణరాజు గారు పాటలు బాగున్నాయి, మంచి పాటలు వినిపిస్తున్నారంటూ. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు తాండ్ర పాపారాయుడు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అయితే తాండ్ర పాపారాయుడు చిత్ర కథ క్లుప్తంగా చెప్పుకుంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో ఉంది బొబ్బిలి మండలం. సినిమాలో చూస్తే బొబ్బిలి చిన్న రాజ్యం, అలాగే రాజాం కూడా చిన్న పరగణ. అప్పట్లో రాజ్యాలు పరగణాలు ఉండేవి, వాటిని రాజులు పాలించేవారు. రాజులు, సామంత రాజులు ఇలా అందరూ ఉండేవారు. అయితే బొబ్బిలి రాజ్యం చిన్నదైనా శౌర్యానికి, పౌరుషానికి, నీతి నిజాయితీలకు ప్రతీకగా ఉండేది బొబ్బిలి. తమకన్నా ఎంతో పెద్దదైన విజయనగరం రాజులతో పలు యుద్దాల్లో వారిని ఓడించారు ఈ బొబ్బిలి వంశస్థులందరూ. ఆ కక్షతో, అవమాన భారంతో ఆనాటి విజయనగరం మహారాజైన విజయరామరాజు ఏం చేశాడు, ఎందుకు, ఎలాంటి సంఘటనలు ఈ బొబ్బిలి యుద్ధానికి దారితీశాయి చెప్పుకుందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మరి విజయరామరాజు ఏం చేశాడు, ఎలాంటి సంఘటనలు బొబ్బిలి యుద్దానికి దారితీసే మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఫ్రెంచి వాడైన బుస్సీతో, హైదర్ జంగ్ తో చేతులు కలిపి బొబ్బిలి కోటను నాశనం చేస్తాడు విజయరామరాజు. భీకర యుద్దం జరుగుతుంది. యుద్దంలో రాణులు కూడా వీరమరణం పొందుతారు. యుద్దంలో ఓడిపోయిన రాజకుటుంబీకులు, స్త్రీలందరూ శత్రువులకు చిక్కకుండా ప్రాణత్యాగాలు చేయటం తెలుగు వీర నారీమణుల శౌర్య ప్రతాపాలను అత్యద్భుతంగా చూపించారు దర్శకులు దాసరి గారు. విజయనగరం జిల్లాలో ఈ రోజుకి కూడా బొబ్బిలి రాజాం రణస్థలం ప్రాంతంలో, బొబ్బిలి పట్టణంలో కూడా కోట, వార్ మెమోరియల్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి. చాలా మంది ఆసక్తి ఉన్నవాళ్ళు సందర్శిస్తూ కూడా ఉంటారు. అసలు అక్కడ ఎలా జరిగింది యుద్ధం, వాటి ఛాయలు అన్ని, వాటిని వివరిస్తూ సవివరంగా చిత్రపటాలను ఆవిష్కరించారట బొబ్బిలి కోటలో. మరిన్ని విషయాలున్నాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తాండ్ర పాపారాయుడు చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఆ అత్యద్భుతమైన పాట. ఈ పాట గురించి మనకు ఒక మంచి సందేశం పంపించారు నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. మల్లికన్న తీయన అన్న పాట సి నారే గారు రచించిన అత్యద్భుతమైన పాట. ఈ సందర్భంగా తప్పకుండా వారిని స్మరించుకోవాలంటున్నారు. తప్పకుండా ఆ మహానుభావుడిని పునఃస్మరించుకుంటున్నాం మన ఆకాశవాణి వివిధ భారతి వేదిక. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు తాండ్ర పాపారాయుడు బయోపిక్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అయితే తాండ్ర పాపారాయుడు సినిమా కోసం రాజస్థాన్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల నుండి గుర్రాలను తెప్పించారట. అప్పట్లో 3 అంతఃపురాలను, రాజ్యసభలను అద్భుతమైన సెట్టింగ్స్తో చూపించారు నిర్మాత కృష్ణరాజ్ గారు, వారి సోదరుడు మరియు దర్శకులు దాసరినారాయణరావు గారు. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక విషయం చెప్పుకోవాలి, ఆర్ట్ డైరెక్షన్ బృందానికి ప్రత్యేక అభినందనలు చెప్పాల్సిందే. ఎందుకంటే ఎటువంటి గ్రాఫిక్స్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా భారీ ఖర్చుతో నిర్మించారు ఆ సెట్స్ అన్నింటినీ. అందుకే ఇందాకలా పరిచయ వాక్యాల్లో చెప్పుకున్నాం కదా, 80s మహాబాహుబలి అన్న ఈ చిత్రం అతిశయోక్తి కాదేమో. ఇక శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి గీతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ గీతంలో రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మర శుద్ధియుక్తి, కృష్ణరాయుని కీర్తి అని వస్తుంది. గుర్తుందా ఆ పాటలో వచ్చే మల్లమ్మ పతిభక్తిని ఈ సినిమాలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు దర్శకులు. రాజు చనిపోయాక వీరత్వంతో పోరాడి ప్రాణత్యాగం చేస్తుంది మల్లమ్మ. గుర్తుందా? మరి ఆ చిత్రం నుండి ఒక పద్యం విందాం ఇప్పుడు.
1: వీర భయద గండర గండ రావు రంగారాయణిల్ గారి కత్తి పోటు వేటారు తునియలౌ రీతి నాటో పిల్చు వే

0: నీ వాచాలత కట్టి పెట్టు ప్రళయాగ్ని జ్వాలికా మాలికా జీవ జీవులు పద్మనాయకులు బుస్సి అపరాయుండిదే మీ వర్గీయుల రాజవంశజుల భస్మీభూతము జేయుతో రావే కావవే ఎంచు యక్షింపలేదెవడు
1: కొండవీటి వెంకట కవి గారి రచించిన పద్యాలు రామకృష్ణ గారు కేజేఎస్ దాస్ గారు అత్యద్భుతంగా ఆలపించారు కదా. అసలు ఇలాంటి పాత చిత్రాలు మనం మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తే ఎంత అర్థవంతంగా ఉంటాయో. అప్పుడు కొంతమందికి చిన్నతనంలోనే మనకు అవి అంత ఎక్కువగా అర్థమయ్యేవి కాదు, కానీ మళ్ళీ మళ్ళీ చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రాలు ఈరోజు అలాంటి చిత్రాన్ని మనం మాట్లాడుకుంటున్నాం మన గుర్తుకొస్తున్నాయిలో. అయితే ఈ కథను, తాండ్రపాపారాయుడు కథను, దాసరి నారాయణరావు గారు, కృష్ణరాజు, కొండవీటి వెంకట కవి త్రయం అత్యద్భుతంగా ఒక దృశ్య కావ్యంగా మలిచారు. సినిమాలో పద్యాలను సంభాషణలను కొండవీటి వెంకట కవి రాశారు. సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో పాటలు పద్యాలు చాలా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి మచ్చుతునకే మనం ఇప్పుడు విన్నాం. 1964 వచ్చిన బొబ్బిలి యుద్ధం సినిమాకు కూడా ఆయనే సంగీత దర్శకుడిగా పనిచేశారు. భారీ తారాగణంతో చిత్రీకరించారు తాండ్రపాపారాయుడు చిత్రాన్ని.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

సుశీలమ్మ, వాణి జయరామ్ గారు పోటీ పడి పాడిన పాట అత్యద్భుతమైన పాట తాండ్ర పాపారాయుడు చిత్రం నుండి విన్నారు. ఇక తాండ్ర పాపారాయుడుగా కృష్ణరాజు గారి గంభీరమైన రూపం, డైలాగ్ డెలివరీ, యుద్ధ సన్నివేశాల్లో ఆయన చూపించిన రౌద్రం సినిమాకే ప్రధాన ఆకర్షణ. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, కృష్ణరాజు గారి కాస్ట్యూమ్స్ ఎంత అందంగా ఉంటాయో ఈ సినిమాలో మీరు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. ఆయనవే కాదు, సినిమాలో నటించిన అందరి కాస్ట్యూమ్స్ కూడా చాలా రిచ్గా ఉంటాయి. కాబట్టే కాస్ట్యూమ్స్ డిజైనర్ కామేశ్వరరావు గారికి నంది పురస్కారం కూడా వచ్చింది తాండ్ర పాపారాయుడు చిత్రానికి. అంతేకాదు 11వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది తాండ్ర పాపారాయుడు చిత్రం. అప్పట్లో మహాబాహుబలి ఈ తాండ్ర పాపారాయుడు. కృష్ణరాజు, జయప్రద, మోహన్ బాబు, జయసుధ, సుమలత, ప్రభ, సుధాకర్, అంజలీదేవి, గుమ్మడి, కోటి శ్రీనివాసరావు గారు ముఖ్య పాత్రలో నటించారు. ఇక ప్రముఖ హిందీ నటులు ప్రాణ్ బుస్సిగా మరో ముఖ్య పాత్రలో మాణిక్ ఇరానీ నటించారు. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయానికి జయసుధ గారు నిండు గర్భిణీట. అయినా సరే చాలా ఓర్పుగా నటించారు ఆఖరి సన్నివేశం వరకు జయసుధ గారు. మనం సినిమాలో గమనిస్తే ముఖ్యంగా ఎక్కువగా క్లోజప్ షాట్స్లోనే కనిపిస్తారు జయసుధ గారు. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎందరో దిగ్గజాలు అందించిన అత్యద్భుతమైన పాట ఇది. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉండే పాట. సీనారాయణ రెడ్డి గారు, సాలూరి రాజేశ్వరరావు గారు, కేజే యేసుదాస్ గారు, సుశీలమ్మ, అబ్బా పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. తాండ్ర పాపారాయుడు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఎంతో ఆత్మీయమైన సందేశాన్ని పంపించారు మనకి వేముల నరసింహరావు గారు, వడ్లమాని రవికుమార్ గారు. అయితే ఈ సినిమాలో ఒక పెద్ద విశేషం ఉంది చెప్తానన్నాను. ఈ విశేషం ఏంటో చాలామంది శ్రోతలు మనకి సందేశాలు పంపించేశారు. వేర్వేరు కాలాల్లో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన 6 ఎంపీలు ఈ సినిమాకు పనిచేశారు. ప్రపంచంలోనే అలా ఉన్న ఏకైక చిత్రమేమో తాండ్ర పాపారాయుడు. కృష్ణరాజు గారు, దాసరి నారాయణరావు గారు, సి నారాయణ రెడ్డి గారు, జయప్రద, సుమలత, మోహన్ బాబులు, ఇక జయసుధ, కృష్ణరాజు, దాసరి నారాయణరావు గారు మంత్రులుగా కూడా పనిచేశారు వీరిలో అన్నమాట. కోడి శ్రీనివాసరావు గారు కూడా ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత. మరి ఇన్ని విశేషాలున్నాయి కాబట్టే ఈ చిత్రం ఎప్పటికీ చారిత్రాత్మకంగా ఒక అపురూప చిత్రంగా నిలిచిపోయింది. తాండ్ర పాపారాయుడు
1: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.

ప్రేమ తరంగాలు చిత్రం నుండి ఆత్రేయ గారి రచనలో బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా అనిపించిన పాట విన్నారు. గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 11:56 దాటి 38 సెకండ్లు. తాండ్ర పాపారాయుడు అసమాన పరాక్రమాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు ఈ చిత్రంలో. మాతృభూమి పట్ల బొబ్బిలి ప్రజలకు ఉన్న భక్తిని అత్యద్భుతంగా చూపించారు. తెలుగువారి శౌర్య పరాక్రమాలను, చారిత్రక వైభవాన్ని చాటి చెప్పిన ఒక అపురూప దృశ్య కావ్యంగా మలిచారు తాండ్ర పాపారాయుడు చిత్రాన్ని. 1986 విడుదలై 2026 అంటే ఈ సంవత్సరానికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది ఈ సినిమా. సమయం దొరికితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. పిల్లలకి తప్పకుండా చూపించండి. మన తెలుగు చరిత్ర వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి తాండ్ర పాపారాయుడు బయోపిక్ చిత్ర విశేషాలు. మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు. 12:05 చైతన్య స్ఫూర్తిలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: 90 సెకండ్లు, మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఇప్పుడు ఎక్కడ చూసినా మన చుట్టుపక్కల, ముఖ్యంగా గ్రామాల్లో అని నేను చెప్పలేను కానీ పట్టణాల్లో ఆర్గానిక్ ఉత్పత్తులు, ఆర్గానిక్ ఆర్గానిక్ అని విరిగా వినిపిస్తోంది. ఇదంతా ఎందుకు అని ఆలోచిస్తే పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు, వాతావరణ మార్పులు, ఇవన్నీ మనం తినే ఆహారం గురించి ఆలోచించే విధానాన్ని మొత్తాన్ని మార్చేస్తున్నాయి. అవునా? మరి ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నాం మనం, పద్మిని ఏ విషయం గురించి చైతన్య స్ఫూర్తిలో మాట్లాడబోతోంది అని ఎదురు చూస్తున్నారా? సేంద్రియ విధానం గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం. సేంద్రియ సహజంగా పండిన ఆహారానికి డిమాండ్ బాగా పెరుగుతోంది. చాలామంది రైతులు రసాయన ఎరువులు, పురుగుల మందులను నివారించే సహజ వ్యవసాయ పద్ధతుల వైపు క్రమంగా మళ్ళుతున్నారు. అలాంటి వ్యవసాయాన్ని చేస్తున్నారు. దాంట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే, మొన్ననే ఆదివారం జరిగిన మన్ కీ బాత్లో మన గౌరవ ప్రధాని ఈ నేచురల్ ఫార్మింగ్, సహజ ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడారు. ఏంటి ఆ విశిష్టత? ఇంతకీ దీని గురించి ఇంకొక గొప్ప విషయం ఉంది. మన దేశంలో ఏ రాష్ట్రం ఈ సహజ వ్యవసాయంలో, నేచురల్ ఫార్మింగ్లో అగ్రగామిగా ఉంది? మరి మీకు తెలిస్తే నాకు ఒక వాట్సాప్ సందేశం పంపించండి 0402324-0852కి. దీని గురించి బోలెడని విషయాలు ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.

శ్రీకారం చిత్రం నుండి పృథ్వీచంద్ర ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం వికీ జే మేయర్. నిజంగా శ్రీకారం సినిమా మీ అందరికీ గుర్తుండుంటే ఈ పాటలో వాళ్ళు ఎంత మోడర్న్ యువకులైనా ఒక రకమైన ఆర్గానిక్ ఫార్మింగ్కి శ్రీకారం చుడతారు. ఈ సినిమా కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అయితే మరి మన దేశంలో ఏ రాష్ట్రం సహజ వ్యవసాయంలో అగ్రగామిగా ఉంది అంటే మనకి ఎంఎస్ శాస్త్రి గారు ఉమా, సుగంధి, కార్తీక్ పంజగుట్ట నుండి సందేశం పంపించారు. భారతదేశంలో సహజ వ్యవసాయంలో, నేచురల్ ఫార్మింగ్లో తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. సహజ వ్యవసాయం ఆహార నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా నేల తల్లిని, నీటి సారాన్ని, పర్యావరణాన్ని కూడా కాపాడుతుంది ఈ నేచురల్ ఫార్మింగ్. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా పదే పదే మన భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే మనం కొత్త రెవల్యూషన్ని తీసుకొస్తున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ పద్ధతుల్లో. ఇక ఇలా సహజ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతన్నలందరికీ ఎన్నో శుభాభినందనలు చెప్పాల్సిందే కదా. ఎందుకంటే మామూలుగా రసాయనాలు, తర్వాత వేరే రకమైన పంట ఉత్పత్తులు వాడి వ్యవసాయం చేయడం వేరు, సహజంగా ప్రకృతి సిద్ధమైన వాటితో వ్యవసాయం చేయడం వేరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా సేంద్రియ ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం, అంటే మొత్తం ఈ నెగోషియేషన్స్ అన్ని, అంటే రైతుల నుండి కన్స్యూమర్ వరకు, వీటి కోసం ఒక ప్రత్యేక మొబైల్ యాప్ని కూడా మొదలుపెట్టింది. చాలా రీసెంట్గా కిందటి నెల లాంచ్ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకీ ఆ యాప్ పేరేంటో మీకు తెలిస్తే నాకు సందేశం పంపించండి. ఒక మంచి పాట విందాం, దాని తర్వాత మరిన్ని విషయాలు వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.

0: కృష్ణార్జున యుద్ధం ఈ చిత్రం నుండి పెంచల్ దాస్ స్వీయ రచనలో ఆలపించిన పాట విన్నారు. సంగీతం హిప్ హాప్ తమిళ. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:17 దాటి 40 సెకండ్లు అవుతుంది. ఎస్, మరి మీకు ఆ యాప్ గురించి తెలుసా అంటే శ్రోతలు ఎంతో బాగా స్పందించారు. నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, అలాగే పాష వరంగల్ నుండి మనకు సందేశం పంపించారు. వారు పంపించిన ఊహించింది అక్షరాల నిజం. టీజీ ఆర్గానిక్స్ వారు పంపించిన ఊహించిన యాప్ పేరు. దేశంలోనే తొలిసారిగా సేంద్రియ ఉత్పత్తులు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని నేరుగా విక్రయాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీ ఆర్గానిక్స్ అనే మొబైల్ అప్లికేషన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఎంత బాగుంటుందో అసలు వాడుతూ ఉంటే మనకు తెలుస్తుంది ఈ యాప్ తాలూకా ఎంత సులభంగా ఉంటుందనేది. ఈ యాప్ ద్వారా రైతులు తమ పంటని, సేంద్రియ ఉత్పత్తులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం కల్పిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. టీజీ ఆర్గానిక్స్ యాప్లో వినియోగదారులు తమకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతుల వివరాలు, వాళ్ళ చిరునామా, మొబైల్ నెంబర్, అంతేకాదు వాళ్ల పొలానికి వెళ్లి నేరుగా మనమే వాళ్లతో మాట్లాడి మనం కొనుక్కోవచ్చు. అంత అత్యద్భుతమైన సువిధ మనకి అవకాశాన్ని కల్పిస్తోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరిన్ని ఆసక్తికర విషయాలున్నాయి ఈ టీజీ ఆర్గానిక్స్ యాప్ గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మహర్షి సినిమా నుండి శంకర్ మహదేవన్ ఆలపించిన పాట విన్నారు. రచన శ్రీమణి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:24 దాటి 50 సెకండ్లు. మరి ఎంత బాగుంది అసలు ఈ పద్ధతి అంతా. మనమే స్వయంగా ఫామ్కి వెళ్లి పొలం నుండి కావలసిన కూరగాయలు పళ్ళు తెచ్చుకుంటూ వీకెండ్స్ లో పిల్లలు కుటుంబంతో కలిసి ఫామ్ టూర్స్, వీకెండ్ ఫార్మింగ్, అదే ఇప్పుడు విన్నాం కదా మహర్షి సినిమాలో పాటలాగా. ఒకసారి ఇలాంటి ఫామ్ టూర్స్ అవకాశం ఉంటే మీరు కూడా ప్రయత్నించండి. ఆరోగ్యం, ఆనందంతో పాటు రైతన్నుల కష్టం కూడా స్వయంగా చూస్తే మనం తినే ఆహారాన్ని వృధా చెయ్యం. ప్రతి మెతుకు విలువ మనకి తెలుస్తుంది, మన పిల్లలు కూడా స్వయంగా తెలుసుకుంటారు. ఏమంటారు?
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

ట్రిపుల్ ఆర్ చిత్రం నుండి విశాల్ చంద్ర, పృథ్వీ చంద్ర పాడిన ఆ పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన రామజోగయ్య శాస్త్రి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: రాష్టపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్టపతి పాల్గొంటారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. హర్యానాలోని హిస్సార్లో ఈరోజు జరిగిన ఖేత్ బచావ్ అభియాన్ ముగింపు సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, నేల స్వభావం, దానికి ఏ మోతాదులో ఎరువులు అవసరమవుతాయి అనే పూర్తి సమాచారాన్ని అందించే ఒక మొబైల్ యాప్ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవడం కోసం రైతులు తమ పొలాల్లో రసాయన ఎరువులు, కీటకనాశనులను సమాన పద్దతిలో వాడాలని, అలాగే సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని మంత్రి సూచించారు.
1: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है, जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल, सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है. अलनीनो का प्रभाव यहां भी है, बारिश नहीं हो रही है, तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे.
0: ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే దానివల్ల కలిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ఆహార ధాన్యాల నిల్వలను సమృద్దిగా ఉంచడంలో హర్యానా రైతులు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా చౌహాన్ కొనియాడారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలు అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే పరిమితం చేశారు. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్దీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాప్రతినిధులకు, ప్రపంచ ప్రజాస్వామ్య సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలు, హక్కులకు అత్యున్నత ప్రతీక అని, దేశ భవిష్యత్తును నిర్ణయించే వేదిక అని అన్నారు. భారతదేశంలో పార్లమెంట్ జాతీయ సమగ్రతకు, రాజ్యాంగ విలువలకు అద్దం పడుతుందని, ఇక్కడ ప్రతి పౌరుడి మాటకు స్థానం ఉంటుందని అన్నారు.

ప్రస్తుత యుగంలో చట్టాలు చేయడంతో పాటు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్దారించడం, ప్రజా ప్రయోజనాలపై చర్చించడం పార్లమెంటు ముఖ్య బాధ్యతలని ఓం బిర్లా చెప్పారు. ఈ దినోత్సవం చర్చలు, పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ప్రజల భద్రతను మెరుగుపరచడం, కుక్కల నుండి వాటి దాడుల నుండి అరికట్టడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం కోసం అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నిర్ణీత గడువులోగా ఈ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలని సంబంధిత శాఖలను కోరారు. ముఖ్యంగా ప్రతిరోజు ప్రభుత్వ ప్రాంగణాలకు వచ్చే రోగులు, పిల్లల రక్షణ కోసం ఈ బహిరంగ ప్రదేశాలను సురక్షితంగా మార్చాలనే ఉద్దేశంతో గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. గ్రీస్కు చెందిన యూరోబ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో గ్రీస్ నుండి భారతదేశానికి నగదు బదిలీల కోసం యూపీఐ ఆధారిత సేవలను ప్రారంభించింది. భారత డిజిటల్ చెల్లింపుల అంతర్జాతీయ విస్తరణలో ఇదొక కీలక మైలురాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కస్టమర్లు చాలా తక్కువ ఖర్చుతో సురక్షితంగా క్షణాల్లో నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. సాంకేతికత ద్వారా సరిహద్దులు దాటిన సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు యూపీఐ గ్లోబల్ గుర్తింపే నిదర్శనమని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను పలువురు ప్రపంచ దేశాల నాయకులు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది పౌరులు ఈ దాడుల్లో మరణించడం, గాయపడ్డంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నెల 28 రాత్రి జరిగిన ఈ వైమానిక దాడుల్లో 36 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, 163 మంది గాయపడ్డారని, నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తాలిబాన్ ఉప ప్రతినిధి హమ్దుల్లా ఫ్రితత్ వెల్లడించిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. ఈ హింసాకాండపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శత్రుత్వానికి తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన పౌరులను రక్షించాలని ఇరుపక్షాలను కోరారు. యూరోపియన్ యూనియన్ స్పందిస్తూ ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని, ప్రజల రక్షణను నిర్దారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈయూ స్పష్టం చేసింది. మంగళూరు తీరంలో చేపట్టిన సముద్ర శోధన సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదంలో చిక్కుకున్న మంజుమాత అనే భారతీయ మత్స్యకార పడవ నుండి 6 మత్స్యకారులను భారత తీర రక్షక దళం నౌక సచేత్ విజయవంతంగా రక్షించింది. నిన్న సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల మంజుమాత పడవ అడుగు భాగం దెబ్బతిని అందులోకి నీరు చేరిందని ఐసీజీ సామాజిక మాధ్యమ వేదికగా తెలిపింది. రక్షించిన మత్స్యకారులకు అవసరమైన సహాయం అందించి స్థానిక అధికారులకు అప్పగించడానికి న్యూ మంగళూరుకు తీసుకొస్తున్నట్టు ఐసీజీ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము 2 పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెంజిలాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెంజిలాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ రేడియోని సంపద్మినితో. ఎండలు తగ్గి అన్ని చోట్ల కాస్త వానజల్లులు పులకరిస్తున్నాయి. మనం కూడా ఆ వానజల్లుల్లో పులకరిస్తున్నాం ఆ పలకరింపుతో. అసలు ఒకటి చెప్పండి, వర్షం పడుతూ ఉంటే మీ గుర్తొచ్చేదేంటి? అబ్బా, వర్షం పడుతూ ఉంటే వేడివేడి పకోడీలు, బజ్జీలు, పుణుకులు అంటారా, వాటితో పాటు ఒక గరం చాయ్ లేదా అంటే మంచి కాఫీ. అవునా? అవి కాదు, అవి అయితే కొంచెం కష్టపడాలి చేసుకోవడానికి. వెళ్ళి అవి కొని తెచ్చుకోవడానికి కూడా కష్టపడాలి. అలా కాకుండా తేలిగ్గా చవకగా అన్ని చోట్ల దొరికే ఒక ఆరోగ్యకరమైన ఆహారం ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో శీతాకాలంలో దొరికే ఆహారం అది. ఏంటి, ఏం గుర్తొచ్చేస్తుంది మీకు? మరి ఆ ఆహారం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మన ఈట్ ఫిట్లో. మరి వర్షం పడుతూ ఉంటే ఆ వేడివేడి ఆరోగ్యకరమైన ఆహారం మీకేం గుర్తొచ్చిందో నాకు 0402324085204023240285 ఈ నంబర్కు సందేశం పంపండి. ఆ యమ్మీ యమ్మీ వస్తువుతో పాటు వర్షాకాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్పుకుందాం ఈనాటి మన కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: తింటికి పప్ప
3: దిగిడి దిగిడి
2: తింటికి పప్ప
3: తింటికి పప్ప
2: దిగిడి దిగిడి
3: తింటికి పప్ప

డిస్కో రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన హుషారైన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్. మరి శ్రోతలు ఊరుకుంటారా, వర్షం పడుతుంటే మీకేం గుర్తొస్తుంది, ఆ ఆరోగ్యకరమైన ఆహారం ఏం గుర్తొస్తుందంటే ఎంతమంది స్పందించారో. శిరీష్ గారు, ఇంకా వనస్థలిపుర నుండి మహేశ్వరి మురళి, ఇంకా సీతారామమూర్తి గారు మదీనాగూడ నుండి, స్వరాగ్ని రవి పటాన్చెరు నుండి, అలాగే పోలేపల్లి శ్రీనివాస్ గారు, వేడివేడి మొక్క కంకులు, అదేనండి మన మొక్కజొన్న పొత్తులు మొక్కజొన్న కంకులు అంటాం కదా, ఇవన్నీ గుర్తొస్తాయి అంటున్నారు. ఇంకా కొంతమంది అమ్మ చేసే వేడివేడి పుణుకులు కూడా మాకు చాలా ఇష్టం, ఉల్లిపాయ పకోడీ కూడా ఇష్టం అంటున్నారు. నిర్మల వైష్ణవి భిక్షపతి గారు హన్మకొండ నుండి, అవన్నీ కూడా మంచివే అనుకోండి, కానీ ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనకి బాగా ఆరోగ్యకరమైన విషయాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి హెల్దీ ఫుడ్ మనకి ఆరోగ్యకరమైన విషయం మొక్కజొన్న పొత్తులు. ఎస్, మీరనుకున్న యమ్మీ వర్షాకాలం దోస్త్ మన ఫ్రెండ్ మొక్కజొన్న పొత్తులు, మొక్కజొన్న బుట్టలు. ఉడికించినా కాల్చుకొని తిన్నా ఎలా తిన్నా సూపర్గా ఉంటాయి కదా. కాస్త ఉప్పు నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా ఇంకా బాగుంటుంది. నోరూరిపోతుందా? నాకు కూడా మీకు చెప్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా, మరి హాయిగా తినేయండి. ఎందుకంటే బోలెడన్ని పోషకాలు ఉంటాయి ఈ మొక్కజొన్న పొత్తులో. మరి ఆ పోషకాలు ఏంటో, ఆ పోషక విలువలు ఏంటో కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్, ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. డీజే టిల్లు నుండి హుషారైన పాట విన్నాం. రామ్ మిర్యాల ఆలపించారు, రచన కాసర్ల శ్యామ్. స్టూడియో క్లాక్ సమయం 12:53 దాటి 13 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి మొక్కజొన్న పత్తులు హాయిగా తినేయచ్చు, బోలెడని పోషకాలు ఉన్నాయి చెప్తాను, మాట్లాడుకుందాం అన్నాను కదా. అయితే మొక్కజొన్నలో ఉండే విటమిన్ ఏ, బి, జింక్ శరీర నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచి మనల్ని బోలెడంత ఫిట్గా ఉంచుతాయి. అందుకనే జొన్న పిండితో చేసే రొట్టెలన్నా, జొన్న పిండితో చేసే ఎలాంటి వంటకాలైనా మనకెంతో ఆరోగ్యకరం అంటారు పోషకాహార నిపుణులు. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఇది పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచి వర్షాకాలంలో సాధారణంగా వచ్చే గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుందిట. మరి మీకు మొక్కజొన్న పత్తు ఎలా తిన్నా ఇష్టం? కాల్చుకొని తిన్నవా, లేకపోతే ఉడికించుకొని తిన్నవా? నాకు వాట్సాప్ చేయండి. మరిన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వెంటనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

జల్సా చిత్రం నుండి టిప్పు గోపిక పూర్ణిమ అలపించిన పాట విన్నారు. రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. పోలెడన్న మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. వేడివేడి మొక్కజొన్న కంకులు, నిమ్మకాయ రసం, ఉప్పు కారం అద్దించి తింటే ఆ మజాన వేరంటున్నారు. రామలక్ష్మి ఆనందం గారు కరీంనగర్ జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. అలాగే ఇంకొక సందేశం వచ్చింది, సీతారామూర్తి గారు దంపతులు మదీనాగూడా నుంచి పంపించారు. ఎలా తిన్నా మొక్కజొన్న బాగుంటుందమ్మా అంటున్నారు. చాలా సంతోషం అండి. మరి వర్షాకాలపు చల్లని వాతావరణంలో వేడివేడి మొక్కజొన్న ఎంత బాగుంటుంది కదా. దీనిలో కార్బోహైడ్రేట్లు శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి చూపును మెరుగుపరచడంతో పాటు విటమిన్ B5 B6, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు వైద్యులు. మరి అస్సలు మిస్ అవ్వకండి ఈ సూపర్ ఫుడ్ని. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో థియేటర్స్లో స్వీట్ కార్న్ రూపంలో కూడా దొరుకుతుంది. పిల్లల్ని కూడా తినేలాగా ప్రోత్సహించండి. మరి నాకు ఉడకబెట్టిన జొన్న పొత్తులు ఇష్టం అంటున్నారు డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి. థ్యాంక్ యూ సార్ మీ సందేశానికి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఈట్ ఫిట్, మన ఆకాశవాణి వివిధ భారతిలో.

0: ఇట్స్ ఓకే చిన్ని గారు అంటూ ఎంసీఏ చిత్రం నుండి ఆ పాట విన్నారు. దివ్య కుమార్ శ్రావణ్ భార్గవి ఆలపించారు. రచన బాలాజీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. అయ్యో బాబోయ్, అసలు మొక్కజొన్న కంకులకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారనిపిస్తోంది. ఎన్ని సందేశాలు వచ్చాయో ఈరోజు ఈట్ ఫిట్ కార్యక్రమంలో. మేము మొక్కజొన్న పొత్తుల్ని పిండి పట్టుకొని రొట్టెలు చేసుకొని తింటాం, చాలా బాగుంటుంది అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ గారు. అలాగే మొక్కజొన్నల్ని మిక్సీలో వేసి బియ్యం పిండితో కలిపి ఉల్లిపాయ కలిపి వడలు చేస్తామంటున్నారు అల్వాల్ నుండి ఈశ్వర్ గారు. అబ్బా ఎంత ఇట్లా మీరు రెసిపీలు కూడా పంపించి నాకు నోరూరించేస్తున్నారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి మనకు సందేశం పంపించారు, ఎలా తినా బాగుంటాయండి మొక్కజొన్న పొత్తులు అంటున్నారు. మరి అదే కదా దానిలో ఉండే మజా, ఏదైనా తినచ్చు కానీ ఒకటే మంత్రం, ఏం తిన్నా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మితం హితం. ఏం తిన్నా తగినంత మోతాదులో తింటే అది ఆరోగ్యానికి ఎటువంటి చేటు చేయదంటున్నారు వైద్యులు. ఈ వానాకాలంలో వీలైనంత వరకు తాజాగా వండిన వేడివేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది. బయట జంక్ ఆహారాన్ని నిల్వ ఉంచిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హెల్దీ, స్టే ఫిట్. ఇది ఇవాళ ఈట్ ఫిట్.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

అల వైకుంఠపురం చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి మంగ్లీ ఆల్పించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ థమన్. మరి తింటే గార్లే తినాలి, వింటే భారతం వినాలి అనే సామెతలాగా రుచి అభిరుచి ఉన్న మొక్కజొన్న కొంకులు ఈ సీజన్లో తింటే బలవర్ధకమైన ఆహారం అంటున్నారు జరగామ చంద్రశేఖర్ శర్మ గారు నిజామాబాద్ నుండి. అలాగే ఎల్దుర్తి నుండి షేక్లు, శ్యామ్ల మరియు వారి కుటుంబ సభ్యులు కూడా పంపించారు. మాకు మొక్కజొన్న పొత్తులతో మిర్చి బజ్జీలు చాలా ఇష్టం అంటున్నారు. బోల్డని సందేశాలు పంపించారు. సందేశాలు పంపించిన వాళ్ళందరికీ అనేకానేక ధన్యవాదాలు. ఈ ట్విట్ కార్యక్రమం విన్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 నుండి మనందరం కలుద్దాం షో టైం కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శిల్పకళా వేదికలో విడుదల చేస్తారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రాష్టంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, చిన్న మధ్య తరహా పరిశ్రమల విస్తృత నెట్వర్క్ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా

0: తెలంగాణ ఇంజనీరింగ్ కు ఒక కీలక కేంద్రంగా నిలిచిందన్నారు. హైదరాబాద్లోని జేసీసీలో ఏరో మార్ట్ హైదరాబాద్ 2026ను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన ఈ అంతర్జాతీయ వ్యాపార సదస్సులో భాగంగా వివిధ దేశాలకు సంబంధించిన కంపెనీల ప్రదర్శన స్టాల్స్ ను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
1: Our state is home to more than 1500 specialized MSMEs and precision engineering suppliers serving the aerospace, defense and space industries. The state's new MSME policy is designed to help more enterprises enter precision engineering and allied industries. With a strong network of DRDO laboratories, defense PSUs and industry partners, Hyderabad is a national center for innovation and maintenance, repair and overhaul.
0: ఈ కార్యక్రమంలో బీసీఐ ఏరోస్పేస్ సీఈఓ స్టెఫాన్ పియర్ కాస్టెట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు డాక్టర్ సతీష్ రెడ్డి, తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్తో పాటు ఇటలీ కాన్సల్ జనరల్, ఫ్రాన్స్ కాన్సల్ జనరల్ కూడా పాల్గొన్నారు. ఈ మూడు రోజుల సదస్సుకు 20 దేశాల నుంచి 400 పైచిలకు సంస్థల తరఫున 1200 అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సులో 10,000 పైగా ముందస్తు B2B వ్యాపార సమాపేశాలు నిర్వహిస్తారు. బోయింగ్, ఎయిర్బస్, లాక్హీడ్ మార్టిన్, జీఈ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు భారతీయ ఎంఎస్ఎంఈలు పాల్గొంటున్న ఈ సదస్సు భారత్ను ప్రపంచ వైమానిక తయారీ కేంద్రంగా నిలిపే లక్ష్యంతో జరుగుతోంది. రాష్ట రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేస్తుంది. తొలి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతుల ఖాతాల్లో సుమారు 2,482 కోట్ల రూపాయల నిధులు జమ కానున్నాయి. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ సాయంత్రం జరిగే రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట నొక్కి విడుదల చేస్తారు. ఖమ్మం జిల్లా మదర్లో ఈ కార్యక్రమం నిర్వహించవలసి ఉన్నప్పటికీ అక్కడ భారీ వర్షాల కారణంగా సభ రద్దయింది. దేశవ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ అన్నారు. అనేక రాష్టాల్లో అవినీతికి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఘట్కేసర్లో జరుగుతున్న బీజేపీ తెలంగాణ రాష్ట కార్యవర్గ సమావేశంలో నితిన్ నవీన్ మాట్లాడారు.
2: कि जब हमारी सरकार यहाँ बनेगी, हम इस धर्म के आधार पे आरक्षण को खत्म करेंगे और उसका लाभ हमारे एससी, बीसी और हमारे एसटी समाज के लोगों को मिलेगा, क्योंकि हम उन लोगों को आगे लाना चाहते हैं. देश के 25 करोड़ आबादी को हमने गरीबी रेखा से बाहर लाया तो हमने उस संकल्प को पूरा किया जो हमारे प्रेरणा पुरुष दीनदयाल उपाध्याय जी ने कहा था.
0: ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లీటల రాజేందర్, టీకే అరుణ, డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. హ్యామ్ రోడ్లతో పాటు ప్రతిపాదిత రహదారుల నిర్మాణంతో రాష్ట రూపురేఖలు మారిపోతాయని, అందుకే తమ ప్రభుత్వం విద్యా వ్యవసాయంతో పాటు రోడ్ల అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2 సంవత్సరాల కాలంలోనే ప్లాన్, నాన్ ప్లాన్ కింద 7,110 కోట్ల నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు చేపట్టినట్టు వెల్లడించారు. హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణతో పాటు సుమారు 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్ పనులకు సైతం టెండర్లు పిలిచినట్లు మంత్రి తెలియజేశారు. వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా నల్లమల అటవీ ప్రాంతం గుండా నిర్మించ తలపెట్టిన మన్ననూరు శ్రీశైలం 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 3 నెలల్లో డీపీఆర్ ఖరారవుతుందని కూడా ఆయన చెప్పారు. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని వివరించారు. రాష్ట రైతాంగానికి సరిపడా ఎరువుల కోటాను కేటాయించేలా బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతులకు సన్నవడ్ల బోనస్, ఎరువులు, విత్తనాలు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం ఈవేళ నుంచే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందని, ఈసారి కూడా 9 రోజుల్లోనే రైతు భరోసా పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని మంత్రి ఈ ఉదయం స్వయంగా పరిశీలించారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ, 2 సంవత్సరాల్లో బొగ్గు అమ్మకాల ద్వారా సింగరేణికి 11,000 కోట్ల రూపాయల లాభాలొచ్చాయని, బొగ్గు మాయమైతే లాభాలు ఎలా వస్తాయని

0: ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బీఆర్ఎస్ నాయకులు సింగరేణి సొమ్ము వాడుకుని కార్మికులకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోసిట్టిపల్లి గ్రామానికి చెందిన తోటశేఖర్ చెప్పారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నా పేరు తోటశేఖర్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడుదల నిధులు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా నాకు సంవత్సరానికి 3 సార్లు 2000 చొప్పున మొత్తం 2-3 విడతలుగా 46,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయి. ముందుగాను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్లు ఉన్న ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. కలెక్టరేట్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ఎస్ఐఆర్ను వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నకరికల్ నల్గొండ మండలాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్ఐఆర్లో భాగంగా హనుమకొండ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ వేగవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి చెప్పారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో నియమించిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తున్నారని ఆమె తెలియజేశారు. నిర్మల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులందరికీ మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిన్న రాత్రి నిర్మల్ గ్రామీణ మండలం అనంతపేట గ్రామంలో కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరీక్షించారు. దేశవ్యాప్తంగా రైతాంగంతో పాటు దాదాపు 14 కోట్ల కుటుంబాలు ఏదో ఒక రూపంలో సహకార వ్యవస్థతో ముడిపడి ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్ నాఫ్స్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సహకార వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 122 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రాష్టంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈ రోజు, బుధవారం ఆదిలాబాద్, కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి సర్వే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం 99.49% పూర్తయిందని జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఏంజల్ ఆల్ఫ్రెడ్ చెప్పారు. జిల్లాలో 5 సంవత్సరాల్లో కొన్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. విశేషాలు మరొకసారి. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శిల్పకళకి వేదికలో విడుదల చేస్తారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రాష్టంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 30 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోల సమయం 1:21 దాటి 33 సెకండ్లు. మరి షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు మీ పేరు 0402-234-0852 ఈ నంబర్కు నాకు సందేశం పంపడమే. ఎవరు తొందరగా నాకు సందేశం పంపిస్తారో దానిలో కరెక్ట్ సమాధానాల్ని నేను చదువుతాను. మరి షో టైం ప్రారంభం చేసుకుందాం. బోల్డ్ మంది శ్రోతలు అప్పుడే వెల్కమ్ టు షో టైం అని నాకు సందేశాలు కూడా పెట్టేస్తున్నారు. షో టైంలో ఎప్పట్లాగే ఈరోజు కూడా కొన్ని సినిమా ప్రశ్నలు, కొన్ని జనరల్ నాలెడ్జ్ అండ్ కొన్ని సరదైన ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా సిద్ధమేనా? షో టైంలో వస్తోంది మొదటి ప్రశ్న. మేము సిద్ధమే అంటున్నారు శ్రోతలందరూ. షో టైంలో మొదటి ప్రశ్న, జపాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ప్రదేశం ఎక్కడ ఉంది? ప్రశ్న మరొకసారి, జపాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ప్రదేశం ఎక్కడ ఉంది? మీకు తెలిస్తే 0402-234-0852 ఈ నంబర్కు సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రోతలు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను అడిగిన ప్రశ్న జపాన్ ఆఫ్ ఇండియా అంటే క్లూ ఇవ్వనా, ఇక్కడ మొట్టమొదటి సూర్యోదయం కనిపిస్తుంది దాన్ని జపాన్ ఆఫ్ ఇండియా అంటారు, మరి ఆ ప్రదేశం ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది, నాకు సందేశం పంపించండి.

షోర్ టైంలో ఒక మంచి హుషారైన పాటతో మొదలెట్టేసుకున్నాం. మరి కలిసుందాం రా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, రచన చంద్రబోస్. నేనేం అడిగాను, శ్రోతలు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారో నాకు తెలీదు. చాలామంది 75% మంది తప్పు సమాధానాలు పంపించారు. చాలా బాధగా ఉంది. షో టైంలో మీరు తప్పు సమాధానాలు పంపించడం ఏమిటి? మరి నేను షో టైంలో అడిగాను, జపాన్ ఆఫ్ ఇండియాగా పిలవబడే ప్రదేశం ఏంటి, ఎక్కడుంది అంటే, చాలామంది తమిళనాడు శివకాశి అంటూ సందేశాలు పంపించారు. కాదు, తమిళనాడు శివకాశి కాదు. మరి సరైన సమాధానం ఒక 6 మంది మాత్రమే పంపించారు. వాళ్ళెవరో నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ పంపించిన వాళ్ళ పేర్లు చెప్పాక మీకు సమాధానం చెప్తాను. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుండి, బలరాం హరిణి బోయిన్పల్లి నుండి, అలాగే వనస్థలిపురి నుండి మహేశ్వరి మురళి, అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్ గారు పంపించారు. మనకి భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారు. సరైన సమాధానం ఏంటో తెలుసా? డాంగ్ డాంగ్. ఇంకా వేముల నరసింహరావు గారు కూడా మనకి సరైన సమాధానం పంపించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అంజావ్ జిల్లాలో ఉన్న డాంగ్ అనే గ్రామాన్ని జపాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. మన దేశంలో తొలి సూర్యకిరణాలు ఈ నేలను స్పృశిస్తాయి. ఎప్పుడు స్పృశిస్తాయో తెలుసా? పొద్దున్న 4:25 నుండి 4:30 మధ్యలో సూర్యోదయం అవుతుందట. మరి అంత తొందరగా సూర్యోదయం అయితే సూర్యాస్తమయం ఎప్పుడవుతుందంటే 3 గంటలకే సూర్యాస్తమయం అయిపోతుందట. అందమైన ఈ గ్రామం చైనా మయన్మార్ సరిహద్దుల మధ్యలో ఉంటుంది. అందుకే ఆ గ్రామాన్ని జపాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారన్నమాట. ఇది మరి ఇప్పుడు చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. నేను ఆన్సర్ రివీల్ చేశాక పంపించిన వాళ్ళ పేర్లు నేను చదవలేను. మరి ఇది మొదటి ప్రశ్న, షో టైంలో ప్రశ్న మరియు సమాధానం. నో ప్రాబ్లం, సెకండ్ ప్రశ్నకి మీరందరూ సరిగ్గా సమాధానం చెప్పేస్తారని నేను అనుకుంటున్నాను. షో టైంలో వచ్చేస్తోంది 2వ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, తెలుగులో అత్యధికంగా 25 చిత్రాలకు పైగా చిత్రాల్లో ద్విపాత్రాభినయం డ్యూయల్ రోల్ చేసి 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం ట్రిపుల్ రోల్ చేసిన హీరో ఎవరు? ప్రశ్న మరొకసారి, తెలుగులో అత్యధికంగా 25 సినిమాల్లో డ్యూయల్ రోల్, 7 సినిమాల్లో ట్రిపుల్ రోల్ చేసిన హీరో ఎవరు? మీకు తెలిస్తే 0402324852 ఈ నెంబర్కి సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఆ పాట విన్నారు. మ్యూజిక్ సంగీతం అందించిన వారు మాస్ట్రో ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. మరి ఇంత సులువైన ప్రశ్న అడిగితే మన శ్రోతలు ఊరుకుంటారా? మరి ఎన్ని సమాధానాలు వచ్చాయి, నేను ఎవరి పేర్లని చదవగలను చెప్పండి. ప్రశ్న ఏంటంటే, షో టైంలో రెండవ ప్రశ్న, తెలుగులో అత్యధికంగా 25 పైగా చిత్రాల్లో ద్విపాత్రాభినయం డ్యూయల్ రోల్ చేసి 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం ట్రిపుల్ రోల్ చేసిన హీరో ఎవరు అని అడిగాను. 100% కరెక్ట్ సమాధానాలు వచ్చాయి. అక్కడక్కడ కొంతమంది ఎన్టీఆర్ గారు అంటూ తడబడ్డారు, కానీ కాదు, సరైన సమాధానం కృష్ణ గారు. హీరో కృష్ణ గారు ఈ సినిమాల్లో 25 సినిమాల్లో డ్యూయల్ రోల్, 7 సినిమాల్లో ట్రిపుల్ రోల్ చేశారు. మరి మనకి ఫాస్ట్ గా సమాధానాలు పంపించిన వాళ్ల కొన్ని పేర్లు, దివాకర్ ఉమ్మడి నుండి, సిహెచ్ విజయ్ కుమార్ గారు చందానగర్ నుండి, పానుగొంటి రవిగౌర్ గారు వారి కుటుంబ సభ్యులు బిహెచ్ఎల్ నుండి, బిక్షుపతి నిర్మల హన్మకొండ నుండి, శ్రీనివాస్ ఎర్రగడ్డ నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మాన్ నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, మల్లేశం రమ్య అయ్యప్పగుడి ప్రగతినగర్ నుండి, భోగ మార్కండేయ అంత భూదాన్ పోచంపల్లి, పద్మావతి శిల్ప చంచల్గూడ బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, ఎలగందులు మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి, వెంకటాచారి గారు చిత్రాల నుండి, నాగనాథ్ గుప్తా గారు గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుండి, అప్పలరాజు పెడన, కట్ల సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం నుండి, అలాగే మురహరి యశోద గారు వీక్లీ బజార్ నిజామాబాద్ నుండి పంపించారు, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా చాలా మంది సులోచన్ గారు పంపించారు, చాలా మంది సరైన సమాధానం పంపించారు. మేం కూడా అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా

0: పంపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ ఆర్డర్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:36 దాటి 45 సెకండ్లు. మరి షో టైంలో మూడో ప్రశ్న కూడా సినిమాకు సంబంధించిన ప్రశ్నే. ప్రశ్న జాగ్రత్తగా వినండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రశ్న ఏంటంటే, ఒక తెలుగు సినిమా పాటలో నలుగురు గొప్ప స్వాతంత్ర సమరయోధులు కనిపిస్తారు, ఆ పాట ఏంటి? సినిమా పేరు కూడా తెలిస్తే నాకు 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

లక్ష్మీ నరసింహ చిత్రం నుండి ఆ హుషారైన పాట విన్నారు. శంకర్ మహాదేవన్ బృందంతో కలిసి ఆలపించారు ఆ పాట. సంగీతం మణిశర్మ, రచన చంద్రబోస్. మరి షో టైంలో మూడో ప్రశ్నగా నేను అడిగాను, శ్రోతలందరూ సరిగ్గా సమాధానాలు పంపించారు. ప్రశ్న ఏంటంటే, ఒక తెలుగు సినిమా పాటలో నలుగురు గొప్ప స్వాతంత్ర సమరయోధులు వేషంలో కనిపిస్తారు అని ప్రశ్న అడగడం జరిగింది. ఆ పాట ఏంటి అంటే, కరెక్ట్గా గెస్ చేశారు, పుణ్యభూమి నాదేశం నమో నమామి అనే పాట. మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ గారు నాలుగు గొప్ప స్వాతంత్ర సమరయోధుల వేషంలో కనిపిస్తారు. ఇక సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళు ఎవరంటే, ఈరోజు చాలామంది కొత్త శ్రోతలు వచ్చారు మన షో టైంలో పాల్గొంటున్నందుకు మీ అందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ చెప్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి తొందరగా పంపించిన వాళ్ల పేర్లు ఎవరంటే, విష్ణువర్ధన్ బాబు ఎల్లారెడ్డిగూడ నుండి, సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, హర్షిణి ఆదిలాబాద్, పాషా కిష్టాపురం నుండి, మధురెడ్డి గిర్మాపూర్ నుండి పంపించారు, అరవిందాచారి లావణ్య, సీతారాం బాగ్, శైలజ వేణు, ధర్మసాగర్, రమణి సుబ్బారావు గారు సికింద్రాబాద్ నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుండి, ధనరాజ్ సునీత శివగంగానగర్, శ్రీనివాస్ పద్మావతి కానాజీగూడ ఇంద్రానగర్ నుండి, సత్యనారాయణ గారు ఖమ్మం నుండి, సాయి చరణ్ పూజిత హయత్నగర్, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, ఇంకా అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు మనకు సందేశం పంపించారు ప్రొద్దుటూరు నుండి. సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో చివరి ప్రశ్న వస్తోంది. ఈ ప్రశ్న ఎప్పుడు అడిగేలాగే కాస్త సరదా అయిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్నకి అందరి సమాధానాలు చదివే ప్రయత్నం చేస్తాను. ప్రశ్న ఏంటంటే, మీ చిన్నతనంలో మీరు మొట్టమొదటిసారిగా చూసిన సినిమా ఏంటి? గుర్తుంటే నాకు సందేశం పంపించండి. మీరు మొట్టమొదటిసారిగా మీకు మీ ఊహలో గుర్తున్న సినిమా ఏంటో నాకు సందేశం పంపించండి. 0402324085252 ఈ నంబర్కు.

వావ్, ఎన్ని సందేశాలు పంపించారు మన శ్రోతలందరూ. మేము చూసిన మొదటి సినిమా ఇదే అంటూ షో టైంలో నేను సరదాగా అడిగిన ఒక ప్రశ్న, మీ చిన్నతనంలో మీ ఊహకి గుర్తుండి మీరు చూసిన మొట్టమొదటి సినిమా ఏది అని. ఉమ్మడ నుండి దివాకర్ గారు పంపించారు, భక్త ప్రహ్లాద్ సినిమా చూశానండి మా అన్నయ్య వదినలతో అంటున్నారు. దేవుడు చేసిన మనుషులు అంటున్నారు ఈశ్వర్ గారు అల్వాల్ నుండి. ఇక మనకి నవగ్రహ పూజా మహిమని అనే ఒక సినిమా చూశాను, నాకు అదే గుర్తంటున్నారు. గోధుమకుంట క్రమం నుండి బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. చిత్తూరు నాగయ్య గారు నటించిన భక్త రామదాస్ సినిమా చూశానండి మొట్టమొదటిసారి అంటున్నారు రమణీ సుబ్బారావు గారు సికింద్రాబాద్ నుండి. శ్రీనివాసరెడ్డి గారు రాశారు మనకి జీవన తీరాలు, ఆ సినిమా చూశానంటున్నారు. ఆదిలాబాద్ నుండి సంధ్య మనకి సందేశం పంపించారు, ప్రెసిడెంట్ గారి పెళ్ళం అంటే ఈ మధ్య వచ్చిన చిత్రమే, ఈ సినిమా నేను మొదటిసారి చూశానంటున్నారు. ఇక శతమానం భవతి ఈ సినిమా చూశానంటున్నారు శ్రీనిధి శ్రీహిత నిజామాబాద్ నుండి. ఇక రౌడీ అల్లుడు నేను చూసిన మొట్టమొదటి సినిమా అంటున్నారు శైలజ వేణు ధర్మసాగర్ హనుమకొండ నుండి. మేడం గారు నమస్కారం, నేను మొట్టమొదటిగా చూసిన సినిమా సంపూర్ణ తీర్థయాత్ర, సంపూర్ణ రామాయణం అంటున్నారు. చిత్తలూరి యాదగిరి చిరాకుడూరు గ్రామం నుండి మనకు సందేశం పంపించారు. ఇక భక్త ప్రహ్లాద్ అన్న మొదటి సినిమా అంటున్నారు సేర్ల వెంకటేష్ మరియు సుగుణ. మంగమ్మ గారి మనవడు నేను మొదటి సినిమా అంటున్నారు దస్తగిరి సంధ్య పెద్దటూరు నుండి. షోలే నేను తెలుగు సినిమా అడిగానండి, మీరు చూసిన తెలుగు సినిమా ఏంటో నాకు పంపించండి. సంపూర్ణ రామాయణం చూశానంటున్నారు భిక్షపతి నిర్మల హన్మకొండ వరంగల్ నుండి. ఇక దానవీర సూరకన్న చూశానంటున్నారు పానగండి రవి గౌడ్ గారు మనకి బిహెచ్ఎల్ నుండి సందేశం పంపించారు. నాగ్నాథ్ గుప్తా గారు పంపించారు లవకస సినిమాని చూశానండి మొట్టమొదటిసారిగా, మా గురువుగారు తీసుకెళ్లారంటున్నారు. అగ్గిపెడుగు సీనియర్ ఎన్టీఆర్ నటించిన అగ్గిపెట్టుకు చూశారంటున్నారు బలరామ్ గారు హైదరాబాద్ నుండి. ఇక పాతాళ భైరవి నేను చూసిన మొట్టమొదటి సినిమా అంటున్నారు శంకర్ భీమ్గల్ నుండి. నా చిన్నతనంలో మా అమ్మ నాన్నగారితో వెళ్లిన మొట్టమొదటి సినిమా సంపూర్ణ రామాయణం, ఈ సినిమాకు అందరం వెళ్లాం కుటుంబం అంతా అంటున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నల్ల బాలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరి నెమ్మాని గ్రామం నుండి వెంకటేశం హేమలత గారు సందేశం పంపించారు, కార్తీక దీపం శోభన్ బాబు గారు నటించిన సినిమా మా దగ్గరలో ఉండే చిట్యాల టాకీస్ లో చూసాం మేడం అంటున్నారు, చాలా సంతోషం. మరి ఎన్టీఆర్ గారు నటించిన వేటగాడు మొట్టమొదటి సినిమా అంటున్నారు అప్పలరాజు గారు పెడన నుండి. లక్ష్మి సినిమా చూశాను వెంకటేష్ నయనతార నటించింది అంటున్నారు సుష్మిత హనోజీపేట్ నుండి మనకి సందేశం పంపించారు. ఇక పాపం పసివాడు చూశానంటున్నారు అశోక్ కుమార్ సోమాజీగూడ నుండి. నువ్వు వస్తావని సినిమా చూశానంటున్నారు మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ మెర్సీ విజయ. మరిన్ని సందేశాలు ఉన్నాయి చదువుతాను ఈ పాట తర్వాత, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సినిమాలంటే ఎవరికిష్టం ఉండవు చెప్పండి. సినిమాలతో మనకి ఎంతో అనుబంధం ఉంటుంది. శివ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ బృందం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మరి షో టైంలో మీ చిన్నతనంలో మీ ఊహకు గుర్తుండి ఏ సినిమా చూశారు అని అడిగితే భార్యా బిడ్డలు సినిమా నా మొదటి చిత్రం అంటున్నారు చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి. అలాగే మనకి మనుషులు, దేవుడు చేసిన మనుషులు ఈ సినిమా నా మొదటి సినిమా అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. ఇక కల్వకుర్తి నుండి నాగర్ కర్నూలు జిల్లా నుండి పంపించారు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర నేను మొదటిసారిగా చూసిన సినిమా అంటున్నా. నేదనూరి కళ్యాణాచారి గారు మనకు సందేశం పంపించారు. వినాయక విజయం అంటున్నారు పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపల్ల నుండి. వందే మాత్రం సినిమా చూశానంటున్నారు ఆడెప్ సంతోష్ కుమార్ కాల్టెక్స్ వెల్లంపల్లి నుండి. ఇక ఆదర్శ్ నగర్ నుండి మనకి కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి సందేశం పంపించారు. మేము చూసిన మొట్టమొదటి సినిమా కలెక్టర్ జమున అనుకుంటాను, ఆ సినిమా పేరు రాశారు వాళ్ళు. ఇక మొదటిసారి నేను చూసిన సినిమా వెంకటేశ్వర మహత్యం అంటున్నారు. మనకి ఈ సందేశం విశాఖపట్నం నుండి పంపించారు. మరి శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర నేను చూశాను మొదటి సినిమా అంటున్నారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజనపేట సిరిసిల్ల నుండి నా చిన్నతనంలో చూసిన మొట్టమొదటి సినిమా అది అంటున్నారు. నార్కెట్పల్లి నెమ్మాని గ్రామం నుండి పంపించారు. పవిత్ర బంధం నేను చూసిన మొట్టమొదటి సినిమా అంటున్నారు అజయ్ కుమార్. పావని మనకు సందేశం పంపించారు. ఇక లవకుశ నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు చూసిన సినిమా అంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నుండి. ఆత్మగౌరవం శోభన్ బాబు గారి సినిమా నేను మొట్టమొదటిసారిగా చూశానంటున్నారు. పాలకుర్తి జనగా నుండి మనకి సునీత రాము గారు సందేశం పంపించారు. ఇక సంతానం ఏఎన్ఆర్ గారు సంతానం మొదటి సినిమా అంటున్నారు శ్రీపతి బాబు గారు, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి మనకు సందేశం పంపించారు. ఓల్డ్ శివగంగానగర్ నుండి ధనరాజ్ గారు ప్రాస్తున్నారు. భక్త ప్రహ్లాద 1965లో నేను చూసిన మొదటి సినిమా, అమ్మాయిల శపథం చూశానంటున్నారు. జయశ్రీనగర్ జయశ్రీ లక్ష్మీ నిలయం నుండి జయశ్రీనగర్ లక్ష్మీ నిలయం

నుండి రామయ్య రాజ్యలక్ష్మి గారు మనకు సందేశం పంపించారు. ఇక లంగర్ హౌస్ నుండి పంపిస్తున్నారు మైనే ప్యార్ క్యా. మరి తెలుగు సినిమా రాయాలి కదండి, శ్రవణ్ కుమార్ గారు, సంగీత్ గారు లంగర్ హౌస్ నుండి మనకు సందేశం పంపించారు. మొహమ్మద్ జైనుద్దీన్ గారు, అమ్మ నేను చూసిన మొదటి సినిమా లవకుశ, నాకు అదే గుర్తుంది, జరిగిన కథ సినిమా చూశాను మొట్టమొదటిసారిగా అంటున్నారు. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, ఇక హనుమంతరావు గారు రాస్తున్నారు, వెంకటేశ్వర మహత్యం నేను మొట్టమొదటి సినిమా చూశాను. ఇక నాకు గుర్తున్న సినిమా నేను చూసింది ఏంటంటే లవకుశ అంటున్నారు. ఎవరు, దయానంద్ కాలనీ నుండి పుట్టా చంద్రమోహన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. మోహన్ గారు భాగ్లింగపల్లి నుండి రాస్తున్నారు, నేను డమరుకం సినిమా చూశాను మొట్టమొదటి సినిమా. అమ్మ నాకు గుర్తు రావటం లేదు కానీ మంచి ప్రశ్న అడిగారు అంటున్నారు. హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి గారు, నమస్కారం అండి మీకు కూడాను. ఇలాగే మనకి ఇంకొక సందేశం వచ్చింది, మధు ఆర్ఎస్ టైలర్స్ మల్లాపూర్ నుండి దేశంలో దొంగలు పడ్డారు నేను చూసిన మొదటి సినిమా అంటున్నారు. ఇక ప్రేమాభిషేకం నేను చూసిన మొదటి సినిమా అంటున్నారు. ఎల్బి నగర్, ఊర్మిళ సతీష్, ఇక చాలా మంది, భద్రాద్రి కొట్టగూడెం జిల్లా, కట్ల సతీష్, సుమలత, పూజ సినిమా నేను మొట్టమొదటిసారిగా చూశానంటున్నారు. బంగారు తిమ్మరాజు చూశానంటున్నారు. సూర్యశ్రీ కవుకూరు నుండి, ఇక నోము మంచిర్యాల నుండి చంద్రముగలి, పద్మరాణి, అక్షర, ఇది ఇంకా చాలా మంది రాశారు, వాళ్ళ పేర్లు చదవలేను ఎందుకంటే సమయం అయిపోతుంది. నేను చూసిన మొట్టమొదటి సినిమా రామకృష్ణ హీరోగా నటించిన రౌడీలకు రౌడీలు అంటున్నారు. మహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట కామారెడ్డి నుండి, ఇక ఎస్ఎం అరవిందాచారి, సీతారాం బాగ్ నుండి మనకి చూశారు. శివాట వాళ్ళు చూసిన మొదటి సినిమా. ఇక చాలా మంది రాశారు, చాలా చాలా సందేశాలు వచ్చాయి. మరి అందరి ప్రశ్న, అందరి సమాధానాలు చదివే సమయం మనకి లేదు. దోర్నాల సుదర్శన్ గారు రాస్తున్నారు, 1971లో వచ్చిన మా నాన్న అనే సినిమా నేను చూశాను, భూదాన్ పోచంపల్లిలో మొట్టమొదటిసారిగా చూశాను అంటున్నారు. ఇది ఇవాళ షో టైం. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు తెలుపుతోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి. మీ పేర్లు చదివినా చదవకపోయినా షో టైంలో పాల్గొనడమే ఒక సెలబ్రేషన్ అంటారు చాలా మంది శ్రోతలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. తిరిగి 2 గంటల, ఇప్పుడు 2 గంటలకి మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు విందాం. 2 గంటల 15 నిమిషాలకు ఒక మంచి స్వంగీత స్వర ప్రయాణం లాంటి శక్తిశీలిని మీకు పరిచయం చేస్తాను. మరి వింటూనే ఉండండి స్టేట్ యూన్ టు 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 2 గంటలు, మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు.

0: శృతి లయలు చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెవి మహాదేవన్. ఇది ఒక అన్నమాచార్య కృతి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఈ పాటలో విన్నట్టే అన్ని వర్గాలకు సంగీతం చేరాలనే ఉద్దేశం. అందుకే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని సమన్వయం చేస్తూ ఎన్నో అత్యద్భుతమైన కచేరీలను నిర్వహిస్తున్నారు, కచేరీల్లో పాడుతున్నారు శ్రీమతి రంజనీ గాయత్రి. చక్కటి లయజ్ఞానం, సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తూ క్రమ పద్ధతిలో సంగతులను ఆలపిస్తారు వీరిద్దరు. మనోధర్మం అంటే ఆ రాగం ఆలాపన ఆశువుగా పాడే సామర్థ్యం రాగా సోదరిమణుల ప్రత్యేకత అంటారు. మరి రాగా సోదరిమణుల్లో గాయత్రి గారు ఒక సినిమా పాట కూడా పాడారు. ఆ పాట కూడా విందాం ఈనాటి మన శక్తిశీలి కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: రంగమార్తాండ చిత్రం నుండి వారు పాడిన ఈ పాట.

0: వారు సినిమాలో ఆలపించిన ఏకైక పాట ఇది. ఎన్నో ప్రయోగాలు చేశారు ఈ పాటలో, దీనికి సంగీతం అందించారు మాస్టర్ ఇళయరాజా గారు. ఎన్నో రెండు మూడు రాగాల్లో సాగుతూ ఉంటుంది ఈ పాట, వింటూనే మనకు అనిపించింది కదా పాడడం ఇంకెంత కష్టతరంగా ఉండి ఉంటుందో. కానీ అటువంటి అద్భుతమైన పాటను మనకు అందించారు ఈ సోదరిమణులు. సంగీతంలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు ఈ రాగాద్వయం, రంజనీ గాయత్రి ద్వయం. నిరావల్ అంటే కర్ణాటక సంగీత కచేరీల్లో రాగం తాళం మార్చకుండా మారకుండా ఒకే కీర్తనలోని సాహిత్యానికి పదే పదే కొత్త రాగభావాలను జోడించి ఆలపించడమే నిరావల్. దీనిలో వీరు సిద్ధహస్తులంటారు సంగీత విశ్లేషకులందరూ. వరుసగా రెండు లేదా మూడు రాగాలను ఒకదాని తర్వాత ఒకటిగా రెండు మూడు విభిన్న తాళాలతో ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు రంజనీ గాయత్రి సోదరిమణులు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: స్వాతి కిరణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెవి మహదేవన్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:50 దాటి 30 సెకండ్లు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఈనాటి మన శక్తిశీల్లో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు శ్రీమతి రంజనీ గాయత్రి గారి సంగీత స్వర ప్రయాణం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ కీర్తనలు, అరుదైన రచనలు, వర్ణాలు, పదాలు సమకాలీన భజనలకు సమాన ప్రాధాన్యతనిస్తాయి వారి కచేరీలు. స్వరంతో మాత్రమే కాదు, ఇద్దరు నిండైన రంగుల చీరల్లో కూడా వారి కెమిస్ట్రీని ఇష్టపడతారు వారి అభిమానులు. 5 భాషల్లో తెలుగు, తమిళం, కన్నడం, సంస్కృతం, మరాఠీల్లో అనర్గళంగా మాట్లాడగలరు వీరిద్దరు. అంతేకాదండి, 8 భాషల్లో కచేరీలు చేస్తారట ఈ జంట. ఎన్నో ఉత్తమ సంగీత పురస్కారాలు, ప్రపంచవ్యాప్తంగా 100 కచేరీలు చేశారు. ఎన్ని సత్కారాలు అందుకున్నా మన భారతదేశ పద్మశ్రీ పురస్కారం ఎంతో విలువైంది అంటారు శ్రీమతి రంజనీ గాయత్రి.

సాగర సంగమం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పీ శైలజ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు పద్మశ్రీ పురస్కార గ్రహీతలు శ్రీమతి రంజనీ గాయత్రి గారుల స్వర ప్రయాణాన్ని వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవైపు భార్యగా, అమ్మగా తమ బాధ్యతలు నిర్వహిస్తూనే అలుపెరగని పట్టుదల, సాధన, శాస్త్రీయ సంగీతంపై చెరగని ప్రేమతో స్వర విన్యాసం చేస్తున్న శ్రీమతి రంజనీ గాయత్రి గారి ప్రయాణం ఎందరికో ఎందరో మహిళామణులకు, అలాగే సంగీతంలో సాధన చేయాలనుకుంటున్న అందరికీ స్ఫూర్తిదాయకం.

కర్ణాటక సంగీత విద్యావేత్తలుగా, రాయబారులుగా, అంటే మన భారతదేశం శాస్త్రీయ సంగీతానికి రాయబారులుగా గర్వించే ఈ గాయనీమణులకి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇది ఇవాల్టి శక్తిశీలి శ్రీమతి రంజనీ గాయత్రి రాగా సోదరిమణుల సంగీత స్వర ప్రయాణం గురించి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. నమస్కారం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कुछ ही पलों में कार्यक्रम सुनिए सखी सहेली.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 5 గంటలు దాటి 11 సెకండ్లు. శ్రోతలకు శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు ఉంటాయి. మరికొంచెం సేపట్లో మిమ్మల్ని మాటలు పాటలతో అలరించే మాట చెప్పుండ్రీ పాట ఇన్రీ కార్యక్రమం సురైతది. ఈ పొద్దుమట్ట 5:30కు శక్తి స్త్రీల కార్యక్రమంలో యోగాసనాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకురాలు జి సుమాంజలితో ముచ్చట, ఇంకా ఆర్ ఛాయాదేవి పాడిన లలిత గీతం ప్రసారమవుతుంది. 100.2 FM ఆరున్నర నుంచి ICC మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని ది ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై ప్రసారమవుతాయి. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05కు ఇయాల రేపటి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, మీరు చెప్పే ముచ్చట్లు మేము వినిపించే పాటలు, గిట్లా మీ మా మాటల నడుమ పసందైన పాటలతో సందడి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 5:30 ప్రసారమవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్పి మీకు నచ్చిన పాటలు వినొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 087732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని అడిగి వినొచ్చు. మరి ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్ నంబర్ 504002. ఇప్పుడు విందాం బంగారు బుల్లోడు సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇండ్రి. మన ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా ఆత్మబలం సినిమా నుంచి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి అనే

పాటను వినిపించండి అంటూ తెలంగాణ వనపర్తి నుంచి రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, రాణా ప్రతాప్, సుధారామయ్య, చైత్రికాశ్రీ కోరుతున్నారు. ఇప్పుడు వీరి కోరికపై ఆత్మబలం సినిమా నుంచి ఘంటసాల సుశీల పాడిన ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇండ్రి. ఇలా రాత్రి 7:00 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. దీంట్లో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పత్తి మరియు సోయా చిక్కుడు విత్తుకున్న తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ఉంటుంది. వారు శ్రోతల ప్రశ్నలకు సమాధానం ఇస్తారు కాబట్టి

మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950 మరొక నంబర్ 2300 వీటికి 0873 STD కోడ్స్ చేసి ఫోన్ చేయాలా. ఇప్పుడు ప్రసారమవుతున్న మాట చెప్పుండ్రి పాట ఏంరి కార్యక్రమానికి కూడా ఇవే నంబర్లకు ఫోన్లు చేసి పాట అడగవచ్చు. ఇప్పుడు విందాం అందాల రాముడు సినిమా నుంచి చిత్ర పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా మీరు మాట చెప్పుండ్రీ.

0: అటెండ్రి. మన ఈ కార్యక్రమానికి కేఆర్కే కాలే నుంచి ఆనంద్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో
1: సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎట్లా ఉన్నారు ఆనంద్ గారు? అవును, మరి మాట చెప్పుండ్రి, పాట ఇంటికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? తప్పకుండా వినిపిస్తాం. మరి చెప్పండి, ఏదో చెప్తున్నారు.
1: వర్షాకాలంలో నీళ్ళు నిల్వ ఉంటాయి కదా సార్, వర్షం పడ్డప్పుడు ఊరి మీద నడిచినప్పుడు కానీ మన వీధులలో అక్కడక్కడ అయితే కొంతమంది మామూలు పురుగు తినకుండా ఉంగుస్తారు, తంబా చేసుకుని ఉంగుస్తారు.
0: అవును,
1: ఆ నీళ్ళు ఒకసారి జమ అయితే ఆ నీళ్ళకి నలగొద్దు మనము, అంటూ వ్యాధులు సోకుతాయి.
0: ఆ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలా?
1: మళ్ళీ ఇంకేంటంటే మన పల్లెటూరు ప్రాంతాలలో ముసలి కూడా కొంతమంది పేషెంట్లు అయి ఉంటారు కదా, వాళ్ళని కూడా కొంచెం చూసి ఉమ్ము వేయాలని చెప్పాలి వాళ్ళకు.
0: అంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మ అంటే మీ అభిప్రాయం చాలా మంచి విషయం.
1: ఎందుకంటే చిన్న పిల్లలకు సోకే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా.
0: అవునవును, మరి మరి మాట చెప్పుండ్రి, పాటిండ్రులో మంచి మంచి మాట చెప్పిండ్రు, మరి మీరు కోరిన మంచి పాట వినిద్దాం. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.
0: పాట వచ్చేసిందండి.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇండ్రి. మన ఈ కార్యక్రమానికి శ్యామ్ లక్ష్మణచంద్ నుంచి ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ సార్.
0: శుభ సాయంత్రం శ్యామ్ గారు, ఎట్లా ఉన్నారు? మేము మస్తు ఉన్నాం. ఎట్లా ఉంది మీ వైపు, లక్ష్మణచంద్ వైపు? వర్షం పడతా ఉందా, ఎట్లా ఉంది పరిస్థితి?
1: సార్ ఇటు వర్షం అయితే లేదు, కొంచెం మేఘావృతమై ఉన్నది.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: సార్ నేను డిగ్రీ చేస్తున్నా సార్.
0: డిగ్రీ చదువుతా ఉన్నారు, మరి ఏ పాట వింటారు
1: సార్? సోక్గాడ్ మూవీ నుంచి ఏడు కొండలు పడుతుంది.
0: తప్పకుండా వినిపిస్తాం. ఫోన్ చేసేందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
1: ఓకే, థ్యాంక్ యూ.
2: ఏడు కొండల వాడ వెంకటేశ్వరయు ఎంత పని చేశావు తిరు.

ఇంతటితో ఇరటి మాట చెప్పుండ్రి పాట ఇండ్రి కార్యక్రమం సమాప్తం. మళ్ళీ ఈ కార్యక్రమం రేపు జమట 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కలవకుంటే ఫికర్ చేయకుండ్రి. రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్లు చేసి పాటలు అడగొచ్చు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട ശക്തി സ്ത്രീല കാര്യക്രമം. ప్రతి మంగళ శుక్రవారాలలో మహిళల విజయగాథలు, మహిళల స్వయం సమృద్ధితో ఎదిగిన ఎన్నో ఆసక్తికర సంగతులు, పలు రంగాలలో రాణిస్తున్న మహిళలతో ముచ్చట్లే ఈ శక్తి స్త్రీల కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమంలో యోగాసనాలు, ఆరోగ్య ప్రయోజనాలు, వాటి గురించి ఆదిలాబాద్

0: హైదరాబాద్ కు చెందిన యోగా శిక్షకురాలు జి సుమాంజలితో ముచ్చట, తనతో ముచ్చట పెడతారు వి సంధ్యలీల. ఇంకా ఆర్ ఛాయాదేవి పాడిన లలిత గీతం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ వి సంధ్యలీల. ముందుగల్ల వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడిందాం యోగాసనాలు ఆరోగ్య ప్రయోజనాలు. ఆదిలాబాద్ కు చెందిన యోగా శిక్షకురాలు జి సుమాంజలితో ముచ్చట, ముచ్చట పెట్టింది బి సంధ్యలీల. ముఖ్యంగా ఈ మారుతున్న కాలంలో మనిషికి పని రీత్యనే కావచ్చు, మారుతున్న ఈ కాలం రీత్యనే కావచ్చు, మనిషికి ఒత్తిడి, టెన్షన్స్, ఇంకా అనారోగ్యం ఎక్కువైపోతున్నాయి. కొందరు ఆరోగ్యం కోసం రకరకాల తీర్లుగా యోగా చేయడము, వాకింగ్ చేయడము, ఇంకా రకరకాల వ్యాయామాలు చేయడము, జిమ్ చేయడము, ఇట్లాంటివి అన్నీ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మనం యోగా గురించి మాట్లాడుకుంటే, యోగా అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. అవసరం అని అనేకంటే రోజువారీ చేసుకునే పని అని అంటే బెటర్ కావచ్చు. మరి ఈ యోగా ప్రాముఖ్యత ఏంటి అనేది మనకు ఇప్పుడు వివరంగా తెలియజేయడానికి యోగా ఆసనాలు, యోగా ఉపయోగం గురించి, ఎటువంటి వాళ్లకు ఏ యోగాసనాలు అవసరం, ఆరోగ్యానికి ఎటువంటి యోగాసనాలు అవసరం అనేది మనకు వివరంగా తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఇప్పుడు ఉన్నారు సుమాంజలి గారు. తను యోగా ట్రైనర్. నమస్కారం అండి సుమాంజలి గారు.
2: నమస్కారం మేడం.
0: చెప్పండి.
2: శ్రోతలందరికీ కూడా నమస్కారం. యోగా కంటే ముందు మనకు ఆరోగ్యంగా ఉండడం అనేది అవసరం. ఆరోగ్యంగా ఉండడంలో భాగమే యోగా. యోగా అంటే ఒకప్పుడు పనిచేసే వాళ్ళు, వాళ్ళకు అవసరం లేదు మనకు అవసరం ఉంది యోగా అనేసి మనం అనుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అలానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు మన జీవిత లక్ష్యం. ఎంత సంపాదన మనం సంపాదించినప్పటికీ సంతృప్తి లేదు. ఏ ఉద్యోగం కోసం ఎంత పోటీపడి పనిచేస్తున్నా ఆరోగ్యం కోసం మళ్లీ వెనకాల డబ్బులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సంపాదన అంతా జబ్బుకు ఖర్చు పెట్టుకోవడానికి సంపాదిస్తున్నామా, లేదంటే మనం విలాసాలకు హ్యాపీగా ఉండడానికి సంపాదిస్తున్నామా అనేది ప్రశ్నార్థకమే ఈరోజు పరిస్థితుల్లో. కాబట్టి ఈరోజు ఆరోగ్యం అనేది ఖచ్చితంగా అవసరం. ఆ ఆరోగ్యం యోగా, ఎక్సర్సైజ్ వాటి వల్ల మనకు మంచిగా లభిస్తుంది.
0: మనం చేసుకునే పనులలో వ్యాయామం చేస్తున్నట్టే ఉంటాయి కదా మనం చేసే పనులు.
2: అవును,
0: పాతకాలంలో అయితే అలాగే ఉంటుండే. మరి ఇప్పుడు మనిషికి యోగా ఈ కాలంలో ఎంత అవసరం, ఏ టైంలలో ఈ యోగా అనేది చేయాలి?
2: మీరు అన్నట్లు ముందు కాలంలో వాళ్ళు చేన్లో పనికి వెళ్లడము అట్లాంటివి చేసిండ్రు. వాళ్ళకి యోగా
0: శారీరక శ్రమలోనే యోగా ఆసనం అనేది కనబడేది.
2: శారీరక శ్రమలోనే కనబడేది. పొద్దున్నే లేచేవాళ్ళు, లేచి మళ్ళీ వాళ్ళు వాకిలు ఊడవడము, ముగ్గులు పెట్టడం. అంతెందుకు ఇప్పుడు కూడా లేస్తారు, మేము కూడా ముగ్గులు పెడుతున్నాం కదా అని అంటే, అప్పుడున్న వాకిలి వేరు, ఇప్పుడున్న వాకిలి వేరు. మళ్ళీ మనం ఎక్కువ ఊడ్చినప్పుడు మన శ్వాసక్రియ ఏమైతుందంటే, ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు ఎక్కువసేపు జరుగుతుంది. అట్లాంటప్పుడు ఏమైతుంది, మన డైజెషన్ సిస్టమ్ లో గాని అన్ని రకాలుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే మొత్తం ఉంటది. మళ్ళీ మనం ముగ్గేస్తున్నప్పుడు కూర్చొని వేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇట్లా రెండు కాళ్ళు ఆచి అటు ఇటు అని వేసేవాళ్ళు. మళ్ళీ మనం పై బట్టి చేయడం గాని అట్లాంటివి చేయడం వల్ల మనకు కొంచెం శారీరక శ్రమ తగ్గిందనే చెప్పొచ్చు. మళ్ళీ మనం మట్టిని టచ్ చేయము, ప్రకృతిని టచ్ చేసినప్పుడు మనకు వచ్చే ఆరోగ్యం వేరు. ఇంకొక సమస్య గురించి మాట్లాడితే, ఇప్పుడు ఆడవాళ్ళు ఈ జనరేషన్ లో కూడా చాలా వర్క్ చేస్తున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంటికి వచ్చి నాకు బ్యాక్ పెయిన్ అవుతుంది, మంచిగా అనిపిస్తలేదు అని పడుకుంటున్నారు. కారణం ఏమై ఉండొచ్చు, ఏ పని చేసినా ముందుకు వంగి మాత్రమే పనిచేస్తావు. ఏ పనైనా, బట్టలు వినడం గాని, బోల్ దోమడం గాని, ఇంట్లో ఏ పనైనా చెయ్యు, ఎంత కష్టపడు 24 అవర్స్ ఎంతసేపు కష్టపడినా ముందు పనులు మాత్రమే అమ్మాయికి ఉంటావు. ఒక మహిళకి ముందు వంగి చేసే పనులు ఉంటావు గాని వెనకాల చేసే పనులు ఉండవు. కాబట్టి ఏమైతుంది, వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో బ్యాక్ పెయిన్ ని మనం సెట్ చేసుకోవడానికి మనకు కొన్ని ఆసనాలు ఖచ్చితంగా అవసరం. దానికోసం మహిళలకు భుజంగాసనం అని, సర్పాసనం అని, అట్లాంటి ఆసనాలు కంపల్సరీగా అవసరం.
0: ఇప్పుడు మహిళల కోసం అయితే మనం ఇంకొద్దిసేపు అయిన తర్వాత మాట్లాడదాం. మనం ఫస్ట్ అయితే అందరికీ ఏ యోగాసనాలు

0: దేనికి అవసరం అది చెప్పండి.
1: మామూలుగా ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, ఆస్తమా పేషెంట్స్ వాళ్ళకి సంబంధించింది కంప్లీట్ గా ప్రాణాయామం అయితే బాగుంటది. అంటే శ్వాసక్రియ ఏదైనా ఎక్కువ ఉండే ఆసనాలు ఉంటే వాళ్ళకు మంచిగా ఉంటది. ఎందుకంటే ఆ శ్వాసక్రియ క్లియర్ అవుతుంది వాళ్ళకి. ఆస్తమా పేషెంట్స్ కి ప్రాణాయామం, అనులోమ వినులోమ ఆసనాలు అవి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయి. జీర్ణ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళైతే, ఇప్పుడు కొంతమందికి తిన్న వెంటనే తేనుపులు వస్తాయి, అట్లాంటి వాళ్ళు తిన్న వెంటనే ఏ ఆసనం ఎప్పుడు వేయొద్దు. కానీ తిన్న వెంటనే వేయాల్సిన ఒక ఆసనం ఉంటుంది, అది వజ్రాసనం. తిన్న వెంటనే ఒక 15 నిమిషాలు దాంట్లో కూర్చోవచ్చు. కూర్చోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటది మొదట్లో, కానీ అలవాటు పడితే మంచిగా ఉంటది. అట్లా చేయడం వల్ల వాళ్ళకి డైజెషన్ అనేది, తేనుపులు రాకుండా డైజెషన్ ఈజీగా అవుతుంది. తేనుపులు వచ్చే వాళ్ళకనే కాదు, డైజెషన్ ఇష్యూ ఉన్న ఎవరికైనా కూడా ఆ ఆసనం మంచిగా పనిచేస్తుంది.
0: ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క ఆసనం ఉంది, దానివల్ల మనం నివృత్తి చేసుకోవచ్చు ఆ యోగాసనం వేసి.
1: ఏ ఆసనమైనా మేడం నివృత్తి చేయదు, కానీ ఆ సమస్యను తగ్గిస్తుంది. ఇప్పుడు వైద్యునికి, యోగా టీచర్ కి, యోగా చెప్పే వాళ్ళకి తేడా ఏందంటే, మనం ఏదైనా సమస్య వస్తే వైద్యుని దగ్గరికి వెళ్తాం. నీకు ఏ సమస్య రావద్దు, నీది సజావుగా జరగాలి అని చెప్పేదే యోగా. ఏదైనా సమస్య వస్తే వైద్యుడు ఉంటాడు కరెక్టే, కానీ అట్లా యోగా అనేది ఆ రకంగా హెల్ప్ అవుతుంది.
0: ఇప్పుడు సహజంగా ప్రతిరోజు మనం యోగా దినచర్యగా అనుకుంటే, ఆరోగ్యం కోసం ముఖ్యంగా ప్రతిరోజు యోగా చేస్తూ పోతే, అసలు ప్రతిరోజు ఎట్లా చేయాలి, అసలు యోగా ఎంతసేపు చేయాలి, దేనికోసం చేయాలి అసలు యోగా, మొదలు ఎట్లా పెట్టాలి, అంటే అన్ని ఆసనాలు అందరికీ అవసరం ఉండవు కదా, ఎంతసేపు చేయాలి, ఈ టైం వరకు చేస్తే మనకు ఆరోగ్యం కావాలి, అంతే మనకు మంచి ఆరోగ్యం కావాలి, పొద్దున్నే మంచి ప్రశాంతంగా మనసు పనిచేయాలి, మైండ్ పనిచేయాలి, రోజంతా దినచర్య బాగుండాలి, మానసికంగా శారీరకంగా మనం మంచిగా ఉండాలి అంటే, ప్రతిరోజు యోగా అనేది అలవాటు చేసుకుంటే అది ఎంతసేపు చేయాలి, ఏ ఆసనాలు చేయాలి?
1: ప్రతిరోజు యోగా చేయాలి, కాకపోతే ఇప్పుడు అట్లాంటి నిబంధన ఏం అవసరం లేదు. అంటే నేను ఈ టైంకే లేస్తా, ఈ టైంకే చేస్తా, చెయ్యొచ్చు, తప్పు లేదు.
0: అంటే ఇప్పుడు అంటారు పొద్దున్నే లేచి యోగా చేయాలి, ఆసనాలు వేయాలి, సూర్య నమస్కారాలు వేయాలి, అంటే పొద్దున్నే చేయాలనా యోగా?
1: పొద్దున్నే చేయాలనే నియమం లేదు. కాకపోతే ఏమంటే, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి పొద్దున చేస్తే మంచిది. ఇప్పుడు సూర్య నమస్కారాలు అన్నారు, ఆ సూర్య నమస్కారాలు ఖచ్చితంగా పొద్దున చేయాలి, కరెక్టే. కానీ సూర్య నమస్కారాలు అనేవి సూర్యుడికి ఎదురుగా చేయాలి. ఆ 12 నమస్కారాలు ఏ నువ్వు ఏ ఆసనాలు వేసినా వేయకున్నా, కేవలం సూర్య నమస్కారాలు 3 సెట్స్, అంటే ఒక సెట్ అంటే 2 సార్లు చేస్తారు, ఎడమకాలతోటి కుడికాలతోటి 2 సెట్స్ చేస్తే ఒక ఆసనం కలుస్తుంది. అట్లా 3 సెట్స్ చేస్తే సరిపోతుంది. రోజుకు 3 సెట్స్ కేవలం సూర్య నమస్కారాలు చేస్తే ఇంకే ఆసనాలు చేయాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు? సూర్యునికి ముందు, అది కూడా సూర్యకిరణాలు పడుతున్నప్పుడు. అంతెందుకు మేడం, ఇప్పుడు మనము ముందు కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, పొద్దున్నే లేచేవాళ్ళు, పొద్దున్నే లేచి తులసికి నీళ్లు పోసేవాళ్ళు, నీళ్లు పోసి నమస్కారం పెట్టేవాళ్ళు, మొత్తం ఓపెన్ ఉంటుండే, వాళ్ళకి సూర్యకిరణాలు డైరెక్ట్ పడుతుండే, కాబట్టి వాళ్ళకి డి విటమిన్ అక్కడ వచ్చేస్తుండే. ఇప్పుడు నువ్వు లేచి వేరే టైంలో లేచి నువ్వు సూర్యకిరణాలు రాకముందు చేసినా వేస్టే కదా సూర్య నమస్కారం, 4 గంటలకు లేచి చేసినా వేస్టే కదా.
0: నమస్కారం అంటే
1: సూర్యుడు ఉండాలి, సూర్యుడు ఎదురుగున్నప్పుడు చేయాలి. అట్లా 12 నమస్కారాలు పెడతారు, దీంట్లో కూర్చునేవి నిల్చునేవి అన్ని ఆసనాలు వచ్చేస్తాయి ఈ ఒక్క సూర్య నమస్కారాలలో. మళ్ళీ మిగతా ఆసనాలు ఏ టైంలో అన్నా చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఆసనం, మీరు అన్నట్టు యోగా పొద్దునే చేయాలా అని అడుగుతున్నారు, అయితే ప్రాణాయామం మాత్రం పొద్దున చేస్తే బాగుంటది. ఎందుకంటే
0: ఖాళీ కడుపు,
1: ఖాళీ కడుపు కాదు మేడం మ్యాటర్, ఏమంటే ప్రశాంతమైన వాతావరణం, అప్పటి వరకు వెహికల్స్ తిరిగి ఉండవు, అవన్నీ జరిగి ఉండవు, కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేస్తే ఏమైతుందంటే ఆ పొల్యూషన్ అనేది సెట్ అయిపోయి ఉంటది, నైట్ అంతా సెట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ మంచి వెదర్. ఇప్పుడు మనం ఒక మ్యూజిక్ పెట్టుకుని విందాము అని, ఇప్పుడు మనం ఆల్టర్నేట్ గదిలో కూర్చొని పక్షుల మ్యూజిక్ పెట్టుకుంటూ చేస్తున్నాం, అదే అక్కడ నీకు న్యాచురల్ గా దొరుకుతుంది కదా. ఆ న్యాచురల్ గా దొరుకుతున్నప్పుడు అక్కడ చేయడమే మంచిది కదా. అంటే ప్రాణాయామం లాంటివి గాని,
0: శబ్దం ఎటువంటి
1: అట్లాంటిది
0: లేని సమయంలో
1: చేస్తే, ప్రాణాయామం చేయడం గాని అట్లాంటివి చేస్తే మంచి. మనం ప్రాణాయామం అంటే ఎస్పెషల్ గా దేనికోసం, శ్వాస క్రియ చేసేది కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేవి కాబట్టి ఆ గాలి మంచిగా ఉంటేనే కదా నువ్వు చేసేది. కాబట్టి ఆ సమయాన్ని ప్రాణాయామం కెంచుకోవాలి, అది ఆ టైంలో చేయాలి అనడానికి రీజన్ అది. మళ్ళీ యోగా ఆసనాలు నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు గృహిణీలు, నేను క్లాస్ చెప్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి నేను 10 o'clock వెళ్లేదాన్ని, అప్పటి వరకు వాళ్ళు ఏమంటే 8 o'clock కి కొంచెం తిని ఉండేవాళ్ళు, లైట్ ఫుడ్, తినాలి అంటే ఫుడ్ లైట్ గా తినాలి,
0: అల్పాహారం
1: తినేసి ఒక 2 గంటలు వెయిట్ చేసి తర్వాత యోగా చేసుకోవచ్చు. నేను క్లాస్ చెప్తా అన్నప్పుడు వాళ్ళు 2 గంటల ముందు తినే ఉండేవాళ్ళు, అట్లా వాళ్ళ ఇష్టం. కొందరు కొన్ని లిక్విడ్స్ తాగి ఉండేవాళ్ళు, అది వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి, వాళ్ళ సిస్టమ్ ని బట్టి వాళ్ళు వెయిట్ చేస్తారనమాట. అదే ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే నాన్ వెజ్ తిన్నప్పుడు 4 to 8 hours డైజెషన్ లేట్ గా అవుతుంది, కాబట్టి వాళ్ళు 4 hours అయిన తర్వాత యోగా చేస్తే బాగుంటది.
0: మరి ఇప్పుడు వయసు రీత్యా మనం చూసుకుంటే చిన్నపిల్లలకు కూడా యోగా చేయాలంటున్నారు, ప్రతి ఒక్కరికి యోగా అవసరమే. మరి కొందరు చెయ్యొద్దు అనే నియమం కూడా ఉంది, చెయ్యాలి ఖచ్చితంగా అనేది కూడా ఉంది.
1: అవును,
0: మరి పిల్లలకు చిన్నపిల్లలకు ఎటువంటి ఆసనాలు ఉంటాయి? ఇప్పుడు వయసు పైబడిన వాళ్ళకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి, ఈ ఆసనాలు మాత్రమే చేయాలి, ఎముకలు బలంగా ఉండవు కదా వాళ్లకు, కాబట్టి మరి వాళ్లకు ఎటువంటి ఆసనాలు వేయాలి?
1: ఆసనాలు అసలు ఎవరు వేయకూడదు అంటే శస్త్రచికిత్స జరిగిన వాళ్ళు వేయొద్దు, ఎవరు సర్జరీస్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఒక ఆమె డెలివరీ అయిన తర్వాత 3 months తర్వాతనే యోగా స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఆమెకి ఇంకేమన్నా కాంప్లికేషన్స్ వచ్చి ఉంటే ఆ మధ్యలో, ఆ 3 months లో కూడా కాంప్లికేషన్స్ వచ్చి ఉంటే ఆ బాడీ సహకరించిన దాన్ని బట్టి ఇంకొక 1 month 2 months ఆగొచ్చు. అంటే శస్త్రచికిత్సలు అయిన వాళ్ళు గాని, పక్షవాతం వచ్చిన వాళ్ళు గాని, వాళ్ళు అసలు చేయకూడదు. మళ్ళీ ఇంకా మీరు అన్నట్టు బీపీ,
0: బ్లడ్ ప్రెషర్, ప్రాణాయామం లాంటివి అయితే
1: చేయొచ్చు. ప్రాణాయామం, యోగా నిద్ర, వీళ్ళు యోగా నిద్ర చేయడం మంచిది. యోగా నిద్ర అంటే కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అట్లా
0: శ్వాసపైన
1: ధ్యాస పెట్టి చేయడం మంచిది. అట్లా ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రెషర్ వేసి వంగి పనులు చేయదు. పాదహస్తాసనం అంటే కాలు కింద పెట్టి టచ్ చేయాలి, అట్లాంటి ఆసనాలు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఇట్ సైడ్ బీపీ అంటే ఏంటి, బ్లడ్ ప్రెషర్ కదా, ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ప్రెషర్ ఇచ్చేవి చెయ్యొద్దు బీపీ వాళ్ళు.
0: కొందరికి కొన్ని ఇట్లా
1: నియమాలు ఉంటాయి, అన్ని ఆసనాలు చేయొచ్చు కానీ కొన్ని ఆసనాలు మాత్రం అవాయిడ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ పరిస్థితిని బట్టి.
0: మరి పిల్లలకు, చిన్నపిల్లలకు,
1: అసలు యోగానే అవసరం లేదు, ఏ వయసు వాళ్ళకు కూడా అవసరం లేదు. వాళ్ళని ఖచ్చితంగా, వాళ్ళని చక్కగా 4 to 6 వరకు వాళ్ళని ఏదైనా ఆడుకోనివ్వండి, పరిగెత్తనివ్వండి. మనం అంటున్నాం పిల్లలు ఆడుకోనరా అని చెప్పి ఒక రూమ్ ఇచ్చి వాళ్ళని ఆడుకో అంటే ఏం ఆడతారు? మట్టిలో ఆడతలేరు, ఏం చేస్తలేరు. వాళ్ళకి ఎట్లాంటి ఆసనం ఏం అవసరం మేడం? ఇప్పుడు మీరు పిల్లలు అంటున్నారు, ఇప్పుడు ఇంటర్ నీట్ చదివిన పిల్లలు, వాళ్ళకి అవసరం ఏం యోగా అవసరం అని అంటే వాళ్ళకి ధ్యానం గాని మెడిటేషన్ గాని వాళ్ళకి అసలు ఇంపార్టెన్స్ తెలుస్తలేదు. మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్పాలంటే, ఏదైనా యోగా మంచిగా చేస్తున్నప్పుడు అంటే యోగా చేసే హ్యాబిట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గాని క్రమశిక్షణ అలవడుతుంది. నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనేది అర్థమైతుంది, అలవాటు అయిపోతుంది. ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని నీకు తెలుస్తుంది, నీ మైండ్ అంటే విచక్షణ నువ్వు కలిగి ఉంటావు. ఇప్పుడు నువ్వు ఒక స్కోర్ చేయలేకపోతున్నావు, ఇప్పుడు అందరు కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉంటున్నారు విద్యార్థులందరూ, వాళ్ళు ఎంత ఒత్తిడికి గురవుతున్నారు. ఒకరికి జాబ్ వస్తుంది, నాతోట చదివినోడికి జాబ్ వస్తుంది, నాకు జాబ్ వస్తలేదు, అట్లాంటప్పుడు ఎంత ఒత్తిడికి గురవుతాం కదా. అట్లాంటప్పుడు వాళ్ళు, వాళ్ళకి కావాల్సింది ఏంది, ఎవరో ఇచ్చే గైడెన్స్ కాదు, నీ స్వీయంగా నీకు కావాల్సిన ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీకు రావాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీకు యోగా ఇస్తుంది. నీ ఆరోగ్యం నీ దగ్గర ఉన్న తర్వాత నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఈ రోజు లేకపోతే రేపు. అట్లాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ధ్యానం, యోగా మాత్రమే మనిషిని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతుంది. నీ హ్యాబిట్స్ గానీ అవన్నీ నీ కంట్రోల్ ఉన్నప్పుడు నీకేం చేస్తావు, ఇప్పుడు నాకు సూసైడ్ చేసుకోవాలనే థాట్ ఒక విద్యార్థికి వచ్చింది. వచ్చినప్పుడు ఏమైతుంది వాడికి, సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు వస్తుంది? నువ్వు యోగా చేయడం గానీ, నువ్వు క్రమశిక్షణ ఉన్నప్పుడు నీకు సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. అట్లాంటి సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు నువ్వు చేసుకోకుండా నువ్వు ఆగగలుగుతావు కదా. అంటే ఇండైరెక్ట్ గా ఎంత మందికి యోగా ఉపయోగపడుతుంది. యోగా అనేది కేవలం ఆసనాలు వేయడం అనేదే మీరు మనం
0: మాట్లాడుకుంటాం
1: కానీ అది కాదు. యోగా అని అంటే అది మానసిక
0: ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది.
1: ఇప్పుడు యోగా అనేది నార్మల్ గా అందరూ చేసే యోగా ఉంటది, 40 minutes యోగా ప్రతి ఒక్కరూ చేయొచ్చు. చిన్న చిన్న
0: ఎంత టైం చేయాలి యోగా?
1: 40 నిమిషాలు చేసుకో.
0: కామన్ గా ఎన్ని నిమిషాలు చేయాలి ప్రతిరోజు అలవాటు చేసుకుంటే?
1: ప్రతి రోజు అలవాటు చేసుకుంటే 40 నిమిషాలు చేయొచ్చు. 15 నిమిషాలు నార్మల్ గా లైట్ వెయిట్ యోగా ఆసనాలు వేసి, సూక్ష్మాసనాలు వేసి, మిగతా తర్వాత మనకు కూర్చొని ఆసనాలు ఉంటాయి, పడుకునే ఆసనాలు ఉంటాయి, నిల్చొనే ఆసనాలు ఉంటాయి. అట్లా నువ్వు డివైడ్ చేసుకుని నీకున్న ప్రాబ్లమ్స్ ని బట్టి నువ్వు ఏ ఆసనాలు వేయాలని నీకు చేసుకొని దాని ప్రకారం నడవచ్చు. సరే నేను ఇవి అన్ని చేయలేను, నాకు సమయం లేదు, నాకు ఫుల్ బిజీ ఉంది అన్నప్పుడు ఏం చేయాలని అంటే నువ్వు పడుకొని లేస్తావు. లేచినప్పుడు అదే బెడ్ మీద నువ్వు పవన ముక్తాసనం చేయొచ్చు, కాళ్ళు చేతులని ఆడించవచ్చు. అట్లాంటి ఆసనాలు నువ్వు 15 నిమిషాలు సూక్ష్మాసనాలు అన్ని నువ్వు అక్కడే చేసుకోవచ్చు. ఆ ఆసనాలు చేసి నువ్వు లేవచ్చు కూడా. లేచిన తర్వాత నువ్వు మంచి కాఫీయో టీయో తాగిన తర్వాత కూడా కొంచెం సేపు అయిన తర్వాత వంగడము

0: చేయడం చేస్తావు. అట్లాంటప్పుడు నిల్చొనే ఆసనాలు చేయొచ్చు. మళ్ళీ అదే టైంలో ఒకవేళ నీ స్టమక్ ఇట్లా ఎంప్టీ ఉంటే నువ్వు సూర్య నమస్కారాలు కూడా చేసుకోవచ్చు కదా. అట్లా అంటే నేనేం చెప్తున్నా అంటే 40 నిమిషాలు కరెక్ట్ గా చెయ్యాలి. నిజం కరెక్టే, అట్లాంటి సమయం ఈ రోజులు ఎవరికి లేదు. నువ్వు చేసే పనులలోనే నీ స్టమక్ ని చూసుకొని నువ్వు ఆసనాలు వేయడం మంచిది. ప్రాణాయామం విషయంకి వస్తే ప్రాణాయామం అంటే అనులోమ విలోమం ఉంటది. అనులోమ విలోమం అంటే మనకు రెండు నాడులు ఉంటాయి, సూర్యనాడి చంద్రనాడి అని రెండు రకాలు ఉంటాయి. అయితే మన బాడీని వేడి చేసేది చల్లగా చేసే నాడులు మనకుంటాయి. మనం ఏమనుకుంటాం, ఒక ఫుడ్ తీసుకొని ఇది హీట్ అవుతుంది ఇది అదవుతుంది అని చెప్పేసి అనుకుంటాం. అనులోమ విలోమ చేసినప్పుడు సూర్యనాడి ఒకటి చంద్రనాడి ఒకటి పనిచేస్తుంది. అయితే మనం ఇప్పుడు ఎండకి వెళ్తున్నప్పుడు చంద్రనాడి పనిచేయాలి. అయితే చంద్రనాడి పనిచేస్తే మన బాడీకి కూలింగ్ సిస్టమ్ పనిచేస్తుంది అని అర్థం. అయితే అప్పుడు మన ముందు కాలంలో ఏం చేస్తుండే అంటే నడుచుకుంటూ వెళ్లేటప్పుడు వాళ్ళ చంకలో ఒక సైడ్ కర్చీఫ్ పెట్టుకునే వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తుండే అంటే సూర్యనాడి బంద్ అయిపోయి చంద్రనాడి ఒక యాక్టివేట్ అవుతుంది చల్లదనం రావడం. వాళ్ళు తెలియకుండానే అది ఫాలో అయ్యేవాళ్ళు, అది మనకు కనిపించేది. మళ్ళీ ఇంకొకటి ఏమనంటే వీళ్ళు మహర్షులు, వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే కమండలం దానిపైన చేతి పెడతారు, అది ఏది లెఫ్ట్ హ్యాండ్ పెడతారు. అంటే వాళ్ళకి చంద్రనాడి ఓపెన్ ఉండొద్దు, సూర్యనాడి, ఎందుకంటే వాళ్ళు హిమాలయాల్లో చేస్తారు కదా. వాళ్ళకి ఆ చంద్రనాడి యాక్టివేట్ అయి ఉండొద్దు, సూర్యనాడి యాక్టివేట్ అయి ఉండాలి. కాబట్టి వాళ్ళు అది ఫాలో అవుతారు. అంటే మనకి ఏది పని చేయాలి అనేది
1: అర్థం అనేది ఉంది.
0: ఉంది, మన వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో ఒక అర్థం ఉంది కానీ మనకు తెలియదు. అంతెందుకు మేడం, ఇప్పుడు మహిళల సమస్యలు మాట్లాడితే ఇప్పుడు మనం ఇంతకు ముందు కట్ చేయడానికి ఇలపిట వాడేది. అప్పుడు ఏమంటే భుజాలు ఇవన్నీ నొప్పి వచ్చేవి కాదు, స్పాండిలైటిస్ పెయిన్ వచ్చేది.
1: వ్యాయామం జరిగిపోయేది,
0: అక్కడ వ్యాయామం జరిగిపోయి రెండు వర్క్ చేస్తుండే, ఏదైనా గానీ రెండు వర్క్ చేస్తుండే సమంగా. సో సమతుల్యత అనేది ఉంటది. ఇప్పుడు ఏమైతుంది, చాకు వాడుతున్నాం, అదేమైతుంది ఒకటే సైడ్ ఒకటే కట్ చేయడం వల్ల ఈ హ్యాండ్ కి ప్రెజర్ అయిపోతుంది. ఈ హ్యాండ్ కి ప్రెజర్ అయ్యేసి వాళ్ళకి ఏమవుతుంది, స్పాండిలైటిస్ స్టార్ట్ అయిపోతుంది. ఏదైనా రెండు సమంగా వాడుతున్నప్పుడు వాళ్ళకి అరగడం గాని ఈ చేతి అరిగినట్లు గాని ఎల్బో పెయిన్స్ గాని రాకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు చాలా వరకు ఎల్బో పెయిన్స్ అని స్పాండిలైటిస్ అని కారణం ఇదే. చేసే వర్క్స్, అప్పుడు చేసిన వర్క్స్ కి ఇప్పుడు చేసిన వర్క్స్ కి డిఫరెన్స్ అది.
1: ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మీరు గుర్తు చేసిండ్రు కాబట్టి మరి ముఖ్యంగా మహిళల కోసం ఏ ఆసనాలు బాగుంటది, కొంతమందికి చేయొద్దు అనే నియమం కూడా ఉంటది. కొన్ని సమయాలలో ఆడవాళ్ళు యోగా చేయకూడదు.
0: అవును,
1: మరి అటువంటి దాని గురించి చెప్పండి, ఏ ఆసనాలు అయితే బాగుంటది ఆరోగ్యం కోసం.
0: ఇప్పుడు జనరల్ గా మన మహిళలు ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడి, థైరాయిడ్, ఇలాంటివి అన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇండైరెక్ట్ గా అది మానసికంగా ప్రాబ్లం ఉంటేనే ఇవన్నీ మనకు మనం ఎదుర్కొంటాం. అట్లాంటప్పుడు ఒక మహిళ కరెక్ట్ గా స్టేబుల్ గా ఉండలేదు. కారణం ఆమె మానసిక స్థితి. నేను అంతకుముందు చెప్పినట్లు ఎప్పుడైతే యోగా రెగ్యులర్ గా చేస్తారో ఆమె క్రమశిక్షణ గాని మానసిక స్థితి గాని కరెక్ట్ గా ఉంటది. అవునా, మళ్ళీ ఇంకొకటి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు తీసుకునే ప్రతి దాంట్లో ప్రతిదీ కలిపి, ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు వాళ్ళు ఒక బర్రెకి ఇంజెక్షన్ ఇస్తే దానివల్ల మనకు కూడా ఇప్పుడు తొందర మెచ్యూర్ అవ్వడం అట్లాంటివి అవుతున్నాయి. పాలలో గాని చికెన్ లాంటి వాటికి ఎక్కువ ఇంజెక్షన్స్ ఇవ్వడం లాంటివి, వాటి వల్ల
1: మనకి తినడం వల్ల
0: మళ్ళీ ప్యాకెట్స్, ఆ ప్యాకెట్స్ లో ఏమి గ్యాస్ ఉంటుంది, వాళ్ళు కురుకు ప్యాకెట్ పదార్థాలు తినడం వల్ల దాంట్లో తెలియకుండా ఏదో అవన్నీ ఉండడం వల్ల వీళ్ళు తొందర మెచ్యూరిటీ వస్తుంది. అది అందరికి తెలిసిన వాస్తవం. మనం ఇక్కడ యోగాని చేరిస్తే కొంతవరకు తగ్గించవచ్చు. దానికోసం కొన్ని ఆసనాలు
1: ఆడపిల్లలకు యోగా అనేది అలవాటు చేయాలి
0: చేయాలి. దాంతో పాటు అదే నేను చేయాలి. మళ్ళీ వాళ్ళకు బటర్ఫ్లై పోజ్ అని, బదకునాసన్, సూర్య నమస్కారాలు ఇవన్నీ వాళ్ళకి అలవాటు చేయించాలి. శశాంకాసన్ ఇట్లాంటివి వాళ్ళకి నేర్పించాలి. ఎప్పుడు వాళ్ళు చేయకూడదు అంటే పీరియడ్ వచ్చిన తర్వాత 3 డేస్ వాళ్ళు చేయకూడదు, వాళ్ళు అసలే చేయకూడదు. కొంతమందికి 5 డేస్ కూడా చెయ్యరు, వాళ్ళ శరీర గుణంని బట్టి 5 డేస్ వరకు అవాయిడ్ చేస్తే మంచిది వాళ్ళు అట్లా. ఇప్పుడు అంతెందుకు మేడం, ఇంతకు ముందేమో ఆడపిల్లలు ఇప్పుడు మానసికంగా కూడా నెలసరి టైంలో వాళ్ళు స్టేబుల్ గా ఉండలేరు. ఎందుకు అంటే కారణం ఇదే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇండైరెక్ట్ గా అది మానసికంగానే కదా సమస్య. ప్రతి సమస్యకి కూడా ఇదే యోగానే సొల్యూషన్ ఇస్తుంది, యోగానే మంచి దారి చూపిస్తుంది.
1: ఇప్పుడు చాలా మంది అంటున్నారు గర్భిణీలు కూడా యోగా చేయాలి.
0: అవును,
1: వాళ్లకు ప్రత్యేకించి యోగాసనాలు కూడా ఉంటాయి కదా, మనం దాని గురించి

0: కాకపోతే యోగా అనేది వాళ్ళ మైండ్ లో ఉన్న తర్వాత, యోగా ఇంపార్టెన్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి గానీ ముందు నుంచి గానీ చేస్తున్న వాళ్ళు మాత్రం నార్మల్ డెలివరీకి ఈజీగా సపోర్ట్ ఇస్తారు, ఇష్టపడతారు కూడా.
1: అయితే ఇప్పుడు ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు, మనకి ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఫస్ట్ మనసు విన్నే పడుతుంది, మనసే అన్ని తట్టుకోవాలి, దాన్ని ఫస్ట్ మనం శాంతం చేసుకోవాలి. ఇదిగా చివరిలో మాట్లాడుకుంటున్నాం మనం, మరి మనసుని ఏకాగ్రతగా ప్రశాంతంగా, మనసు మంచిగా ఉంటేనే ఏ పనైనా మనం చేయగలుగుతాం. ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు అట్టిట్ అయిందంటే అంతే సంగతి. ఒక మాటలో చెప్పాలంటే మనసును ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంచాలంటే, దానికి ఎటువంటి స్ట్రెస్ అట్లాంటివి లేకుండా ఉండాలంటే, మానసికంగా మంచి ఉండాలంటే మరి ఏ ఆసనాలు మనసు ప్రశాంతంగా ఉండాలంటే చేయాలి మరి?
0: అయితే మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే యోగా అనేది రెగ్యులర్ గా చేయాలి. మళ్ళీ ఇంకొక విషయం, ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం రెగ్యులర్ గా చేస్తే మనకి ఏమంటే క్రమశిక్షణ అలవడుతుంది. ఇంకొక విషయం ఏమంటే, మన పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు గాని, అంటే మన పొట్ట యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మషు యుక్త స్వప్న వబోధస్య యోగభవతి దుఃఖ, అంటే మనం ఏదన్నా గాని మితంగా తీసుకున్నప్పుడు అది మంచిగా పనిచేస్తుంది. తినడం కానివ్వండి, పడుకోవడం కానివ్వండి, రెస్ట్ తీసుకోవడం కానివ్వండి, ఏదైనా గాని, ఏది ఎక్కువైనా మంచిది కాదు. ఫుడ్ ఎక్కువ ఉన్నా బాడీలో మంచిది కాదు, నిద్ర ఎక్కువ ఉన్నా మంచిది కాదు, ఏది మంచిగా లేకున్నా కూడా మన మానసిక స్థితి పైన ఎఫెక్ట్ పడుతుంది. అంటే నువ్వు తినే ఆహారం నీ మీద ఎఫెక్ట్ చూపించింది, నువ్వు చేసే పని నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఏది నువ్వు కరెక్ట్ సరిగ్గా చేయనప్పుడు నీ మానసిక స్థితి కరెక్ట్ గా ఉండదు. నువ్వు ఏదైనా కరెక్ట్ గా చేయాలంటే అదే యోగా. అన్ని కరెక్ట్ గా చేయడమే కదా యోగా. యోగా అనంటే నడుము వంచడం, కాళ్ళు వంచడం ఇట్లాంటిది కాదు. నువ్వు అన్ని కరెక్ట్ గా సమపాలల్లో సమతుల్యంగా చేసినప్పుడే దాన్ని యోగా అంటారు. అంటే మానసిక స్థితి కరెక్ట్ గా ఉండాలంటే నువ్వు రెగ్యులర్ గా యోగా చేయు, లేదంటే యోగం నీలో నింపుకో. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు కొంచెం సేపు యోగా చేసి నువ్వు ప్రశాంతంగా ఉండు, నీకు ఎక్కడ ఏది చేయాలో నువ్వు తెలుసుకో. మళ్ళీ ఎంటీ స్టమక్ తోటే చేయాలనేది రూల్ కాదు. తిన్న తర్వాత 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది, 40 మినిట్స్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంటీ స్టమక్ తోటి 40 మినిట్స్ చేయు. మళ్ళీ ఇప్పుడు యువత ఎట్లా జిమ్ సైడ్ వెళ్తుంది, జిమ్ సైడ్ వెళ్తే తప్పు లేదు, కాకపోతే నువ్వు ఏం పని చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్.
1: ఇప్పుడు జిమ్ కి యోగాకి తేడా ఏంటి?
0: అదే ఇప్పుడు ఒక మేస్త్రి పని చేస్తాడు, అతనికి ఏమైతుందంటే ఎంత పని చేస్తాడో అంత తింటాడు కూడా, అతనికి ఆకలి అవుతుంది. అంటే కండ పుష్టి అతనికి అవసరం కాబట్టి, అతను తింటేనే పని చేయగలుగుతాడు కాబట్టి అతను ప్లేట్ అంతా పెట్టుకొని తింటాడు. నువ్వు ప్లేట్ అంతా పెట్టుకొని తిని నువ్వు పని చేస్తున్నావు కాబట్టి ఓకే. అంటే క్యాలరీస్ అనేవి తొందరగా బర్న్ అవుతాయి జిమ్ చేయడం వల్ల. అక్కడ నువ్వు స్థిరంగా స్టేబుల్ గా ఉంటున్నావు అంటే బర్న్ అవుతున్నాయి అంతే. అది జిమ్ అని అంటే నువ్వు ఒక షేప్ కి వస్తావు, వెయిట్ పెరుగుతావు, లేదంటే వెయిట్ గెయిన్ అవుతావు. అది ఎంత స్థిరంగా జరుగుతున్నది అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. అది నువ్వు మైండ్ స్టేబుల్ గా ఉంటున్నావా అవన్నీ దానికి సంబంధం లేదు జిమ్ కి. మళ్ళీ వాళ్ళు కింద వంగడము చేయడము అట్లాంటివి కూడా చేయలేరు. అంటే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అదే యోగా చేసే వాళ్ళకి ఎట్లా అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటది, ఆరోగ్యంగా ఉంటారు, మళ్ళీ ఏ సమస్యలైనా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. ఇది మనసుకు సంబంధించింది, ఇది కేవలం శరీరానికి మాత్రమే సంబంధించింది జిమ్ అనేది. ఇది మనసు శరీరానికి సంబంధించింది యోగా.
1: మానసికంగా శారీరకంగా కరెక్ట్ గా ఉండాలంటే ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయం అనేది లేకుండా ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు చేయాలి అనిపించినప్పుడు చేయడమే యోగా అంటే. ఓకే, ఈ మానసిక శారీరక ప్రశాంతత కోసం, శరీర ఆరోగ్యం కోసం మంచి విషయాలు యోగా ద్వారా మాకు తెలియజేసిండ్రు. ధన్యవాదాలండి సుమంజలి గారు, ఇంతవరకు చాలా విషయాలు మా శ్రోతలకు పంచుకున్నారు, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఇప్పటిదాకా విన్నాం యోగా ఇన్స్ట్రక్టర్ సుమాంజలితో ముచ్చట, యోగా ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి శక్తి స్త్రీల కార్యక్రమంలో. వచ్చే శుక్రవారం శక్తి స్త్రీల కార్యక్రమంలో మరిన్ని కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ముచ్చట పెట్టింది బి సంధ్యలీల.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆర్ ఛాయాదేవి పాడిన లలిత గీతమది. ఇది ఇయాల్టి శక్తి స్త్రీల కార్యక్రమం. వచ్చే మంగళవారం శక్తి కార్యక్రమంలో మహిళల విజయగాథలు, ఎన్నో సంగతులు, ఎన్నెన్నో విశేషాలు మీకోసం సిద్దంగుంటాయి. సరిగ్గా 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో. రేపు 5:30 కతిందాం కార్యక్రమంలో పిల్లల కోసం నీతి కథలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలు కావస్తోంది. మరి కాసేపట్ల హిందీలా వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: తెలంగాణ రాష్ట్రంలో

0: कोंकण और गोवा के कुछ हिस्सों में बहुत तेज वर्षा की चेतावनी जारी की है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మానస్ నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాలు వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఈ పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణా బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు, ఇంకా జైనత్ గ్రామానికి చెందిన కుంట గంగమ్మ బృందం పాడిన శ్రీరాముని భజనలు ప్రసారమవుతాయి. 6:30 నుంచి 100.2 FM పై ICC మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని ది ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి రెడీ అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై కొనసాగుతాయి. రాత్రి 7:00 విద్యా ఉద్యోగ సమాచారం ఉంటుంది. ఏడుంబావుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిలా ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పత్తి మరియు సోయా చిక్కుడు విత్తుకున్న తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ సమాధానాలు ఇస్తారు. 9:30 నవరతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 49వ భాగం ప్రసారమవుతుంది. ఇక ఇవేగాక వినోదాన్ని పంచే సరదా సినిమా పాటల కార్యక్రమాలు ఉంటాయి. రాత్రి 8:00 10:30 మధురిమ. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారమైన కార్యక్రమాలు తెలుసుకుందాం. రేపు పొద్దుగల 6:10 ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్తుతి వింటారు. ఏడుంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవడం ఎలా, ఆదిలాబాద్ రిమ్స్ వైద్యురాలు డాక్టర్ స్వేచ్ఛతో ముచ్చట. ఇంకా భేటీ శీర్షికన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటింటారు. ఇక నల్లరేగడి భూమిలో 40 తీర్ల పంటల గురించి బి మురళీధర్ అందించిన లఘు ప్రసంగం మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇక ఇవేగాక వినోదం పంచే సరదా సినిమా పాటల కార్యక్రమాలు సుఖం ఉంటాయి. పొద్దుగల 8:40 సింగిడి, పొద్దుమట్ట 5:00 మాట చెప్పు పాట అయింది. రాత్రి 8:00 ఉషారు, 10:30 మధురిమ. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది కోసం తిరుమలలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సుమారు 30,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను నిలిపివేసి రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. వార్తలోని వివరాలు. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ రోజు విశాఖపట్నంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవానికి రాష్టపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ చదువుకున్న యువత తమ స్వంత పురోగతి కోసమే కాకుండా బలహీన వర్గాల అభ్యున్నతికి దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉపాధిని పొందడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక పురోగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్టపతి ఉద్బోధించారు. చదువుకున్న ప్రతి యువకుడు వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమవంతు సహకారాన్ని అందించాలని ముర్ము తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్దిపై సమీక్ష నిర్వహించారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు మార్కెట్ ధరలకే భూమి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. మఠాలు, కమ్యూనిటీ సంస్థల కోసం నిబంధనలను రూపొందించడానికి తిరుమల విధానాలను అధ్యయనం చేయాలని, తద్వారా యాజమాన్య హక్కులు ఆలయం వద్దే ఉండేలా చూడాలని సూచించారు. భూసేకరణ నిధులను వెంటనే విడుదల చేయాలని, వారం రోజుల్లో ఇంజనీరింగ్ నివేదికను సమీక్షించాలని, దశలవారీగా గెస్ట్ హౌస్లు, పబ్లిక్ ప్రైవేట్ టూరిజం సర్క్యూట్స్ను సిద్దం చేయాలని ఆయన ఆదేశించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిట్టల్, మరీ చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల అప్గ్రేడేషన్, స్కిల్ యూనివర్సిటీ స్థాపన, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం వంటి రాష్ట విద్యారంగ సంస్కరణలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. చందన్వెల్లి డేటా సెంటర్ పనులను వేగవంతం చేయాలని, హైదరాబాద్లో భారీ ఏఐ ఇన్ఫ్రాస్టక్చర్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మిట్టల్ను కోరారు. విద్యార్థుల కోసం భారతీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ను అందిస్తోందని మిట్టల్ హామీ ఇచ్చారు. అలాగే డేటా సెంటర్లు, ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని, ఎయిర్టెల్ సంస్థ హైదరాబాద్ను తన 2వ ప్రధాన కార్యాలయంగా భావిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ తార్నాకలోని పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధన సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 37 సీఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో సరికొత్త పుంతలు తొక్కుతున్నాయని కొనియాడారు. ముఖ్యంగా వన్ వీక్ వన్ ల్యాబ్, వన్ వీక్ వన్ థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో ఆదరణ పెరిగిందని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం సాధించడమే తక్షణ కర్తవ్యమని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈ రోజు నిర్వహించిన రాష్ట బీజేపీ కార్యవర్గ సమాపేశానికి పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశాలు చేశారు. అనంతరం జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ కాంగ్రెస్ హామీల అమలులో జరుగుతున్న ఆలస్యంపై ప్రజా పోరాటాలు చేయాలని, రాష్టంలో పార్టీ సంస్థాగత కమిటీల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా రాజకీయ తీర్మానం

0: ఆనం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పంజాగుట్ట తండా నుంచి రాస్ తండాను అనుసంధానించే 2.10 కోట్ల రూపాయల బీటీ రోడ్డుకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. గిరిజన తండాల అభివృద్దికి రోడ్డు మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమని చెప్పారు. నిర్ణీత గడువులోగా నాణ్యమైన నిర్మాణాన్ని పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అర్హులైన ప్రతి పౌరుడు నమోదయ్యేలా ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని అధికారులకు సూచించారు. టీపీసీసీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మేయర్ ఉమారాణి అధ్యక్షతన జరిగిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో నగర అభివృద్ది, ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలపై ప్రధానంగా చర్చించారు. పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ సేవలను మరింత బలోపేతం చేసి వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆ సంస్థ సీఎండీ జితేష్ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలో సుమారుగా 53 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన విజిలెన్స్ కార్యాలయ భవనానికి ఎమ్మెల్యే ఎంఎం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా సీఎండీ జితేష్ పాటిల్ మాట్లాడుతూ,
1: మహబూబ్ నగర్ పట్టణానికి అవసరం ఉన్న అన్ని మెటీరియల్స్ గురించి ఈజీఎస్పీడీసీఎల్ సంస్థ పూర్తి అందుబాటులో తీసుకొచ్చి ఇంకా నెట్వర్క్ కి ఇంప్రూవ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు కట్టిన భవనం అంటే యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ అని ఒక మా దగ్గర వింగ్ ఉంటుంది. అందరికి మంచి సేవలు అందిస్తూ నాణ్యత ఉన్న విద్యుత్ సరఫరా చేసే ఉద్దేశంతో పాటు ఇంకా ఎక్కడైనా లోపాలు జరుగుతున్నాయో దానికి సరి చేసుకోవడానికి కూడా ఈ భవనం ద్వారా ఈజీఎస్పీడీసీఎల్ లో కూడా పోలీస్ అధికారులు ఎవరితో ఉంటారో వాళ్లు దీని ద్వారా మంచిగా సేవలు అందించగలుగుతారు.
0: ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానం నాంపల్లి కోర్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ హుజూరాబాద్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచిపెట్టిందని ఆరోపించిన నేపథ్యంలో వివిధ ఐపీసీ సెక్షన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఈ కేసు నమోదైంది. విచారణ అనంతరం కోర్టు ఆయనపై ఉన్న అన్ని ఆరోపణలు కొట్టివేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సుమారుగా 30,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను నిలిపివేసి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. యూరియా కొరత, పంట కొనుగోలు వైఫల్యాలు, రుణమాఫీ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం బహిరంగ సభలను పీఆర్ స్టంట్స్ గా నిర్వహిస్తోందని విమర్శించారు. గతంలో 11 సీజన్లలో కేసీఆర్ 73,000 కోట్ల రూపాయల నిధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా రైతుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఏరోస్పేస్, రక్షణ రంగాలకు తెలంగాణ సరికొత్త గ్లోబల్ హబ్ గా మారిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఐఏఎఫ్ ఫైటర్ పైలట్ గా తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ గ్లోబల్ దిగ్గజాలైన ఐటీపీ ఏరో, ఎఫ్టీజీ ఏరోస్పేస్ సంస్థలు ఇక్కడ అపాచీ స్ట్రక్చర్, F-16 వింగ్స్ వంటి కీలక భాగాలను తయారు చేస్తున్నాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె రామకృష్ణారావు ఈరోజు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో గల 4 ప్రధాన రహదారుల అభివృద్ది కోసం హామ్లో భాగంగా రాష్ట ప్రభుత్వం 203.76 కోట్లు కేటాయించినట్లు సిర్పూరు బీజేపీ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జడ్చర్లలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు సదస్సులు మోసపూరితమైన మాటలను కొట్టిపారేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది కోసం తిరుమలలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం

0: 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:00 దాటి 20:13. పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. పల్లెల్లో వివిధ సందర్భాలలో జనులు పాడుకునే కైగట్టిన పాటలు, బావామరదల్లా సరసం పాటలు, భజనలు, కీర్తనలు వినిపించే కార్యక్రమం. ఈ పాటలు పల్లె జనుల జీవితాలను ప్రతిబింబిస్తాయి. వారి కష్టసుఖాలు ఆ పాటల్లో పల్లవిస్తాయి. ఇలాంటి పల్లె పదాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణ బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు, ఇంకా జైనతి గ్రామానికి చెందిన కుంట గంగమ్మ బృందం పాడిన శ్రీరాముని భజనలు ప్రసారమవుతాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. పల్లెజనులు తమ కాలక్షేపం కోసం ఎన్నో రకాల పాటలు పాడుకుంటారు. ఇక భక్తి మార్గాన్ని ఎంచుకున్న వారు గురుబోధ పాటలు, దేవుళ్ల పాటలు, భజనలు పాడుకుంటారు. ఇప్పుడు విందాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకురి కృష్ణ బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు.
4: శ్రీరామ భజనా మండలి మస్కాపూర్ గ్రామము మండలం ఖానాపూర్ నిర్మల్ జిల్లా శ్రీ ఆంజనేయ భజన కీర్తాలు పాడతాము. నా పేరు చిలుకూరి కృష్ణ. దొనికేని నడిపి వెంకటనరసయ్య, వంగ భీమన్న, ఎడ్ల భీమన్న, చిలివేరి లక్ష్మీ నరసయ్య, రెంకలపల్లి రాయమల్లు, తబలిస్టు మాండోజి మురళి, పేటి బల్గం భీమన్న. జై శ్రీరామ్, జై హనుమాన్,
5: జై శ్రీరామ్.
4: ఈ ఆంజనేయుని వేడుకుంటే ఏమేమి ఫలితాలుంటాయో, దీక్ష తీసుకుంటే దానికి ఎంత ఫలితం ఉంటుంది, ఆయన వేడుకుంటే ఎంత మంచి చూసుకుంటాడు, ఎన్ని సహాయం చేస్తాడు అనే ఈ పాట ఒకటి ఉన్నది. దేవా వీరాంజనేయ దీవించు ఉన్నాయా అని పాట.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణ బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు. ఇప్పుడు మరో భజన విందాం.
1: శ్రీ ఆంజనేయుని నమ్మి భజించే వారికి ఆత్మలో తాను ఎప్పుడు ఉంటాడు. ఆంజనేయుని తలవని వారికి ఆత్మవిశ్వాసం ఎక్కడుంటుంది? ఆ స్వామి భగవంతుని కరుణ ఉంటేనే మన అందరము నిశ్చలంగా సక్కగా ఉంటాము. దాన ధర్మము లేకుండా, దయగుణము లేకుండా తిరిగే వారికి ఆ భగవంతుని కరుణ ఉండదు. దాన ధర్మము, దయగుణము, ఆ భగవంతుని కృపయుంటేనే మనకందరం నిశ్చలంగా ఉండగలము. జై శ్రీ ఆంజనేయ.

0: ఇప్పటిదాకా మీరు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణ బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు.

0: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
2: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
2: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు
1: ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జైనతి గ్రామానికి చెందిన కుంట గంగమ్మ బృందం పాడిన శ్రీరాముని భజనలు.
6: మా ఇది జైనత్ గ్రామము. నా పేరు కుంట గంగమ్మ. మా బృందం నుంచి బద్దెన్న, మల్లేసు, పొచ్చన్న, గంగమ్మ, రాధా. నేను ఇప్పుడు వాడబోయే పాట శ్రీరామచంద్రుంది. ఎంత పుణ్యుడు ఎంత ధన్యుడు శ్రీరామచంద్రుడు, అనవాసం చేసొచ్చి పట్టాభిషేకం కట్టుకునేటి పాట.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో జయనతి గ్రామానికి చెందిన కుంట గంగమ్మ బృందం పాడుతున్న శ్రీరాముని భజనలు. ఇప్పుడు మరో భజన విందాం.
1: పోయే పాట అంజనేయుని గురించి. రామనామము ఎంతో మధురం అంజనేయునికి. శ్రీరామనామం మాకెంత మధురం, చిన్నబోయున్నా.

ఇది జైనత్ గామము. నా పేరు కుంటాగంగమ్మ. మా బృందం నుంచి బద్దెన్న, మల్లేసు, పొచ్చెన్న, గంగమ్మ, రాధా. నేను ఇప్పుడు వాడబోయే పాట శ్రీరామచంద్రుంది. ఇప్పుడు వాడబోయే పాట రాముని గురించి. రామ రామ రమయనరే రాక్షస గుణములు పొమ్మనరే.

ఇప్పటిదాకా మీరు జైనత్ గ్రామానికి చెందిన కుంట గంగమ్మ బృందం పాడిన శ్రీరాముని భజనలు విన్నారు. ఇంతటితో ఇలాంటి పల్లె పదాలు కార్యక్రమం సమాప్తం. పల్లె పదాలు ప్రతి ఆది మంగళ గురువారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతుంది. రేపు పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం మోహన్ సింగ్ తాండాకు చెందిన సాబ్లే బద్దేసింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుడి భజనలు, ఇంకా సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్ సింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుడి పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.20 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.20 FM మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం విందాం. ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో NHM NTEP కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ 2 STLS 3 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు DMHO పి సాధన ఒక ప్రకటనలో తెలిపిండ్రు. జూలై 7వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలా? మరిన్ని పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ http://adilabad.telangana.gov.in. ఇప్పుడు మరొక సమాచారం. టీజీ లాసెట్ PGLSET కౌన్సిలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేసిండ్రు. విద్యార్థులు జూలై 5 నుంచి జూలై 10 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. NCC, క్యాప్, PH, స్పోర్ట్స్ కేటగిరీల అభ్యర్థులకు జూలై 6 నుంచి 9 వరకు OU అడ్మిషన్ల డైరెక్టరేట్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. జూలై 16 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించిండ్రు. జూలై 24న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన వారు అదే నెల 25 నుంచి 28 తేదీల మధ్య సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి. LLM కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ జూలై 21 నుంచి ప్రారంభమవుతుంది. విద్యా ఉద్యోగ సమాచారం వింటున్నారు. ఇప్పుడు మరొక సమాచారం. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో టెక్నీషియన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు 122. విభాగాల వారీగా ఖాళీలు టెక్నికల్ పోస్టులు 98, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు 24. టెక్నీషియన్ పోస్టులు ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో BSc డిప్లొమా పూర్తి చేసి ఉండాలా? అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ, బీసీఏ, సీఏ పూర్తి చేసి ఉండాలా? 7 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉండాలి. టెక్నికల్ పోస్టులకు 35 ఏళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 45 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీలకు 5 ఏళ్ల వయోపరిమితితో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా ఉంటుంది. చివరి తేదీ జూలై 26. అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీలకు 500, మిగతా అభ్యర్థులకు 1,000 రూపాయలుంటది. విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్టపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. చదువుకున్న యువత కేవలం తమ సొంత ఎదుగుదల కోసమే కాకుండా సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్టపతి అన్నారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్టపతి ఆకాంక్షించారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని రాష్టపతి చెప్పారు.
1: बस 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक, समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्ति करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: అర్థవంతమైన విద్య ప్రాముఖ్యతను చెబుతూ విద్యార్థులు విద్యాపరమైన అభ్యాసాన్ని ఆచరణాత్మక జ్ఞానంతో ముడిపెట్టాలని రాష్టపతి సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచ అవసరాలు తీర్చడానికి కొత్త నైపుణ్యాలు పెంపొందించుకుంటూనే తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని అన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటి సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థలకు గిరిజన విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, జీవనోపాధి, అటవీ హక్కులను ప్రోత్సహించడంలో మరింత ఎక్కువ బాధ్యత ఉందని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. గిరిజన సాధికారత కోసం ఈ విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్, ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ది కార్యక్రమాలను రాష్టపతి అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందని, కోయా, సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంట్ లిఖితబద్దం చేయడాన్ని ప్రశంసించారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల్లో దాదాపు 40% మంది, బంగారు పథకాలు సాధించిన వారిలో సుమారు 70% మంది యువతలు ఉండడంపై రాష్టపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత జ్ఞాన వ్యవస్థకు మూలాలు గిరిజన సమాజంలో ఉన్నాయని, ఈ సంప్రదాయ మేధస్సును సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRA 2.0 పోర్టల్ను, ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా EOCI కార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు పౌర సేవలను మెరుగుపరుస్తాయని, FCRA పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తాయని చెప్పారు. ఉద్దేశం స్పష్టంగా, విధానం పారదర్శకంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు నిజాయితీ పరులైన ప్రజలకు అన్ని రకాల పరిపాలన సులభతరం అవుతుందని ఆయన అన్నారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. తప్పులు చేసేవారిపై కఠినమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారని, దీనివల్ల దేశ భద్రత మరింతగా పెరుగుతుందని ఆయన చెప్పారు. పాత ఓసీఐ వ్యవస్థలో ఎదురైన సమస్యలను కొత్త వ్యవస్థలో పరిష్కరించామని, ఇది 50 లక్షల కంటే ఎక్కువ మంది ఓసీఐ కార్డు హోల్డర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ తర్నకలోని పరిశోధనా సంస్థ CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాటితో పాటు సంస్థలో నిర్మించనున్న నూతన హాస్టల్ భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 CSIR ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా 1 week 1 lab, 1 week 1 theme వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు, ప్రజాబాహుళ్యంలోకి వీటి చేరిక బాగా పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, కొండచీరలు విరిగిపడే ప్రమాదం ఉన్న రహదారి భాగాలను ప్రభుత్వం గుర్తించిందని, సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని అభివృద్ది చేసే పనులు చేపట్టిందని ఆయన తెలియజేశారు. సరైన సైనేజీలు, సంకేతాలు, లేన్ మార్కింగ్లు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్డు ఇంజనీరింగ్ ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలియజేశారు. రహదారి భద్రతను పెంపొందించడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితిమీరిన వేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని గడ్కరీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సులో ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. మన దేశం ఇప్పటి వరకు 26 కంటే ఎక్కువ దేశాలతో 28 వలస రవాణా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్ కి సంబంధించి మరికొన్ని దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
2: India's vision for mobility is not limited to facilitating overseas employment opportunities. We in fact view mobility as a very important pillar of international cooperation. These partnerships are based on mutual benefit, shared responsibility and long-term sustainability. We also recognize the need for bilateral collaborations in ensuring safe, orderly and legal migration.
0: అక్రమ వలసలు, దోపిడీ పద్దతులు, మోసపూరితమైన మధ్యవర్తులు, మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ద్వైపాక్షిక సహకారం ఎంతో ముఖ్యమని, దేశాలకు ఉమ్మడి బాధ్యత ఉందని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. వలసల నిబంధనలను మార్చడంలో డిజిటల్ వ్యవస్థలు, సాధనాల వినియోగాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల రవాణా అనేది కేవలం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం కంటే చాలా ఎక్కువని, మొబిలిటీ అంటే ఆకాంక్షలను అవకాశాలతో, ప్రతిభతో అనుసంధానించడమని డాక్టర్ జయశంకర్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 50,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర 3 జూలై ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలో కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత ఎత్తైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారాను ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతులు కల్పించినట్లు జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలియజేశారు. ఉగ్రవాదానికి నిధుల సరఫరా, మనీ లాండరింగ్ కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ పోరాటంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక అనివార్యమైన భాగమని మన దేశం అభివర్ణించింది. ఈ ఒప్పందానికి మన దేశం మద్దతును పునరుద్ఘాటించింది. యునైటెడ్ నేషన్స్ లో ఉగ్రవాద నిరోధక వారోత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వివిధ అంశాలపై విమర్శలు చేసిన నేపథ్యంలో భారతదేశం తన వైఖరికి కట్టుబడి ఉన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ పోటీలో మొరాకో, పరాగ్వే జట్లు 2/16 ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కి దూసుకెళ్లాయి. మెక్సికోలో జరిగిన మ్యాచ్ లో పెనల్టీ షూటౌట్ లో మొరాకో 3-2 తేడాతో నెదర్లాండ్స్ ని ఉంచింది. మరొక మ్యాచ్ లో పారాగ్వే జర్మనీని ఓడించి 2/16 కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేసేవారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్ల 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో మొరాకో, పారాగ్వే 2/16 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయదారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం. ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా, పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా, అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలా, గిసుంటి అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం ప్రతి మంగళవారం ఉన్నట్టే ఇయలసుక ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది. ఇయల్ల పత్తి మరియు సోయా చిక్కుడు విత్తుకున్న తర్వాత తీసుకోవలసిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 087732 STD కోడ్ జతచేసి ఫోన్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల ఆకాశం మేఘావృతమై ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 67% ఉంది. గాలి వేగం గంటకు 13 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులు, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. పత్తి మరియు సోయా చిక్కుడు విత్తుకున్న తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి మన 100.2 FM స్టూడియోల ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ ఉన్నారు. కాబట్టి రైతు శ్రోతలు 087732 STD కోడ్ జతచేసి 2950081 లేదా 2300081 ఫోన్లు చేసి తమ సందేహాలు తీర్చుకోవచ్చు. నమస్కారం డాక్టర్ రఘువీర్ గారు.
6: నమస్కారం అండి.
0: మన జిల్లా వ్యాప్తంగా రైతులు ఎక్కువగా పండించే పంటలు పత్తి, సోయా చిక్కుడు అని చెప్పాలి. మరి పత్తి, సోయా చిక్కుడు విత్తిన తర్వాత మొదటగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలేంటి?
6: ముందుగా అండి, ఈ పత్తి మరి సోయా చిక్కుడు విత్తుకున్న వెంటనే, అంటే విత్తే ముందే మనం అఫ్కోర్స్ నీళ్ళ తయారవన్నీ చేసుకుంటాము. విత్తిన తర్వాత ఎవరికైతే నీటి వస్తుందో, అంటే ఇప్పుడైతే మనకు వాతావరణం అఫ్కోర్స్ మనకి ఇప్పుడు ఈ జూన్ నెలలో పడాల్సిన వర్షపాతం ఇప్పుడు నమోదైందండి. మనకు సరాసరి వర్షపాతం జూన్లో 200 మిల్లీమీటర్ నమోదు కావాలి. ఈసారి ఈ సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల లేటుగా మనకు మాన్సూన్ వచ్చినా కూడా మనకు కావాల్సినంత నీటి ఎద్దడి మాత్రం దొరకడం అంటే మనం గమనించడం జరిగింది. సో ఏ రైతులకైతే నీటి ఎద్దడి లాంటి పరిస్థితి ఉందో, అంటే కొందరు రైతులు ఎవరైతే టైమ్లీ సోయింగ్ చేసుకున్నారో, అంటే ఫస్ట్ వర్షం పడ్డ తర్వాత వాళ్లకు నీటి ఎద్దడి రాకపోవచ్చు. ఎవరైతే ఇంకా సోయింగ్ చేసుకుని వాళ్ళు, లేదంటే సోయింగ్ చేసిన తర్వాత నుంచి వర్షాలు లేని వాళ్ళు ఉంటే వెంటనే వాళ్ళు నీటి తడి ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు వేసే పోషకాలు కానివ్వండి, లేదంటే ప్రీ ఎమర్జెన్స్ మొలకెత్తక ముందు కొట్టే గడ్డి మందులు కానివ్వండి, ఏవి కొట్టినా కూడా ఖచ్చితంగా నీళ్ళలో తేమ ఉండేటట్టు చూసుకోవాలండి. సో ఈ తేమ అనేది మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు వర్షాధారంపైనే ఒకవేళ డిపెండ్ అయిన రైతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా భారీ వర్షం పడ్డ వెంటనే వీరు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది గడ్డి మందులు లాంటివి. అదేవిధంగా విత్తుకునే ముందు కొన్ని మనం పోషకాలు ఏవైతే అవసరమైన పోషకాలు ఉంటాయో వాటిని ఖచ్చితంగా వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొక్కకు పోషకాలు ఒక సరైన సమయంలో ఇస్తేనే దాని ఎదుగుదల మరియు దిగుబడి అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది.
0: మరి ఈ పత్తి, సోయా విత్తిన ఎన్ని రోజులకు మొలకలు వస్తాయి, మొలకలు సరిగ్గా రాకపోతే ఏం చేయాలంటారు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు మనకు ఒక రైతు శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఊరు చెప్పండి.
7: నమస్కారం సార్, నా పేరు గంగనా సార్, మా అర్లి.
0: అడగండి
7: సార్. సోయాబీన్ లా గ్యాపులు మస్తున్నాయి సార్, మొలకెత్తి 2-3 రోజులు అవుతున్నాయి సార్, మళ్ళా ఎన్ని రోజులకు విత్తుకుంటే మంచిది సార్?
6: సో మీరు ఎప్పుడు పెట్టినారండి పంట?
7: సార్ ఒక 10 డేస్ ముందు పెట్టినాం.
6: ఓకే, సో 10 డేస్ అయింది అంటారు కాబట్టి మీరు ఇప్పుడు గ్యాపిలింగ్ చేసుకోవచ్చు, త్వరగా చేసేసుకోండి. అయితే గ్యాపిలింగ్ చేసే ముందు కాస్త నీటి తడి ఉండేటట్టు చూసుకోండి. పొలంలో నీళ్లున్నాయి ఇప్పుడు చేనులో?
7: ఉన్నాయి సార్.
6: సో మీకు నీటి వసతి ఉందా అండి, బోర్ లాంటిది కానివ్వండి ఏదన్నా?
7: బోర్ ఉన్నా సార్.
6: సో మీరు గ్యాప్ ఫిల్లింగ్ చేసిన వెంటనే బోర్ అంటే ఒకవేళ వర్షం లేకపోతే వెంటనే నీటి తడి ఇవ్వండి.
0: హలో.
6: సో ఖచ్చితంగా మీరు నీటి తడి ఇవ్వాల్సి వస్తారండి ఒకవేళ నీటి ఎద్దడి ఉన్నట్టయితే, వర్షం లేకపోతే. గ్యాప్ ఫిల్లింగ్ ఇది సరైన సమయం, మీరు ఆల్రెడీ 10 రోజులు అయింది అంటున్నారు కాబట్టి వెంటనే గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోండి మీరు.
0: ఓకే, ధన్యవాదాలు గంగన్న గారు. సార్, మనం ఇందాక మాట్లాడుకున్నాం పత్తి సోయా విత్తిన తర్వాత ఎన్ని రోజులకు మొలకలు వస్తాయి, మొలకలు సరిగ్గా రాకపోతే ఏం చేయాలని.
6: సాధారణంగా మనకు పత్తి మరియు సోయా చిక్కుడు వచ్చేసి 5 నుంచి 7 రోజుల్లో మనకు పూర్తి స్థాయి మొలకలు కనబడతాయండి. సో ఈ మొలక లేట్ రావడానికి ఒకటి ఏంటంటే మనకు తగిన తేమ ఉండకపోవడం ఒకటి, లేదు అంటే విత్తినప్పుడు విత్తనాలు లోతుగా పడడం కూడా జరుగుతుంది అప్పుడప్పుడు. సో దానికోసం ఏంటంటే మనకు నిజంగానే మొలక శాతం ఇబ్బంది ఉందన్నట్టయితే, ఎక్కడెక్కడ మనకు రాలేదో అక్కడక్కడ ఒకసారి మనం మామూలుగా మట్టిని తీసి చూసినట్టయితే, ఒకవేళ లోపల గింజలు పడి ఉంటే మాత్రం మనకు మొలకలు లేట్గా వస్తాయి. అలా కాకుండా కంప్లీట్గా కొన్నిసార్లు ఏంటంటే అధిక వర్షపాతం వల్ల కూడా మొలక అనేది రాకపోవచ్చు. అలాంటప్పుడు ఇమీడియట్గా వాళ్ళు గ్యాప్ ఫిల్లింగ్ అనేది చేసేసుకోవాలి. సో గ్యాప్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఈ ఇంతకుముందు మన రైతు అడిగినట్టే నీటి ఇద్దరు లేకుండా చూసుకోవాలి. ఇమీడియట్గా మనము ఏదైతే నీటి వస్తున్నట్టయితే నీరు ఇవ్వాలి, లేదు అంటే వర్షపాతం పడ్డ తర్వాత గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాలి.
0: గ్యాప్ ఫిల్లింగ్ లో విత్తిన తర్వాత అంటే ఎన్ని రోజులకు నీళ్ళిస్తే మంచిది అంటారు?
6: గ్యాప్ ఫిల్లింగ్ వెంటనే ఇచ్చేసుకోవచ్చు,
0: వెంటనే
6: ఇచ్చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎట్లనైతే సోయింగ్ చేసిన తర్వాత నీళ్ళు ఇస్తామో దీంట్లో కూడా విత్తిన వెంటనే వాటర్ ఇచ్చేసుకోవచ్చు.
0: మరి ఈ పంటలు విత్తిన తర్వాత అధిక వర్షాలు లేదా వర్షాభావ పరిస్థితుల్లో ఆ రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
6: సో అధిక వర్షాలు ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే, ఇప్పుడు మనం కొన్ని పొలాల్లో చూస్తాము మనకు లెవెలింగ్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు, ఎత్తు పల్లాలు ఉంటాయి, అక్కడ నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్న దగ్గర వెంటనే వాళ్ళు కాలువలు లాంటివి తీసేసుకోవాలి ఎక్కువ వర్షపాతం పడ్డ తర్వాత. అంటే నీళ్ళు ఎక్కువసేపు నీళ్ళు ఉన్నట్టయితే మన మొలక శాతం మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, గింజ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే నీరు తీసుకోవాలి. అదే వర్షాభావ పరిస్థితులు వచ్చినట్టయితే మనకు అందరికి తెలుసు ఆదిలాబాద్లో సుమారు 70-75% వర్షాధారంగా సాగు చేస్తారు, అయినను ఇంకొక 20-20% వరకు రైతులకు మన నీటి వస్తుంది. అలా నీటి వస్తున్న రైతులు వెంటనే నీరుని నీటి తడిచ్చినట్టయితే మొక్కల యొక్క మొలక శాతం బాగుండే అవకాశం ఉంటుంది అండి.
0: అంటే మీరు చెప్పింది పత్తి సోయాలో రెండిట్లో ఒకే విధంగా ఉంటుంది, వేరే వేరే ఏదైనా?
6: రెండిట్లో ఒకే విధంగా ఉంటుంది, కాకపోతే ఈ సోయా చిక్కుడు అనేది ఒక్కసారి నీరు అంటే మనం ఇప్పుడు విత్తుకున్నాం అనుకోండి, విత్తిన తర్వాత వెంటనే నీరు ఇవ్వాల్సి వస్తుంది సోయా చిక్కుడుకు. పత్తి లాంటి పంట ఏమైతే అంటే మనం విత్తిన తర్వాత కూడా ఒక 10 రోజులు వర్షాలు పడకుండా నీటి తడి ఇవ్వకపోయినా దానికి ఏం కాదు. బట్ సోయా చిక్కుడు గింజ ఏంటంటే భూమిలో కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సోయా చిక్కుడుకి ఇంకొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
0: మీరు చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM మనస్ నిండా. మీరు ఉంటున్నారు కిసాన్ వాణి. పత్తి మరియు సోయా చిక్కుడు విత్తుకున్న తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు శ్రోతలు 0873-2 STD కోడ్ జతచేసి 2950-81 లేదా 2300-81 ఫోన్లు చేసి తమ సందేహాలు తీర్చుకోవచ్చు. ఈ కార్యక్రమం 7:45 దాకా ప్రసారం అవుతుంది. సార్, మనకు మరొక రైతు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడిన తర్వాత మనం కొనసాగిద్దాం. హలో
8: సార్, నమస్కారం.
0: నమస్తే అండి, మీ పేరు ఊరు చెప్పండి సార్.
8: రాజు సార్, నేను అడ నుంచి మాట్లాడుతున్నా, జనత్ మండల్ అడ.
0: అడగండి సార్.
8: సార్ సోయాబీన్ విత్తినాక సార్ ఎన్ని రోజుల వరకు మన గడ్డి మందు కొట్టుకోవచ్చు?
6: విత్తిన వెంటనే అండి, ప్రతి పంట సోయాబీన్ కానివ్వండి పత్తి కానివ్వండి విత్తిన వెంటనే 48 గంటలు మనం ఖచ్చితంగా మొలకెత్తక ముందు గడ్డి మందు కొట్టాల్సి వస్తుంది, ప్రీ ఎమర్జెన్సీ గడ్డి మందు అంటారు దాన్ని. సో మనకు సోయా చిక్కుడుకు డైక్లోజిలం అనే మందు దొరుకుతుంది, ఎకరానికి 10.4 గ్రాములు సరిపోతాయండి అది. దాంతోపాటు పెండి మితలిన్ అనే మందు కూడా దొరుకుతుంది, అది 800 నుంచి 1 లీటర్ వరకు మనం పిచికారీ చేసుకోవచ్చు ఎకరానికి. కాకపోతే ఇది విత్తిన 48 గంటల లోపే మనం పిచికారి చేసుకోవాలి. మొలకెత్తిన 20 నుంచి 20 రోజుల తర్వాతనే మనం గడ్డి మందు పిచికారి చేసుకోవాలండి. దాంట్లో మనకు ప్రొపాక్విజోఫా ప్లస్ ఇమాజితా పైరు కాంబినేషన్ చాలా ఉన్నాయండి. అంటే దాని విధంగా క్విజోలఫా పీతైలు లేదంటే ఇమాజా మ్యాక్స్ లేదంటే ఇమాజితా పైరు, మనకు సోయాబీన్ లో గడ్డి మందులు చాలా ఉన్నాయి. కాకపోతే 20 నుంచి 20 రోజుల తర్వాత మాత్రమే గడ్డి మందును పిచికారి చేసుకోవాలి. లేదు అంటే మనం పిచికారి చేసిన గడ్డి మందు వల్ల మన సోయా చిక్కుడు యొక్క ఎదుగుదల పైన కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని తర్వాతనే గడ్డి మందు పిచికారి చేసుకోవాలి. ఒకవేళ మీరు సోయా చిక్కుల్లో అంతర్కృషి చేయాలనుకున్నా కూడా 20 రోజుల తర్వాత చేసుకోవాలి. ఎందుకంటే దాని వేరు వ్యవస్థ ఇంకా బలపడడానికి టైం పడుతుంది. కాబట్టి 20-20 రోజుల తర్వాత వేసుకుంటే బాగుంటుంది.
0: ధన్యవాదాలు రాజు గారు. మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి మీకున్న సందేహాలు తీర్చుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950-81, మరొక నంబర్ 2300-81. వీటికి 087-732 ఎస్టీటీ కోడ్ జత చేసి ఫోన్ చేయాల. మనకు మరో రైతు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో.
9: హలో,
0: నమస్తే అండి. మీ పేరు ఊరు చెప్పండి సార్.
9: గోపాల్ సార్.
0: గోపాల్, ఏ ఊరు నుంచి?
9: సైదుపూర్ సార్.
0: అడగండి
9: సార్. ఇది సోయా మొలిచిన అంటే ఎన్ని రోజులకు ఎరువులు వేస్తే మంచిది సార్?
6: జనరల్గా ఏంటంటే మనకు విత్తిన వెంటనే ఇక విత్తుకునే ముందు మనం వేసుకునే ఎరువులు వేసుకోవాలండి. ఏది డిఏపి లాంటి ఎరువులు ఏవైతే ఉంటాయో మనం చివరి దుక్కి నుంచి విత్తిన వారం రోజుల్లోపు వేసుకోవాలి. వారం లోపు, అది కూడా నిర్దేశిత ఏదైతే మనం చెప్తున్నాం రికమెండెడ్ డోసు. ఎకరానికి ఒక బ్యాగ్ డిఏపి సరిపోతాయండి మన సోయా చిక్కుడుకు. ఒక బ్యాగ్ డిఏపి సరిపోతుంది. లేదు కొందరు రైతులు ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాగా కూడా వేస్తారు. కాబట్టి అది వేసుకుని ఉంటే మాత్రం మనకు 3 బ్యాగ్ల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాల్సి వస్తుంది ఎకరానికి.
0: హలో గోపాల్ గారు. ధన్యవాదాలండి. శ్రోతలు, మీరు కూడా గతనే ఫోన్లు చేసి మీకున్న సందేహాలు అనుమానాలు తీర్చుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950-81, మరొక నంబర్ 2300-81. వీటికి 087-732 ఎస్టీటీ కోడ్ జత చేసి ఫోన్ చేయండి. సార్, పంటలల్లా కలుపు సమస్య రైతులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి కలుపు మొక్కల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
6: సో ఇంతకుముందు మనకు రాజు అనే రైతు అడిగినట్టు ఈ పత్తికి కానివ్వండి, స్వేచ్ఛకుడు కానివ్వండి, ఖచ్చితంగా ప్రీ ఎమర్జెన్సీ సర్వీసెస్ పిచికారీ చేసుకోవాలండి. సో దాంతోపాటు ప్రీ ప్లాంటింగ్ ఎమర్జెన్సీ కూడా ఉంటాయి. కాకపోతే ఆ స్టేజ్ మనం దాటేసినాం కాబట్టి విత్తిన వెంటనే 48 గంటల లోపు పెండి మిథిలిన్ అనే మందు ఉంటుంది. దాన్ని 800 మిల్లీలీటర్ నుంచి 1 లీటర్ వరకు పిచికారీ చేసుకుంటే మనకు మొదటి 20 నుంచి 20 రోజుల వరకు ఇలాంటి కలుపు లేకుండా కాపాడుతుంది. అదే మనం ఒకవేళ స్వేచ్ఛకుడికి వస్తే ఈ పెండి మిథిలిన్తో పాటు అయితే పెండి మిథిలిన్ లేదంటే డైక్లోజులం అనే మందు ఉంటుందండి. అది 10.4 గ్రాములు ఎకరానికి పిచికారి చేసుకున్నట్టయితే మనకు కలుపు సమస్య మొదటి 15 నుంచి 20 రోజులు లేకుండా ఉంటుంది. సో ఈ మొదటి ఏదైనా పంటకు కానివ్వండి అధిక దిగుబడి నష్టం జరిగేది మాత్రం గడ్డిలతోనే, మన కలుపుతోనే. ఆ కలుపు ఎక్కువ ఉండడం వల్ల రకరకాల పురుగులు కానివ్వండి, రోగాలు కానీ రావడం జరుగుతుంది. సో ఈ మొదటి 40 రోజులు సోయా చిక్కుడికి అయితే మొదటి 30 నుంచి 35 రోజులు, అదేవిధంగా పత్తి పంట అయితే 40 నుంచి 40 రోజులు ఎలాంటి కలుపు లేకుండా చూసుకుంటే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.
0: అంతర్కృషి ఏదైనా అవసరం ఉందంటారు?
6: సో మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు 20 నుంచి 20 రోజుల తర్వాత అంతర్కృషి చేసుకోవాలి. కొందరు రైతులు మేము ఇవాళ విజిట్కి వెళ్తుంటే అంతర్కృషి చేస్తున్నారు, మరీ అంత తొందరగా చేయకుండా. ఎందుకంటే మొక్కకు కనీసం ఒక 3 వారాల వయసు రాకముందు చేసుకుంటే అంతర్కృషి చేసినప్పుడు దాని వేరు వ్యవస్థ దెబ్బతిని మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 3 వారాలు ఆగిన తర్వాత అంతర్కృషి చేసుకుంటే బాగుంటుంది. సో దాంతోపాటు మనం ఏదైతే ఈ పత్తి పంటలో ఎరువులు కానీ వేయడం మన ముందట సోయా చిక్కుల్లో ఆ ఎరువులు వేసిన తర్వాత మనం అంతర్కృషి చేసుకున్నట్టయితే ఆ వేసిన ఎరువులు కూడా మంచిగా కలిసిపోయి భూమిలోకి మొక్క యొక్క వేరు వ్యవస్థ సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
0: ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
10: మిట్టి కి సెహత్ బిగడనే లగి హై ఔర్ జబ్ మాటి హి కమజోర్ పడ్ జాయేగి తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ,
11: पर हम तो सब यही डाले हैं.
10: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
11: सच है
10: रे बेटे? एक्सपीरियंस से बता रहा है, धूप में बाल सफेद नहीं किए हैं।
11: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
12: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. పత్తి మరియు సోయా చిక్కుడు విత్తుకున్న తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు శ్రోతలు 0873 STD కోడ్ జత చేసి 29581 లేదా 2300081 ఫోన్లు చేసి తమ సందేహాలు తీర్చుకోవచ్చు. సార్, ఈ పంటలల్లా ప్రారంభ దశలో ఏ ఏ ఎరువులు వేయాలా, వాటి మోతాదు గురించి కూడా తెలపండి.
6: సో ఇప్పుడు పత్తి పంట తీసుకున్నట్టయితే మనకు ప్రారంభ దశలో ఒక డిఏపి బ్యాగ్ సరిపోతా అండి. ఒక డిఏపి బ్యాగ్ వేస్తే మనకు 23 కిలోల భాస్వరం ఎకరానికి. ఒక బ్యాగ్ డిఏపి వేస్తే 23 కిలోల భాస్వరం దొరుకుతుంది, దాంతోపాటు 9 కిలోల నత్రజని దొరుకుతుంది అండి. లేదు, కొందరు రైతులు ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే దాన్ని ఏంటంటే చివరి దిక్కులో వేసుకోవాల్సి వస్తుంది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే. సో దాన్ని ఒకవేళ వేసే ఉంటే మాత్రం 3 బ్యాగులు ఎకరానికి వేసుకోవాల్సి వస్తుండే. దాంతో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేస్తే మనకు భాస్వరంతో పాటు గంధకం కూడా దొరుకుతుంది. అదే సోయా చిక్కుడుకు వచ్చేసరికి 1 బ్యాగ్ DAP 1 ఎకరానికి, దీంతో మనకు 23 కిలోల భాస్వరం అనేది మొక్క దొరుకుతుంది. అదేవిధంగా 8 కిలోల నత్రజని కూడా ఎకరానికి మొక్క కందుతాండి. సో ఈ భాస్వరం వేస్తే ఏమైతుందంటే వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. ఏ విధంగా అయితే మనం చిన్నపిల్లలకు పోలియో 5 సంవత్సరాలు లోపిస్తామో అదేవిధంగా మొక్కకు విత్తిన వెంటనే మనం భాస్వరం ఎరువులు వేసినట్టయితే వాటి వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి.
0: అంటే మీరు చెప్పింది రెండు పంటలకు, పత్తి రెండు. మరి ఈ పత్తి సోయా చిక్కుడు పంటల్లో అంతర పంటలు వేయచ్చా, వేస్తే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
6: సో ఎప్పుడన్నా కానివ్వండి, అంతర పంట మనం సెలెక్ట్ చేస్తున్నప్పుడు రెండుకి ఒకటేసారి నీటి అవసరం కానివ్వండి, లేదంటే రెండుకి ఒకేసారి పోషకాల అవసరం రాకుండా చూసుకోవాలి. అలా చూసుకున్నట్టయితే మనకు దిగుబడి మంచి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకే రకమైన పురుగుల యొక్క ఎఫెక్ట్ దాని మీద ఉండద్దు అన్నట్టు. ఇప్పుడు మనం పత్తిలో సాధారణంగా మన దగ్గర 50-60 వేల ఎకరాల్లో మనకు కంది సాగు అవుతుందండి. ఇందులో 45-50 వేల ఎకరాలు మనం అంతర పంటగానే సాగు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో. ముఖ్యంగా అందులో పత్తిలో మనం ఏంటంటే 8 వర్షాల తర్వాత ఒక కంది, లేదంటే 10 వర్షాల తర్వాత ఒక కంది అనేది వేసుకోవడం జరుగుతుంది. అదే సోయా చిక్కుడుకు వచ్చినట్టయితే 6 వర్షాల తర్వాత ఒక కంది వేయడం జరుగుతున్నది. సో ఈ మంచి కాంబినేషన్ ఇది, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగదు. ఇంకా లాభం ఏంటంటే ఒకవేళ మనం వాతావరణం పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పత్తికి ఏమైనా డ్యామేజ్ అయితే కంది నుంచి అన్న కొంచెం దిగుబడి తీసుకోవచ్చు. అదేవిధంగా సోయా చిక్కుడులో కూడా ఏమైనా డ్యామేజ్ అయితే కంది నుంచి మనం మంచి దిగుబడి సాధించుకోవచ్చు. దాంతోపాటు కొందరు రైతులు ఏం చేస్తారంటే 2-3 వర్షాల తర్వాత అంతర పంటగా ఈ పెసర కానీ మినుము కానీ వేయడం కూడా జరుగుతుందండి. దీనివల్ల కూడా ఒకవేళ అధిక వర్షాలు వచ్చి పెసర కానీ మినుము కానీ చనిపోయింది అనుకోండి, అప్పుడు ఇవేంటంటే గ్రీన్ మ్యాన్యూర్ క్రాప్స్ లాగా పనికొస్తాయి. అంటే మనకు నేలలో పోషకాల యొక్క అభివృద్ధి చెందడానికి ఇవి పనిచేస్తాయి. కాబట్టి ఈ పంటలు కూడా మనం ఇంటర్ క్రాపింగ్ అంటే పత్తిలో పెసర కానీ మినుము కానీ కూడా వేసుకోవచ్చు.
0: మరి సాధారణంగా పొలంలో రైతులు ఎక్కువగా చేసే తప్పులు ఏంటి, వాటిని ఎట్లా సవరించాలంటారు?
6: ముఖ్యంగా ఏంటంటే ఈ గడ్డి మందులు కొట్టకపోవడం అండి. ప్రీ ఎమర్జెన్సీ విత్తిన వెంటనే 48 గంటలలోపు రైతు సోదరులు మాక్సిమం గడ్డి మందులు కొట్టట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రారంభ దశ నుంచే మనకు ఈ కలుపు యొక్క

0: సమస్య ఎక్కువడం జరుగుతుంది. రెండవది ఏంటంటే, ఒకవేళ కలుపు మందు పిచికారి చేసినా కూడా భూమిపై అంటే నేల మీద తేమ ఉందా లేదో చూసుకోకపోవడం. తేమ లేనప్పుడు మనం గడ్డి మందు కొట్టినా లాభం లేదు. అదేవిధంగా పోషకాలు వేసేటప్పుడు ఈ కాంప్లెక్స్ ఎరువులు
1: భూమి పచ్చిగా ఉన్నప్పుడే కొట్టాలి,
0: పచ్చి ఉన్నప్పుడే కొట్టాలి. ఖచ్చితంగా పోషకాలు తీసుకోవాలన్నా కూడా భూమిలో తేమ ఉండాలి. సో ఈ పచ్చిగా లేకపోవడం సమయంలో పోషకాలు వేయడం కానివ్వండి, ఎరువులు వేయడం లేదు అంటే గడ్డి మందు కొట్టడం వల్ల వాటి యొక్క సామర్థ్యం అనేది తగ్గిపోతున్నది, పనిచేసే సామర్థ్యం తగ్గిపోతున్నాయి. కాబట్టి మనకి కలుపు సమస్యలు మొక్కల్లో పోషకాల లోపాలు అంటే మనం గమనించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ పోషకాలు వేస్తున్నప్పుడు
1: మనం కొనసాగిద్దాం. ఒక రైతు ఫోన్ చేస్తున్నా, వారితో మాట్లాడిన తర్వాత. హలో, నమస్తే అండి, మీ పేరు ఊరు చెప్పండి సార్.
2: గోడల పంపు విలేజ్ సుదర్శన్.
1: గోడల పంపు, అడగండి
2: సార్. ఇది ఎక్కువ మీ కేంద్రం నుంచి కాటన్ మీద ఫోకస్ చేస్తుంది.
1: హలో, ఇది
2: ఇది కాటన్ గురించి చెప్తున్నారు ఎక్కువగా.
1: అవును,
2: అయితే ఇది అంతటా గ్లోబల్ తెప్పిస్తుంది కదా సార్.
1: ఇప్పుడు మన దగ్గర ఈ రోజు అంశం సార్, పత్తి మరియు సోయా చిక్కుడు విత్తుకున్న తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ సార్ సమాధానం ఇస్తున్నారు. దానికి సంబంధించి అడగండి సార్.
2: అయితే సార్, మా దగ్గర పత్తి సోయా విత్తము ఓన్లీ వరి, మొక్కజొన్న, పసుపు ఇవి ఉంటాయి. మరి వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి.
1: వాటి గురించి వేరే వేరే రోజులలో ఉంటాయి సార్. ప్రస్తుతం అయితే ఈ రోజు పత్తి మరియు సోయా చిక్కుడు గురించి. వీటి గురించి అడిగితే అడగండి. ధన్యవాదాలండి సార్, చెప్పండి.
0: సో ఇంతకుముందు మనం ఈ సాధారణంగా చేసే తప్పులు, అదే విధంగా రైతు సోలు ఏం చేస్తారంటే ఈ కాంప్లెక్స్ ఎరువులు. కాంప్లెక్స్ ఎరువులు అంటే ఒకటి కంటే ఎక్కువ పోషకాలు ఉంటే కాంప్లెక్స్ ఎరువులు అంటారండి. ఇప్పుడు మాకు డిఏపి ఉంది, డిఏపిలో నత్రజని ఉంటుంది, భాస్వరం ఉంటుంది. సో వీటిని కాంప్లెక్స్ ఎరువులు అంటాం. యూరియాలో మనకు ఓన్లీ నత్రజని మాత్రమే ఉంటుంది, ఎంఓపిలో ఓన్లీ పొటాషియం మాత్రమే ఉంటుంది. సో రైతు సోదరులు ఈ కాంప్లెక్స్ ఎరువుల్ని వారం అంటే విత్తిన వారం తర్వాత తర్వాత వేసుకుంటే మొక్క తీసుకోలేదండి. కాకపోతే రైతు సోదరులు విత్తిన తర్వాత ఒక నెలకు రెండు నెలలకు కూడా వేస్తున్నారు. సో ఇలాంటి తప్పులు చేయకుండా, ఎందుకంటే మనం పోషకాలు వేస్తున్నట్టు అనుకుంటాం, కాకపోతే మొక్క తీసుకోలేదు కాబట్టి మనకు పెట్టిన ఖర్చు వేస్ట్, అదేవిధంగా నేల యొక్క ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కాంప్లెక్స్ ఎరువుల్ని మాత్రం విత్తిన వారం పది రోజులు లోపే వేసుకోవాలి. దాని తర్వాత వేసుకున్న మొక్క తీసుకోలేదు,
1: ఉపయోగం ఉండదు.
0: సో దీన్ని కొంచెం గమనించవలసిన కోరుతా.
1: మరి ఈ పురుగు మందు పిచికారి చేసే ముందు రైతులు ఏ విషయాలు పరిశీలించాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: పురుగు మందు అండి, ఫస్ట్ మనము ఆ ఏ పురుగు మనం కొడుతున్నామో ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. మనకు వచ్చిన నిజంగా పురుగు ఇన్ఫెస్టేషన్ ఏది ఉంది, దానికి ఉన్న రికమెండెడ్ కెమికల్ ఏది ఉంది. దాని తర్వాత సాధారణంగా ఇప్పుడు ఉదాహరణకి తీసుకున్నట్టయితే ఈ మనకు కాండం తొలిచి వచ్చింది అనుకోండి సోయా చిక్కుల్లో, సో దానికి మనం ఏం చేస్తామంటే కొరాజన్ లాంటి అంటే క్లోరాంటోనిల్ మందును రికమెండ్ చేస్తున్నాం. రైతు సోయాలు కొట్టాల్సింది అదే మందా కదా ఫస్ట్ తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత దానికి మనం సిఫారసు చేసిన మోతాదు ఎంత, ఆ మోతాదులో పిచికారి చేస్తున్నామా లేదా. రైతు సోయాలు ఏం చేస్తున్నట్టే మనం 60 మిల్లీలీటర్ చెప్తే 100 మిల్లీలీటర్ వరకు కూడా పిచికారి చేయడం జరుగుతున్నది. దీనివల్ల ఏమైతుందంటే దానికి నిరోధక శక్తి అనేది డెవలప్ అవుతుంది. సో ముందు మనం 60 చెప్పిన దగ్గర 100 ml కొట్టిన తర్వాత 100 ml కూడా ఆ పురుగు అనేది కంట్రోల్ కాకపోవచ్చు. దాని తర్వాత రైస్ ఓయిల్ ఏమనుకున్నట్టే పర్టికులర్ కెమికల్ అనేది పనిచేయట్లేదని అపోహ రావచ్చు వాళ్ళకు. కాబట్టి మనం చెప్పిన రికమెండెడ్ డోసు, అదేవిధంగా కొడుతున్నప్పుడు మరీ ఎండెక్కున్నప్పుడు కొట్టలేము, కొట్టకూడదు. అదే వర్షం పడుతున్నప్పుడు కూడా కొట్టద్దు, ఎందుకంటే ఎండెక్కున్నప్పుడు కూడా పురుగు మందు యొక్క సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వర్షం పడ్డప్పుడైతే మనకు తెలిసిందే అది వెంటనే కొట్టుకపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి అలాంటి టైంలో కొట్టద్దు. ఇంకోటి, ఒకవేళ రైతు సోదరులు స్వతహాగా పిచికారీ చేస్తే మంచిగా మిక్సింగ్ చేసుకుంటారు. అదే కొన్నిసార్లు ఏంటంటే మనం బయట నుంచి లేబర్ని తీసుకురావడం కానీ పని వాళ్ళని తీసుకొచ్చినప్పుడు మిక్సింగ్ అనేది సరిగ్గా రాకపోవచ్చు. అంటే మనం ఇచ్చిన ఏదైతే మందు డబ్బా పురుగు మందు డబ్బా ఉంటుందో దాన్ని రైస్ ఎవరైతే పిచికారీ చేసే వాళ్ళు ఉంటారో సరిగ్గా మిక్స్ చేయకపోవడం వల్ల ఏమైతే ఒకటి రెండు పంపుల్లో ఎక్కువ మంచి క్వాలిటీ మందు వచ్చే అవకాశం ఉంటుంది, మిగతా దాంట్లో పైపైన నీరు పిచికారీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మిక్సింగ్ కూడా మనం ప్రాపర్గా అయ్యేటట్టు చూసుకోవాలి.
1: ఓకే అండి, మరి ఈ పంటలల్లో పోషక లోపాలు ఎట్లా గుర్తించాలా, గుర్తించిన తర్వాత రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: ఈ మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువ కనబడతాయండి. సో సూక్ష్మ పోషకాల్లో జింక్, మెగ్నీషియం, బోరాన్ మనకు ఎక్కువగా కనబడుతుంటుంది పత్తిలో మరియు సోయా చిక్కుల్లో. సోయా చిక్కుల్లో ఐరన్ కూడా ఎక్కువ కనబడతాయండి. సో జింక్ లోపం వచ్చినప్పుడు ఏంటంటే

0: అంటే కణుపుల మధ్య దూరం తగ్గిపోతుంటుంది, ఆకులు ముడుచుకుపోయి ఉంటాయి. సో ఇలాంటప్పుడు వెంటనే జింక్ సల్ఫేట్ని మనం పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. సో జింక్ సల్ఫేట్ మనకు 5 గ్రాముల లీటర్ నీటికి వారం వ్యవధిలో లేదంటే 10 రోజుల్లో 2 సార్లు పిచికారీ వేసుకుంటే దాని యొక్క లోపాన్ని సవరించుకోవచ్చు. అదేవిధంగా బోరాన్ డిఫిషియన్సీ వచ్చినప్పుడు మనకు ఈ పువ్వులు కానివ్వండి, పత్తి కాయలు కానివ్వండి రాలిపోతుంటాయి. సో ఇలాంటప్పుడు మనం బోరాక్స్ పౌడర్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం నుంచి 10 రోజుల్లో 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు ఆకులు ఏవైతే ఇటుక రంగులోకి మారిపోతాయండి, ఆకుల కింది భాగాలు. సో దాని నివారణ కోసం మెగ్నీషియం సల్ఫేట్ని మనం పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. ఇది 10 గ్రాములు లీటర్ నీటికి వారం నుంచి 10 రోజుల్లో 2 సార్లు పిచికారీ చేసుకుంటే దీని నివారణ కూడా మనం సవరించుకోవచ్చు.
1: మరి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడానికి రైతులకు మీరిచ్చే సూచనలు ఏంటి?
0: ఖచ్చితంగా రికమెండెడ్ చేసిన మనం ఏదైతే స్టాండర్డ్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీస్ చెప్తున్నామో దాన్ని ఫాలో అవ్వాలండి. ఏంటంటే మనం ఇంతకుముందు ప్రతిసారి చెప్తున్నాం, ఈసారి సూపర్ ఎల్నినో ఉంది, వర్షపాతం కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో తగినంత మోతాదులో వర్షం పడ్డ తర్వాతనే విత్తుకోవాలని చెప్పినాము. సో ఇప్పటికి మనకు 90% సోయింగ్ అనేది జరిగిపోయింది. అయినా కూడా రైతులు 30-40% మంది రైతులు సరైన వర్షం లేకముందే విత్తుకోవడం జరిగింది. సో ఇదొకటి. దాని తర్వాత ఈ గడ్డి మందులు, ప్రీ ఎమర్జెన్సీ గడ్డి మందు ఏదైతే 48 గంటల్లో పిచికారీ చేయాలనో అది చేయకపోవడం ఒకటి. ఇంకోటి రికమెండెడ్ డోస్ ఆఫ్ ఏదైతే మనం సీడ్ రేట్ చెప్తున్నామో విత్తనం మోతాదు దాన్ని ఫాలో అవడం. ఇప్పుడు మనం సోయా చిక్కు లాంటి పంట ఏంటంటే మనం పత్తి పంటని ఏంటంటే మాన్యువల్గా ఉమెన్ లేబర్తో మనం పెట్టిస్తుంటాము. అదే సోయా చిక్కుడు పంట తీసుకున్నట్టయితే మనకు మిషన్స్ ఉన్నాయి, సీడ్ డ్రిల్ మిషన్స్ ఉంటాయి. అందులో రైతుతో ఏం చేస్తారంటే మనం చెప్పే సీడ్ రేట్ ఎంత, 20 నుంచి 30 కిలోలు ఎకరానికి అని చెప్తాం. కాకపోతే రైతులు 30 నుంచి 40 కేజీల వరకు వెళ్తున్నారు ఎకరానికి. సో విత్తనం మోతాదు పెరిగినప్పుడు అనవసరంగా ఖర్చు పెరుగుతుంది. సో ఏ యొక్క మొక్క యొక్క ఎదుగుదల కూడా సరిగ్గా ఉండకపోవచ్చు, కాబట్టి చెప్పిన విత్తనం మోతాదు లోపే రైతులు విత్తనాలు విత్తుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఏదైనా పురుగు మందులు, పురుగుల యొక్క అటాక్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ పురుగును గమనించి దానికి రికమెండెడ్ చేసిన కెమికల్స్ని సిఫారసు చేసిన మోతాదులోనే పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఈ పురుగు యొక్క ఎఫెక్ట్ కూడా తగ్గిపోయి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎప్పుడన్నా మన పోషకాలు ఇచ్చేటప్పుడు నీటి భూమిలో తగినంత తేమ ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినట్టయితే పైపాటుగా నీటిలో కరిగే పోషకాలు మనకు 19-19-19 కానివ్వండి, 20-20-20 ఇవేంది శాకీయ దశలో. అదే ఒకవేళ ఒక్కసారి పూత స్టార్ట్ అయింది అనుకోండి 13-45 ఇలాంటి 1 కిలో ఎకరానికి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు కాయలు కానీ లేవండి పూత కానివ్వండి మంచిగా ఊరిపోయి మంచిది పడచ్చే అవకాశం ఉంటుంది.
1: మనకు సమయం దగ్గర పడతా ఉంది. పత్తి మరియు సోయా చిక్కుడు విత్తుకున్న తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పినారు, మీకు ధన్యవాదాలు. ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది, మీ ఫోన్ నంబర్ చెప్పండి.
0: 8500-749-759.
1: సార్ ఫోన్ నంబర్ మరొక్కసారి 8500-749-759.

ఇంతటితో ఇరటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. కిసాన్ వాణి ప్రతి మంగళ గురు శనివారాల్లో రాత్రి 7:00 ప్రసారమవుతుంది. మీరు విన్న ఈ కార్యక్రమం రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

Hoshiaro. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. హుషారులో హుషారుగా మిమ్మల్ని గమ్మ చేసేందుకు, ఖుషి చేయడానికి నేనైతే తయారున్నా. మీరు కూడా మాకు ఫోన్లు చేసి మీకు నచ్చిన పాటల్ని అడగడానికి తయారుండాలా. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 295081, మరొక నంబర్ 230081. వీటికి 087732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా అప్పటిదాకా. జయం మనదేరా సినిమా నుంచి కుమార్ సను స్వరలత పాడిన ఈ పాట విందాం.

0: మేలు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు, ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి మల్లయ్య కప్పాల నుంచి ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం సార్, నేను కప్పాలకి నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే మల్లయ్య గారు, ఎట్లున్నారు?
1: అంతా మంచి ఉన్నాం సార్. బాగా సార్?
0: మేము మస్తుగా ఉన్నాం. ఏం చేస్తుంటారు?
1: మేము వ్యవసాయం చేస్తాం సార్.
0: హుషారుకు ఫోన్ చేసిండు, ఏ పాట వింటారు?
1: పవిత్ర బంధం నుంచి అపురూపమైన
0: తప్పకుండా వినిపిస్తాం. ఇందాక మీరు వ్యవసాయం

0: వేశారు అన్నారు కదా, ఏ పంటలు వేశారు మీ వైపు?
1: మా కప్పర్ల సైడు పత్తి, సోయాబీను, తొగరి అట్లా పంటలు వేస్తాం సార్.
0: ఆ మొలకలు వచ్చినాయా మరి?
1: సార్, ఇక ఫస్ట్ విడతనైతే కొంచెం పోయినాయి కానీ, ఇక సెకండ్ విడతలా మంచిగానే వర్షాలు పడకు మంచిగానే మొలిచినాయి సార్. ఇక
0: అంటే మొదటిసారి పెట్టినప్పుడు గింజలన్నీ పోయినాయి అంటారు, మొలకెత్తలే.
1: అంటే ఒక 50% పోయినాయి, ఇక వర్షాలు అప్పుడు సకాలంలో గురి అది, ఇక ఇప్పుడు మంచిగానే పడుతున్నాయి సార్ ఒక వారం రోజుల నుంచి.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. అట్లనే మంచి విషయాలు కూడా మాతో పంచుకున్నారు. ఇప్పుడు మీరు కోరుకున్నటువంటి పవిత్ర బంధం సినిమా నుంచి అపురూపమైనదమ్మా అనే పాటను వినేద్దాం మరి. పాట వచ్చేసింది.
1: ఓకే సార్.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి నంద్యాల నుంచి నరసింహారెడ్డి ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎట్లున్నారు?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారా?
0: మేము మస్తున్నాం. ఏం చేస్తుంటారు?
1: నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ను సార్, తెలుగు టీచర్ను.
0: మరి ఏ పాట వింటారు?
1: ఖడ్గం చిత్రంలో నువ్వు నువ్వు అనే సాంగ్ సార్.
0: తప్పకుండా వినిపిస్తాం. ఇందాక మీరు టీచర్ అన్నారు కదా, ఏ సబ్జెక్ట్ బోధిస్తారు?
1: తెలుగు సార్.
0: తెలుగు
1: హైయర్ క్లాస్ 8th, 9th, 10th.
0: 8th, 9th, 10th బోధిస్తారు. మరి సార్, పిల్లలు తెలుగు విషయంలో ఎట్లా ఉన్నారు సార్? ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం మీద మోజు ఎక్కువ ఉంది కదా, అంటే తెలుగులో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్?
1: ఇంగ్లీష్ మీడియంలో కొద్దిగా అక్షరదోషాలు ఎక్కువ పోతుంటాయి సార్, పిల్లలు అవి అక్షరదోషాలు పోతాయి.
0: ఇప్పుడు మన
1: పట్ల ఇంట్రెస్ట్ ఉంటాయి కానీ అక్షరదోషాలు ఎక్కువ ఉంటాయి పిల్లలు అవి.
0: అంటే తెలుగులో కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.
1: తప్పులు రిటర్న్ తప్పు రాస్తుంటారు.
0: మాట్లాడడం మాత్రం బాగా మాట్లాడతారు కదా సార్?
1: మాట్లాడతారు కానీ రిటర్న్ లో మిస్టేక్స్ పోతా ఉంటాయి.
0: తెలుగులో తప్పులు పోవద్దంటే అంటే మీరు ఇచ్చే సూచన ఏంటి సార్ విద్యార్థులకు?
1: సూచిరాత రాయాలి సార్. సూచిరాత
0: అందమైన చేతిరాత కోసం
1: అందంగా తప్పు లేకుండా సూచి రాయాల. అక్షరాలు గుండంగా కాపీ నోట్స్ ఉంటుంది, కాపీ నోట్స్ లో డబుల్ రూల్డ్ దాంట్లో రాయాలి సార్.
0: ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు చెప్పిండ్రు. మరి ఇప్పుడు మీరు కోరిన ఖడ్గం సినిమా నుంచి నువ్వు నువ్వు అనే పాటను వినేద్దామా?
1: విన్నాం సార్. థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలండి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటారో హుషారు శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు అడగచ్చు. ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 0872 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ఇప్పుడు మనతో మాట్లాడడానికి హనుమన్లు నిజామాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో సార్, నమస్కారం.
0: నమస్తే అండి, ఎట్లున్నారు హనుమన్లు గారు?
1: బాగున్నాం సార్, బాగున్నాం. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం యావనేల్ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు శ్రీరామ హనుమాన్లు.
0: శ్రీరామ హనుమాన్లు,
1: అవును.
0: పేరు బాగుందండి. మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? ఆ సినిమా నుంచి కాశ్మీర్ లోయలు అన్నారు.
1: కాశ్మీర్ లోయలు అన్న పాట అయితే వర్షం పడుతుంది, చాలా ఆనందంగా ఉందంటారు.
0: తప్పకుండా వినిపిస్తాం. మీరు ఏం చేస్తుంటారు? అంటే ప్రస్తుతం ఇప్పుడు షాపులనే ఉన్నారా, క్లోజ్ చేసింటా? అటు వర్షం పడతా ఉంది, షాపులో ఉన్నారు, మన రేడియో వింటా ఉన్నారే కదా. ఎట్లా అనిపిస్తాయి మా కార్యక్రమాలు? ఈ మన ఆదిలాబాద్ యాస అంటే మీకు అర్థమైతే ఉంటదా? సరే, మరి ఫోన్ చేసేందుకు ధన్యవాదాలు అమ్మలు గారు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటల జోరు. ఈ కార్యక్రమం 8:45 దాకా ప్రసారం అవుతుంది. శ్రోతలు ఫోన్లు చేసి పాటలు అడగవచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 087732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా, మీకు నచ్చిన హుషారైన పాటల్ని అడగాల. ఇప్పుడు విందాం భద్ర సినిమా నుంచి కార్తిక్ చిత్ర పాడిన ఈ పాట.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మన ఈ కార్యక్రమానికి మోహన్ వరంగల్ నుంచి ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే.
0: నమస్తే అండి, ఎట్లున్నారు మోహన్ గారు? మేము మస్తు ఉన్నాం. ఏం చేస్తుంటారు?
1: నా పేరు అనుల మోహన్ సార్. మాది ముండ్రాయి గ్రామం, వరంగల్ జిల్లా. ఏ

0: అంటే లేసింది సార్.
1: ఈ పత్తులు పెట్టిన కానీ వర్షాల్లో నీళ్ళు కడతాను.
0: మొలకెత్తినాయా మరి సార్?
1: నీళ్ళు కడతా అంటే మొదలు నీళ్ళు కట్టిన మెలిసినాయి.
0: అంటే వర్షాలు కావాలి మీకు?
1: వర్షాలు కావాలి.
0: మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పార్ట్ తింటారు సార్? తప్పకుండా వినిపిస్తాం, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు అండి. మీరు కోరిన పాట వచ్చేసింది విందాం మరి.
1: ఓకే సార్.

ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.2 FM ಮನಸ್ಸು ನಿಂದ ಮಿನಿಟ್ನರು ಹುಷಾರು ಇದು ಪಸಂದೈನ ಪಾಟಲ ಕೋಸಂ ಸಾಗೇ ಶಿಕಾರು ಶ್ರೋತಲು ಮೀರು ಕೂಡ ಈ ಹುಷಾರು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಫೋನ್ಲು ಚೇಸಿ ಮೀಕು ನಚ್ಚಿನ ಮೀರು ಮೆಚ್ಚಿನ ಪಾಟಲು ಆಡಗಚ್ಚು ಫೋನ್ ಚೇಸಿನ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ಲು 2300081 మరొక నంబర్ 2950081 వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాల ఇప్పుడు విందాం విక్రమార్కుడు సినిమా నుంచి MM కీరవాణి సునీత పాడిన ఈ పాట

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరంటున్నారు హుషారు, ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మనకున్న కొన్ని అలవాట్లు రాత్రి వేళ నిద్రను చెడగొడతాయి. ముఖ్యంగా పడుకునే ముందు ఎక్కువగా తినద్దు, ఇది ఎసిడిటీ అజీర్తికి దారితీస్తుంది. పడుకునే ముందు కాఫీ టీ తాగడం వల్ల అందులోని కెఫిన్ నిద్రపై ప్రభావం చూపుతుంది. మద్యం సేవిస్తే మధ్యరాత్రి మెలకువ వచ్చి నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రి వేళ ఐస్ క్రీమ్ తినడం వల్ల అందులోని చక్కెర కొవ్వు శాతంతో జీర్ణక్రియ మందగిస్తుంది. ఆహారం జీర్ణం అవ్వక ఇబ్బంది పడచ్చు. పడుకునే ముందు ఇటువంటి అలవాట్లు మానేస్తే చాలా మంచిది. ఇప్పుడు విందాం గుడుంబా శంకర్ సినిమా నుంచి సునీత చరణ్ పాడిన ఈ పాట.

ఇప్పుడు ఫోన్ గలనలో రేపు పొద్దుగల 8:40 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమానికి ఫోన్లు చేసి పాటలాడవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8:40 కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, మళ్ళా న్యూస్ 8:09 అదైనాక స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, మళ్ళా నవలతో కార్యక్రమంలో 9:30 కలుద్దాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 9 గంటలు దాటి 31:06. నవలతో చక్కటి తెలుగు సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం ఇలాంటి నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాత చారిత్రక నవల ధారావాహిక పఠనం 49వ భాగం ప్రసారమవుతుంది. డాక్టర్ గోపరాజు నారాయణరావు రచించిన నవల ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ ఆధారంగా రూపొందించిండ్రు. సీతారామరాజు పోరాటాన్ని త్యాగాన్ని ఈ నవల తెలియజేస్తుంది. ఇప్పుడు విందాం ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 49వ భాగం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపించేవారు సుమనస్పతి రెడ్డి.
1: మొన్న రామవరం దగ్గర గాయపడ్డాడు ఒక పోలీసు. అతని బెడ్ ఎక్కడా? ఎదురుగా వస్తున్న డాక్టర్ని అడిగాడు స్టూబర్ట్. ఆ 2వ వార్డులో 10వ నంబర్ చెప్పాడు డాక్టర్. నిన్న మొన్నటిదాకా అది లోకల్ ఫండ్ హాస్పిటల్, ఇప్పుడు బేస్ హాస్పిటల్, 50 పడకల క్లియరింగ్ ఆసుపత్రి కూడా. దామనపల్లి ఘటన తర్వాత ఆగామేఘాల మీద సిద్ధమైంది. స్టూబర్ట్కి పక్కనే నడుస్తున్న శాండర్స్ ఇంకా అవమాన భారం నుంచి కోలుకోలేదనిపిస్తోంది. రామవరంలో శ్రీరామరాజు దళం మీద దాడి చేయబోయి భంగపడ్డాడు. పైగా ఈ 10వ నెంబర్ బెడ్ పోలీసు అప్పుడు గాయపడిన వాళ్లలో ఒకడు. తూటా వచ్చి పిక్కలో దూరిపోయింది. అతన్ని చూడ్డానికే శాండర్స్ వస్తే మరెవరినో చూడ్డానికి వచ్చి కలిశాడు స్టూబర్ట్.
2: అది కాదు శాండర్స్, ప్రస్తుతం మలబార్ దళాలు వచ్చేదాకా చొరవ తీసుకోవద్దని మనకి చెప్పారు కదా. అయినా ఎందుకు అనవసరమైన హైరానా?
1: సూటిగానే అడిగాడు స్టూబర్ట్.
2: అడ్డతీగల రంపచోడవరం పోలీస్ స్టేషన్లని ముందుగా చెప్పి మరీ కొట్టారు కొండవాళ్ళు. ఈసారైనా నిరోధిద్దామని వెళ్లాను అన్నాడు శాండర్స్. ఏజెన్సీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అతను.
1: అతడి హైరానా అతడిది.
2: 2 పోలీస్ స్టేషన్లను ముందుగానే చెప్పి కొడితే నువ్వెక్కడున్నావని సంజాయిషి అడుగుతుంది ప్రభుత్వం. వైద్య సౌకర్యాలను కొన్ని రెట్లు పెంచారు. వైద్య కేంద్రంగా మారింది నర్సీపట్నం. 12 మంది సబ్ సర్జన్లను నియమించారు. అప్పటికి నర్సీపట్నంలోనే పనిచేస్తున్న సర్జన్లు కూడా ఇందులో భాగమయ్యారు. వీరంతా ఒక DSP ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ఖర్చంతా ఏజెన్సీ శాఖే భరించాలి. నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ దాకా తీసుకువెళ్లడానికి ఒక ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. క్షతగాత్రుల పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే అటు రాజమండ్రి, కాకినాడ లేదా ఇటు విశాఖపట్నం తీసుకువెళ్లడానికి వీలుగా రైళ్లకు అందించడానికి ఆ ఏర్పాటు జరిగింది. 2 మోటారు బైకులను కూడా సిద్ధంగా ఉంచారు. కలకత్తా నుండి వచ్చేవి, కలకత్తా వెళ్లేవి ప్రధాన రైళ్లు బళ్లన్నీ మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు నర్సీపట్నం రోడ్డు స్టేషన్లో ఆపే ఏర్పాటు కూడా చేశారు. తునిలో గానీ వాల్తేరులో గానీ సదా ఒక అంబులెన్స్, రైల్వే కారు ఉండేటట్టు ఆదేశాలు వెళ్లాయి. ఎప్పుడు అవసరమైన నిమిషాల్లో ఆ కారును నర్సీపట్నం పంపవలసి ఉంటుంది. ప్రతి అంబులెన్స్లో 4 సేవకులుంటారు. ఆసుపత్రి ప్రధాన కేంద్రంలో 1 వంటవాడు, 5 వార్డు బాయ్లు, 4 పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. కొండ కింద కృష్ణదేవిపేటలో కూడా వైద్య కేంద్రం ఏర్పాటు చేశారు. కొన్ని టెంట్లు వేశారు. అస్వస్థులైన పోలీసులకు ఇక్కడ సాధారణ వైద్యం చేస్తారు. దామనపల్లి దాడి సమయంలో ఇది బాగా ఉపయోగపడింది. ఒక లారీని అంబులెన్స్గా ఉపయోగించుకుంటున్నారు. కృష్ణదేవిపేట 14 పడకలు, లంబసింగిలో 4 పడకలతో అంబులెన్సులతో సహా ప్రాథమిక చికిత్సా కేంద్రాలు వెలిశాయి. ప్రతి అంబులెన్స్కి 1 సబ్ అసిస్టెంట్ సర్జన్ను నియమించారు. ఆ 2 కేంద్రాల నుంచి అవే రోగులను, క్షతగాత్రులను నర్సీపట్నం చేర్చేవి. చింతపల్లిలో కూడా 1 మెడికల్ అవుట్పోస్ట్ ఏర్పాటైంది. అయితే ఇదంతా ప్రభుత్వ సిబ్బందికి మాత్రమే పరిమితం. ఎలా ఉంది? శాండర్స్ అడిగాడు ఆ పోలీస్ కానిస్టేబుల్ పడుకున్న 10వ నంబర్ బెడ్ దగ్గర నిలబడి.
3: 4 రోజులైంది కదా సార్, కొంచెం బాగానే ఉంది అన్నాడు అతడు.
2: నీ పేరు? అడిగాడు స్టూబర్ట్.
3: అడ్డాల సుబ్బారావు.
2: ఎక్కడి నుంచి వచ్చావు?
3: అడిగాడు స్టూబర్ట్.
2: నిడదవోలు,
3: గోదావరి జిల్లా.
2: కొన్ని వివరాలు కావాలి, చెప్పగలవా అన్నాడు స్టూబర్ట్.
3: చెబుతాను దొరవారు అన్నాడు సుబ్బారావు. ఎలా జరిగింది?
2: చాలా ఆత్రంగా అడిగాడు స్టూబర్ట్. అడ్డతీగలకి 20 మైళ్ళ దూరంలో ఉంది సార్ రామవరం. అక్కడ కొండదలం ఉందని కబురు వచ్చింది. శాండర్స్ దొరవారు ఒక మలబారు దళాన్ని తీసుకుని బయలుదేరారు. నేను లోకల్ కాబట్టి నన్ను తీసుకెళ్లారు. కానీ రామవరంలో ఎవరూ కనిపించలేదు. కొండదలం ఆచూకీయే లేదనిపించింది. అక్కడి వాళ్ళని అడిగితే కొండదలం వచ్చిన మాట నిజమన్నారు. 1 మైలు లోపలికి వెళ్ళాం. కొండదారి మొదలైంది. ఇటు గుట్టలు అటు గుట్టలు, మధ్య మధ్య ఏనుగులు నిలబడినట్టు పెద్ద పెద్ద రాళ్ళు. చిన్న అలికిలు కూడా లేదు. కొండదలం రాలేదేమోనని అనుకుంటున్నాం. అంతలోనే ఆ రాళ్ల వెనక నుంచి కాల్పులు మొదలయ్యాయి. మేం కూడా కాల్పులు జరిపాం. కాల్పులు మొదలైన 5 నిమిషాలకే ఓ తూట ఎక్కడినుంచో వచ్చి ఇదిగో ఈ కాల్లో దిగింది. మలబారు వాళ్ళు కాలుస్తూనే ఆ రాళ్ళన్నీ వెతికారు.

0: కుట్టలన్నీ వెతికారు, ఒక్క పురుగు కూడా కనిపించలేదు. తర్వాత ఏం జరిగిందో మరి, నన్ను గుర్రం మీద ఇక్కడికి తీసుకొచ్చారు అన్నాడు సుబ్బారావు.
1: సరే, నువ్వు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అనేసి ఇద్దరూ అక్కడి నుంచి వచ్చేశారు.
0: ఇద్దరూ బయటికి వచ్చి నర్సీపట్నం డిఎస్పీ కార్యాలయం దగ్గరికి వచ్చేశారు.
1: స్టూవర్ట్, అదేదో మాయల జరిగింది. ఎంత వెతికించానో తెలుసా? 4 గంటలు ప్రతి ఒక్కడిని పరుగులు తీయించాను, అంగుళం అంగుళం వెతికించాను. కనీసం 10 కిలోమీటర్ల పరిధిలో ఉరుకులు పరిగులతో వెతికాం. ఒక్కడి జాడ కూడా తెలియలేదు, ఒక్కడిని కూడా పట్టుకోలేకపోయాం. 25 మంది మలబారు వాళ్ళు, నేను, ఈ లోకల్ పోలీసులు తెల్లమొహం వేసుకుని వచ్చేశాం. అయినా అంత తొందరగా, నిజానికి సెకండ్లలోనంటే నమ్మో, ఎలా మాయమైపోయారు అసలు? అసలు కాల్చింది రామరాజు దళమేనా అనిపించింది అన్నాడు శాండర్స్. అతడి ముఖం ఇంకా అవమాన భారంతోనే కుంచుకుపోతోంది.
2: రామరాజు అనుసరించే పద్ధతులే అంత. కొండదళం కదులుతోందని మనకి సమాచారం చేరేటట్టు చూస్తాడు. నిజానికి కదిలే దళాలు వేరు, కదలకుండా ఒకచోట ఉండి ఇలా కాల్పులు జరిపే దళం వేరు. ఇక మరుక్షణంలో కొండదళం దొరికిపోవడం ఖాయం అన్న భ్రాంతి కూడా కల్పిస్తాడు మనకి. తీరా మన దళాలు బయలుదేరి ఏదో ఒక ప్రదేశానికి చేరగానే పొంచి ఉన్న వాళ్ళంతా బాణాలని వర్షంలా కురిపించేస్తారు. దొంగదాడి రామరాజు వ్యూహంలో ప్రధానం చెప్పాడు స్టూవర్ట్.
1: కొండదళానికి ఎన్ని వ్యూహాలుంటాయా, నమ్మలేకపోతున్నాను. కానీ ఈ దాడి తీరుతెన్నులు, దీని తరువాత నేను పడిన క్షోభ నిజానికి అవమానం. జీవితాంతం మర్చిపోలేనని అనిపిస్తోంది. జీవితాన్ని వెంటాడే ఇలాంటి సంఘటనల విషయంలో అయినా నిజాయితీగా ఉండాలని ఇలా డైరీలో నేను రాసుకున్నాను. నా పనితీరుకు నేనిచ్చుకున్న తీర్పిది. నువ్వు చదువు, నాకు కొంచెం తృప్తి ఉంటుంది అంటూ డైరీ తీసి ఆ పేజీ తెరిచి చూపించాడు శాండర్స్. మొదట సందేహించినా ఇదో అరుదైన సందర్భం అనిపించి ఆ వాక్యం చదివాడు స్టూవర్ట్. రామవరం దాడి వింతల్లో వింత, ఎంత వెతికాం, ఎంత తిరిగాం అంటూ రాసుకున్న మాటల తరువాత ఈ వాక్యం ఉంది. ఐ వాక్డ్ ఇన్గ్లోరియస్లీ హోమ్. నేను అవమానకరంగా ఇంటి ముఖం పట్టాను.
3: మలవారు దండు తొలి పటాలం దిగిపోయింది.
0: ఆ సమాచారం మన్యంలో గుప్పుమంది. కొండల్లో జరిగే తిరుగుబాట్లను అనచడంలో ఎంతో నైపుణ్యం కలిగిన దండట. చాలామంది అదే సైన్యం అనుకున్నారు. ఆ రోజు పెద్ద మిలిటరీ అధికారి గూడెం వస్తున్నాడని తెలియగానే అక్కడికి వెళ్లాడు డొలవుడు. అంతా మంది మార్బలం, ఎవరిని దగ్గరికి కూడా రానియడం లేదు. చుట్టూ పోలీసులు. ఏం చూసినా ఏం విన్నా అదంతా గంతన్నకో పడాలుకో చెప్పాలని డొలబుడు నిరంతరం తాపత్రయపడుతూనే ఉంటాడు. ఆ అధికారి పేరు పలకలేకపోతున్నాడు డొలబుడు. కానీ ఆ 2 రోజులు గూడెం, చింతపల్లి ప్రాంతాలు చాలా హడావుడిగా ఉన్నాయి. ఆ రోడ్డు, ఈ రోడ్డు, కొండ, లోయ తెగ తిరిగాడు ఆ అధికారి. డొలబుడికి అంతుపట్టకపోయినా ఆ హడావుడంతా నిజమే. మలబారు దండు లేదా సైన్యం రాక ఆలోచనలు కూడా నిజమే. 3 పోలీస్ స్టేషన్ల మీద దాడితో ఒక పెనుగాలిలాగా ఆరంభమై మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు ప్రాంతాలంతటికీ ఆ వార్త విస్తరించిపోవడం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హ్యాండర్సన్లో ప్రతీకార భావన పెంచేసింది. పెనుగాలికి తుపాను తోడైనట్టు తరువాతి 2 ఘటనలు ఆ భావనను రెట్టింపు చేశాయి. పైగా పోలీసుల వ్యవహారం అతన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ హోదాలో ఉన్నప్పటికీ తనని గుర్తించకుండానే పోలీసు అధికారులు వ్యవహరించడం అవమానకరంగా ఉంది. అందుకే అతడు పోలీసుల అసమర్థతను చూపించి సైన్యాన్ని రప్పించాలని పట్టుదలతో ఉన్నాడు. సైన్యం వస్తే మహా అయితే వారం రోజుల్లో ఉద్యమం జాడ లేకుండా చేసేయవచ్చు, పోయిన పరువు తిరిగి తెచ్చుకోవచ్చు. అందుకే ఈస్ట్ కోస్ట్ బెటాలియన్ రైఫిల్ విభాగంలో

0: లూయిస్ గన్ దళం మీద పడింది అతడి దృష్టి. అమెరికా కనుగొన్న ఆయుధం అది. అదొక మెషీన్ గన్. గ్రేట్ వార్లో తన సత్తా చాటుకుంది. 30 మంది లూయిస్ గన్ నిపుణులు ఉంటే ఉద్యమం అణచివేయడం సాధ్యమవుతుందని హ్యాండర్సన్ ప్రెసిడెన్సీ గవర్నర్కు సలహా ఇచ్చాడు. ఈ ప్రయత్నంలో చాలా అడుగులు ముందుకు వేయగలిగాడు కూడా. హ్యాండర్సన్ సలహా గురించి అంటే విశాఖ మన్యంలో అలజడికి సైన్యాన్ని ప్రయోగించడానికి ఉన్న అవకాశం గురించి వెంటనే సదరన్ కమాండ్లో ఉన్న సైనికాధికారులతో చర్చించింది ఫోర్ట్ సెయింట్ జార్జ్ అధికార యంత్రాంగం. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ జీఓసి గవర్నర్కు ఈ విషయమే టెలిగ్రామ్ ఇచ్చాడు. సైనిక చర్య గురించి తుది నిర్ణయం తీసుకోమని కోరుతూ 26 సెప్టెంబర్ ఇచ్చిన టెలిగ్రామ్ అది. అంత వేగంగా స్పందించారు. ఆ రోజే మరో టెలిగ్రామ్ కూడా వచ్చింది. ఏం జరిగిందో తెలియజేయకుండా జీఓసి గవర్నర్ను కలుసుకున్నట్టు చెప్పే టెలిగ్రామ్ అది. ఏజే హెపెల్ హ్యాండర్సన్ నివేదికలు వచ్చేదాకా తదుపరి నిర్ణయం తీసుకోవద్దని గవర్నర్ సలహా ఇచ్చారన్న సంగతి బయటకొచ్చింది చివరికి. అప్పటిదాకా సైన్యం గురించి పట్టుపట్టవద్దని కలెక్టర్కు నచ్చ చెప్పారు. 30 లూయిస్ గన్లంటే ఎంత గగ్గోలు రేగుతుంది. గవర్నర్ భయం గవర్నర్కు ఉంది. గ్రేట్ వార్లో సైన్యాన్ని ఉపయోగించుకున్నందుకే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొనవలసి వచ్చింది. అలాంటిది విశాఖమన్యంలో కొండవాళ్ల అలజడిని అణచడానికి సైన్యాన్ని తరలిస్తామంటే గవర్నర్ జనరల్ అనుమతిస్తాడా? పైగా లూయిస్ గన్లతో. ఎన్ని విమర్శలు వచ్చినా భారత సైన్యాన్ని గ్రేట్ వార్లో భాగస్వామిని చేసేసింది ఇంగ్లండ్. గాంధీజీ వంటి వాళ్లు కూడా సహకరించారు. అందుకు గాంధీగారు కూడా విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఇదేమి అహింస అంటూ గాంధీజీని యానీ బెసెంట్ వంటి వాళ్లు విమర్శించకపోలేదు. దీనికి తోడు యుద్ధం సమాప్తమయ్యాక గాంధీని దూరం చేసుకుంది ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు సైన్యం గురించి మాట్లాడితే దేశంలో ఎలాంటి అలజడి వస్తుందో. గోచీలు పెట్టుకుని సంప్రదాయక గొడ్డళ్ళు నాటుతుపాకులు కత్తులతో పోరాడుతున్న కొండవాళ్ల మీద సైన్యాన్ని ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రయోగిస్తామంటే పరిణామాలు తీవ్రంగా ఉండక తప్పవు. కానీ అవసరమైతే ఏ క్షణంలో అయినా సైనిక జోక్యం ఉంటుందన్న సంకేతాలు మాత్రం మన్య ప్రాంతానికి పంపదలుచుకుంది మద్రాసు ప్రెసిడెన్సీ. అందులో మొదటి అడుగే మద్రాస్ జిల్లా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ జే పొన్సన్ బాయ్ పూనాలోని సదరన్ కమాండ్ ప్రధాన కార్యాలయానికి కొండదళం కదలికల గురించి తెలియపరిచాడు. కర్నల్ న్యాప్ ఊటీ నుంచి బయలుదేరినప్పుడే ఇది కూడా జరిగింది. ఇది జరిగిన 2 రోజులకే మద్రాసు జిల్లా జనరల్ స్టాఫ్ ఆఫీసర్ విశాఖమన్యానికి వచ్చాడు. అంటే న్యాప్ నర్సీపట్నం రావడానికి 1 రోజు ముందే. అన్నీ పరిశీలించాక జనరల్ స్టాఫ్ ఆఫీసర్ వెంటనే నిర్ధారించాడు. ఇక్కడి పరిస్థితిని బట్టి కొండల్లో పోరాడే నైపుణ్యం కలిగిన దళాలే రావాలి, ఇతరులు ఎవరూ పనిచేయలేరు. ఇంత జరిగిందంటే తిరుగుబాటుదారుల్లో 100 మంది వరకు కరడుగట్టిన వాళ్ళై ఉండాలి. మలబారు స్పెషల్ పోలీస్ అయితే మరింత సమర్థంగా పనిచేయగలుగుతుంది. వైర్లెస్ సెట్లు కూడా కావాలి. సరిగ్గా ఆ రోజు అదే సమయంలో మన్యమంతా చాటింపులు వేస్తున్నారు బారికలు. మన్య ప్రజలను నిరాయుధులను చేయాలని ఆగమేఘాల మీద వచ్చిన ఆదేశం మేరకు వినిపిస్తున్న చాటింపులు అవి.
1: ఇప్పటిదాకా మీరు ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 49వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపించిన వారు సుమనస్పతి రెడ్డి. ఇంతటితో వీరటి నవలతో కార్యక్రమం సమాప్తం. ఇదే భాగం రేపొద్దుగల్లా 8:30కు పునః ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30కు దీని తర్వాయి భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శామే గజల్. ఇలాంటి శామే గజల్ కార్యక్రమంలో చిత్రా సింగ్ జగ్జిత్ సింగ్ పాడిన గజళ్లు వింటారు. భారతీయ సంగీత చరిత్రలో అద్భుతమైన గజల్ ద్వయంగా చిత్రా సింగ్ జగ్జిత్ సింగ్ ప్రసిద్ధి చెందిండ్రు. వీరు గజల్ గానంలో ఒక

కొత్త ఒరవడిని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు విందాం చిత్రా సింగ్, జగ్జిత్ సింగ్ పాడిన ఈ గజల్ను.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు శ్యామే గజల్. చిత్రా సింగ్, జగదీష్ సింగ్లు పాడిన పాటలు గజల్స్ శ్రోతలను ఒక సరికొత్త సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. ప్రేమ, విరహం, జీవితం, తాత్వికతను తమ స్వరాలతో పలికించి తరతరాల శ్రోతలకు ఓదార్పునిచ్చే అమర సంగీతాన్ని వారు మనకు మిగిల్చిండ్రు. ఇప్పుడు వీరు పాడిన ఈ గజల్ విందాం.

ఇప్పటిదాక చిత్రా సింగ్, జగదీష్ సింగ్ పాడిన గజళ్లు విన్నారు. ఇంతటితో ఇలాంటి షామే గజల్ కార్యక్రమం సమాప్తం. షామే గజల్ ప్రతి మంగళ శనివారాల్లో 9:45 ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 9:45 చెవికింపు కార్యక్రమంలో గణేష్ కుమరేశ్ స్వర రచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: మన పురాణాలు జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇందులో బుర్రకథ, ఒగ్గుకథ, బుడిగే జంగుం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం వంటి జానపద ప్రక్రియలో సాగే వివిధ రకాల కథలను గాథలను పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం కనకాపూర్ వడ్యాల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారం బృందం చెప్పిన కొండల రాయుని కథ బుడిగే జంగుం కథ రెండవ భాగం.
1: కళకళ బృందం, బుడిగే జంగుల కళకళ బృందం.

0: కనకాపురం అంజాల్ వారి వరం లక్ష్మణ మండలం, వాళ్ళు మాత్రం బడుగురు కొన్న కథ. అయితే రాయుడు వరం రక్పదరాయుడు, రక్పదరాయుడు దంబరాయుడు వరం అని మాత్రం కుమారుడు. జక్పదరాయుడు కొడుకు రక్పదరాయుడు, రక్పదరాయుడు భార్య పెళ్ళాయుడు, శంకరాయుడు బిడ్డ దమ్మరాయుడు చెల్లే, బలగురు దమ్మరు దమ్మరు పెళ్ళాయుడు
1: పెళ్ళాడు.
0: పెళ్ళాడుకుని మాత్రం మాళగడకు వచ్చి
1: వచ్చి
0: మాళగడకు అప్పుడు పళ్ళు వరవల పట్ల కట్టగట్టంగా, పాలు ఇచ్చి పళ్ళు కట్టంగా, ఊరు పోసి ఊరు కట్టంగా
1: ఊరు కట్టంగా
0: పట్ల వెళ్ళిన బాబు ఆయన బుద్ధి జ్ఞానం మెచ్చి
1: మెచ్చి
0: అడవండి మాత్రం నా దండుకు మాత్రం పట్టల కోసం పోతాను పోయితే దండుకు 7 లక్షల దండుకు విద్య నేర్పితే పటవడి మాత్రం పట్టలు ఇస్తాను చెప్పిచ్చిండు నవాబు.
1: నవాబు
0: సాము చెప్పిండు,
1: అవునవును
0: సాము చెప్పి ఆ పట్టాలు తీసుకొచ్చిండు. పట్టాలు తీసుకొచ్చి బేసలకు వచ్చిండు రక్పదరాయుడు. పంచి తర్వాత మళ్ళా వాళ్ళు వడవడి మాత్రం నీళ్లు లేక అల్లాడిపోతుంటే పట్టం వెళ్ళి అబ్బా మళ్ళీ విరిచిండు 2 లక్షలకు మళ్ళీ ఇది నేర్పుతా నేర్పిస్తాను చెప్పి ఆ ఎప్పుడు దొరకపోయాడు. ఆ రక్పదరాయుడు మాత్రం పట్టంలో ఉండగా ఆ దమ్మ మాత్రం కొండగట్టమన్న మన వరం పోయేస్తే 41 రోజు చేసి 41 రోజు నాడు ఆ తల్లి ఆగిట్ల వడబడి చాపేసుకుని పండుకుంటే కొండగట్ట వనమల్ల వరం భగవంతుడు ఆ వనమట్టి గంగస్థానం పోయి రావంగా మాత్రం ఉగాది రూకొట్టి దగ్గర
1: దంచుకొట్టి
0: ఆ బొమ్మలో శమట కొట్టి ఆ శమట ద్వారా మాత్రం దమ్మ నోట పడదు. దమ్మ నోట పడితే భగవంతుడు కోరుకొని హనుమల స్వామి దమ్మ సంతానం ఇచ్చిండు. కొండగట్ట వనమల్ల వచ్చి వరం ఇస్తే
1: అరమిస్తే
0: అమ్మా దమ్మ వడి కడుపులో కొడుకు కుడతాడు, నా వరం ఇచ్చి కొడుకు కుడతాడు. నీ భర్త వచ్చిన ఎవరి కొడుకు అని చెప్పంటే నా పేరు చెప్తావంటే వరం చే ఉంటుందని చెప్పంటే 27 ఏళ్ళు
1: అవసరం,
0: చెప్పకపోతే 1000 అవసరం చెప్పి భగవంతుడు వెళ్ళిపోయాడు కొండగట వనమల స్వామి.
1: హనుమల స్వామి వెళ్ళిపోయాడు.
0: వెళ్ళిపోయిన తర్వాత ఆ దమ్మ కరవసిన పిల్లగాడు పుట్టిండు కొండల రాయుడు.
1: అవును
0: అడవండి మాత్రం చక్కటి పిల్లగాడు పుట్టిండు, చక్కటి బొంగ బుద్ధి పంగనమంట ఓరా హరిషద్ ఎవరి పత్రం వెళ్ళిపోయి ఇంద్రయాలు కళ్ళు చిత్రయ్య కన్ను అడవండి మాత్రం ముడివే చుట్టాడు తోక. ఆ రక్పదరాయుడు వాడు కొడుకు కొండల రాయుడు ఎప్పుడు జలవించిండు, జలవించి 5 రోజులు పిల్లగాడు అయిపోయిండు. 5 రోజులు పిల్లడి తర్వాత ఆ రక్పదరాయుడు వచ్చి దమ్మని అడుగుతుండు ఈ పిల్లగాడు ఎక్కడి, నేను ఒక ముందు సంతానం లేకుండే ఈ సంతానం ఎక్కడని చెప్పని దమ్మని బాధ పెడుతున్నాడు. ఈ కథ కారణం వీడికి వచ్చింది. తర్వాయి భాగం చెప్తున్నాం, తర్వాయి భాగం చెప్తున్నాం వినండి.

అన్నం పుణ్యం చెప్పన్నావు.

0: దమ్మబడి దెబ్బలు కొడుతుంటే రక్తపాతం రాయుడు.
1: అవునవును.
0: పల పల పల పల దెబ్బలు కొడుతుంటే ఎట్లా కొడుతుంది ఎన్ని కలుగుతుంది?
1: ఇప్పుడు
0: ఇప్పటి వరకు రక్తాలు కారుతున్నాయి.
1: ఆ
0: వెన్నంత రక్తాలు కారుతుంటే
1: ఆ
0: నోటికి రక్తాలు ముక్కులకి రక్తాలు
1: కళ్ళకెళ్ళి
0: ఉత్కాలు కారి
1: కారి
0: దమ్మవ ధరతి పైన పడిపోయి కొడుకా నా జన్మిస్తావి, కుమారా జన్మిస్తావి అని నా కచ్చ కోసం వచ్చాను చెప్పి.

0: ఎక్కడి కుమారుడు ఎక్కడి పిల్లడు, ఎవరి నుంచుకున్నావు, గర్వం చేసుకున్నావు, ఈ పిల్లడు నేను టైంలో ఎట్ట పుట్టిండు అని చెప్పి అడుగుతున్నావా?
1: అవును.
0: చెప్తే
2: మంచి మాట లేకపోతే ఒళ్ళు వలగొడతాను చెప్పి
1: పుట్టిండు. అవును.
0: ముగ్గురు వరంగా పెడుతులే గాని చిన్న కొడుకు అందంగా ఉన్నాడు,
2: గంగలో ఓని పిల్లగాడు ఎక్కడ పిల్లగాడు అని చెప్పాడు అని చెప్పి దమ్మవ చెప్పకపోయితే బండ మీద మంట వేసి కట్టెలు వేసి కట్టెలు కాల్చి నగ్గరింపు తీసేసి ఆ ఎర్రడి మనం కాల్చిన బండ మీద
1: బండ మీద

0: చెప్పకపోతే మరి 27 ఏళ్ళు అవసరం ఉంటే మనం మోహన్ చూడము, అమ్మ చూడము, ఏం చూడము.
1: నడవంతర పని.
0: పుట్టిన 27 ఏళ్ళకు కూడా నా పెళ్లి కాకుండా ముందు అర్థం అయిపోతాను. నా మాట విను, 27 ఏళ్ళు అవసరం ఏమిటి చెప్పు. 27 ఏళ్ళు అవసరం ఉన్నట్టు ఉండని
1: ఉండని.
2: లేదు లేదు దమ్మవా, బలగుడు కాదంటే పల్లెపూడు సమానం
1: సమానం.
2: రోగం వచ్చేటప్పుడు లోపల వచ్చారు, జనం వచ్చేటప్పుడు జనులు వచ్చారు
1: జనం వచ్చారు.
2: లడైకు ఎదురు వచ్చే వాడు మాత్రం లడతో బరోబరి
1: బరోబరి.
2: జీవితం బలుగుడు కాదంటే పల్లెపూడు సందం చెప్పు.

0: భూపతి రాయుడు ఎప్పుడు ఖచ్చితంగా అడిగిండో దమ్మవ పల పల పల పల పల ఎరిసి అట్లా చెప్తున్నది.
1: అవునవును
0: అయ్యా రక్తపతి రాయుడా, ఎంతో కాళ్ళు గడపలు మొక్కి ఎంత దడ పెట్టినా ఇదక అత్తివి.
1: అవునవును
0: అయ్యా, నువ్వు పట్ల పెడినావా పిలిపించుడు కదా, పై లక్ష దాడుకు ఇద్దరు నేర్పవేను, నువ్వు
1: ఇద్దరు నేర్పవేను
0: పోయితే నా భర్త ఒక్కసారి కాక రెండు సార్లు నాకు నవాబు రప్పించే, మరి నవాబు నా భర్తను చంపుతాడా బతికిస్తాడా
1: బతికిస్తాడా
0: అన్న బాధతో నా ముత్తేతరం నిండాల భగవంత, నిన్ను కూడా నా పసుకుంకో ఉండాలని చెప్పి నీ బాధ కోసం నీ కోసం నేను బాధపడి కొనగట్టు వరం వల్ల వరము చిన్నగా అయితే.

0: గణపతి రాయుడా, కొరియన్ వల్ల పోయి వేసినా.
1: అవును,
0: 40 రోజులు వేసి 41 రోజు నాడు ఆకిట్ల పడమంటే మాత్రం సిరి సాపేసుకుని
1: పండుకుంటాను.
0: అనమల్ల వరం వచ్చే నాకు జన్మించిండు అయ్యా,
1: జన్మించిండు.
0: ఆ అనమల్ల స్వామి కడవ వచ్చి అని చెప్పిండు.
2: కొండగట్టువడమల్ల వరణ ఉట్టిండా
0: చెప్పి అవనడు.
2: కొండగట్టువడమల్ల వరణ ఉట్టి అర్ధ రాత్రిలో నీ వద్ద వచ్చి నా పూజ ఎప్పుడు
1: చేసావో
2: మెచ్చి నీకు సంతరపరచిన నీ వీరుడు కూడా కుడుతుంది గర్భాన, నీ కొడుకు కుడతాడు, నీ అంశం తీస్తాడు, ఎంత మంది పాదాలు ఉన్న చిత్రుడు కుడతాడు. ఈ కొడగట్టు వరణ ఉట్టిండని చెప్పి నీ భర్త చెప్పకు, చెప్పుకుంటే 27 లావు చెప్పిపోతే 1000 లావు
1: చెప్పి
2: చెప్పిండా. అయ్యో బావా బలుడు కొండగట్టు వరమల్ల వరణ ఉట్టిలా చెప్పి నాకు తెలిసిన పడితే దెబ్బలు కొట్టబోతుంటే నిన్ను అడగబోతుంటే.

0: ఎలా మాట తప్పది కొడుకు అని చెప్పి కొడుకు పట్టుకుని ఏడ్చిండు.
1: ఏడ్చాడు
0: ఏడ్చిదమ్మవా, నీ భక్తి వచ్చిన నాకు దుఃఖం తెచ్చినావు.
1: ఆవు
0: మన కళ్ళ కొడుకు భక్తి మన కళ్ళ ముందు దాలు
1: ఇరువేడే నా సైబ
0: నీ కొడుకు పేరు పెడతా అని చెప్పి వరం వచ్చే కొడవల్ల వరం చెబుతుంది. ఈ పిల్లగాడు పెరుక్కొని రాయుడు
1: కొనరాయుడు
0: అని పేరు పెట్టి ఎక్కువ చేతికి ఇచ్చిండు, తల్లి చేతికి ఇచ్చిండు. ఆ పిల్లగాడు పెద్ద చెప్తుంది దమ్మవ్వ ఇప్పుడు రక్కదు రాయుడు.
1: అవునవును
0: నా బాబు ఎప్పుడు వచ్చిండో ఆ కాగితం పట్టుకున్నాడు. పొత్తులా పొలసకెళ్ళి పొత్తులా పొలసం నిలబడి కాడ మానమాన మత్తుల కాడికి వచ్చిండు.

మీద అడుగున్నది కదా అని అలా పోసి అక్కడ

0: బత్తలు కట్టి మీదకి అరుగుదీసాడు.
1: ఆ తీసి ఆ బీదస్తులకు ఇచ్చిన పట్టలకు రక్తపోయిన పొలంకు పుష్కారము నీళ్లు ఖాళీ ఆగబోయే నీళ్ళకి అరుగులు కట్టి ఎత్తలకు మత్తలకు ఎత్తలు కట్టి అరుగులు తీసిండు. కాళ్ళు తీసి గడప తీసి పారుతుంటే అంటారు.

0: చుట్టూ పైన కాలు సందు లేకుండా ఆరిపోలాలు ఎత్తున్నాయి.
1: అవునవును.

0: అట్లా కైగిలే బట్టి ఇట్లా కలుపులు కాబట్టి
1: పంటలు పడబట్టి
0: పంటలు పుష్కాలం పడుతుంటే రక్పతి రాయుడు శీకర చింతల కరిసే కట్టి అట్లా కరిసే కొట్టి అట్లా కరిసే
1: రాయుడు.

0: ఎట్లా ఖర్చు నింపుకుంటా చేరిండు. ఆ చేరంగా అయితే 70 దేశాలకు వాడది కంటవాడే. ఎట్లా
1: ఎట్లా
0: ఒరే తమ్ముళ్ళారా చూసినావా, ఆడు మన చేతి కింద జీతం ఉండి మన చేతి కింద పాడేరు ఉండి బారిసగా ఉండి గోదావరి మేపినోడు, ఎడ్లు మేపినోడు, ఎట్ల పండు చూసినోడు, పసల పండు చూసినోడు, ఎడ్లు వరబడి దొడ్డే కొట్టాలి రచ్చిపోతే ముసలిగొట్టు చూసినోడు
1: వంటి
0: మనం పిల్లలు చెల్లెత్తివి, చెల్లెచ్చింది కాక 5,000 భూమి ఇత్తివి, 5,000 భూమి ఇచ్చింది కాక మా వాళ్ళ పల్లె 3,000 పల్లె ఇత్తివి,
2: సాధిస్తే కొండలు
1: వాగిండు
2: 5,000 భూమి మన సెల్లె కదా, మన తొడగుంటే సెల్లె కదా,
0: 12,000 చేసి
2: మరి మనతో బాగా మంచుకోపోరా, దేశం రాజ్యం
1: పంచుకుంటుండే
2: పంచుకోగా ఆడిబిడ్డే పుట్టిందానికి మానలపల్లి ఇచ్చేద్దాము 5,000 భూమి ఇచ్చేద్దాం అని చెప్పేసాం. ఇచ్చేస్తే కొద్ది అంత సందితే కొడల వాకిండు
0: 5,000
2: అయింది 100,000 అయింది అయిందా, 5,000 గాక మానవ మత్తలు కట్టి అలారం పోయే ఇళ్ళు కూడా రాత్రి కట్టి అలుపులు కట్టి తుమ్ములు పెట్టి ఆ బోర్డర్ కూడా వారిస్తున్నాడు.

0: రాకపోతాడు
1: మరి కైకి మన ఊళ్ళో మన కైకి ఎట్టుకు వచ్చేటోళ్ళు
0: ఆవు
1: ఇప్పుడు
2: ఆయన అర్థం చేస్తామంటే ఆయన ప్రాంతం అంటే మనకు ఉగ్గండి.

0: ఇప్పుడు రక్పద రాయుడు ఎందుకు పైకి వచ్చిండు అని చెప్పండి. చెప్పండి
1: ఎట్లా పైకి వచ్చిండు?
0: ఈ చెరువుల ఓలపల్లి మేర ఉన్నది,
1: ఇది మన పొడి మేర ఉన్నది,
0: మన పొడి మేర
1: ఉన్నది.
0: ఈ చెరువు మన రాలదా?
1: మనది
0: మనది. మన చెరుకు ఆరత్రి కట్టి ఆ నీళ్ళు కూడా ఒకటి అక్కులదా?
1: అక్కు లేదు, అక్కు లేదు.
0: చేతి కింద నడిచిందాం,
1: నడిచిందాం.
0: కావిడి ఉంచు,
2: నీళ్ళు
0: పొట్టు పొట్టు అన్నదా?
1: పోవద్దు, అల్లవు నీళ్ళు పొలం అంతా వెళ్ళిపోవాలి.
2: నిడిచిన ఈ పక్షము నిడిచినేమో తినటోడు, నీడటోడు నీడెలిగాడు,
1: నీడెలిగాడు.
2: నీడెలి కానీ మనం ఉంచుతామంటే పుడుతుంది
1: కయ్యం,
2: ఎడ పుడుతుంది కట్టకడ,
1: కట్టకడ
0: నీళ్ళు కట్టగలంటే
2: చెరువు కట్టకడ కయ్యం పుడితే
1: ఆయన
2: ప్రాణం మనం దిద్దామే చిన్న

0: కౌతుమణి కేశ్వరాయుడు,
1: రాయుడు
0: కబల నరసింగరాయుడు, వీరపూర్
2: అవును, ఆ నీళ్ళ బొట్టు ఒక పోషణాలు ఎండిపోతాయి, పల్లె పంట వాళ్ళకి ఎండిపోతుంది, ఆ గోరు గడిపిడంత వన్ను లేక ఆగరం లేక మన దగ్గరగా చేడుకుంటారు చెప్పి ఆ నీరటి ఎల్లు ఎల్లుగా నిలుచుకున్నారు. నీరటి ఎల్లుగా నిలుచుకొని ఏమంటారు, నీరటి ఎల్లి కావాలి అక్కడ మా పల్లెకు
1: ఇల్లు
2: ఒక బొట్టు పోకుంటారు, వాళ్ళ కావిలు ఉండు ఎవరొచ్చినా గానీ రక్త బొట్టి గానీ
1: నీళ్ళ బొట్టి
2: చెప్పి చెప్పేళ్ళు దేశాలు నీరటి ఎల్లి గారిని కావిలి.

0: మాట వినడు. ఏ మర్యాద దేశాల్లో కన్నం పెట్టిన వాళ్ళు రాలే, నాకు జీతం ఇచ్చే వాళ్ళు
1: వాళ్ళే
0: అలా మాట వినపోతుంది
1: కడతా అని
2: చెప్పి
0: అడుగుతున్న కంటే శత పట్టుకోని ఎల్ల మెసలు కంటే ఇది పోయి
1: అవునవును
0: నీళ్ళ కడ కట్ట కోసిడు కోసి ఒక్క చుక్క పట్టు బయట వెళ్ళకుండా నీళ్ళ బొట్టు బయట వెళ్ళకుండా కావినాడు.
2: ఎప్పుడు కావన్నాడు
0: కావిన ఉంటే వరకు కంటే అమ్ముకున్నాడు నీళ్ళు ఇప్పుడు బంద్ అయిపోయో
1: బంద్ అయినాయో
0: పది రాడు పొద్దున లేచి
2: పొలం ఉండి చీమలు ఎల్లు కొడుతున్నాయి. ఈయన పొట్టకు వచ్చింది,
1: అవును
2: ఈయనే పైన టైం వచ్చింది, పొట్ట వీడియో బయటకు వచ్చింది కదా,
1: బయటకు వచ్చింది
2: ఈయన టైం లోపల పొలం టైం లోపల
1: నీళ్ళు
2: ఈ నీళ్లు ఎట్లా అయిపోయి అని చెప్పి కట్టె పట్టు కొలిసి తూంకాడికి వచ్చాడు.
1: తూంకాడికి వచ్చాడు,
2: తూకాడికి వచ్చాడు, తూంకాడ రడీ
1: ఉండేలయ్యా
2: నేడేలయ్యా నీకు పుణ్యం ఉంటుందిరా నీకు ధర్మం ఉంటుందా చూడు, పొట్టకు వచ్చిందని మీరు దెబ్బ కొడుతున్నావు, నేను మాత్రం పిల్లగల కోడిని నాకు నలుగురు కొడుకులు చూసినావు కదా నాకు మూడేళ్ళ పల్లిచ్చిండ్రు, మీరు పొలం వ్యవసాయ తీసుకుని బతున్నా కొన్ని నేడలయ్యా.

0: పుణ్యం ఉంటది.
1: అవునవును,
0: ఇల్లు వదిలిపెట్ట అప్పుడు అంత ఎండిపోతుంది. సీమ నెల కొట్టి చెక్కలు వారుతుంది.
2: మాండలపల్లి ఇచ్చిండు, 5 ఎకరాల భూమి ఇచ్చిండు, ఒక పోతుకుర్ర ఒక ఎద్దు ఇచ్చిండు, ముఖ్య బండి ఇచ్చిండు. కానీ సెరిచ్చిండు
1: అడుగు
2: ఇల్లు ఇచ్చిండ్రాడు. వాళ్ళ కట్టి నిల్వడం కక్కే ఉన్నది,
1: హక్కు లేదు.
0: ఎల్లయ్యా చూడు, మర్యాద వాడుతున్నా, ఈ పుణ్యం ఉంటది. నువ్వు పనుడివి, నేను 64 చేతికి పనుడివి, నాకు కూడా పనుడివి. చిన్న నువ్వు నా నీళ్ళు ఇచ్చి నేను కూడా మాత్రం వాళ్ళు పెట్టినట్టు ఎర్ర పెడతావు, అటు పెడతా.

0: ద్వారా ఎవరు పుణ్యవాన్ చెప్పి గదవ పట్టుకున్నాడు, పట్లండిపోతున్నాయి, నేను అక్కడి కాక
1: నిరపోతున్నాను, నెరలు కొడుతున్నాయి పాప పొరాన్ని
2: పట్టలేదు.
1: ఒక్క బొట్టు
0: నీళ్ళు మరి ఎప్పుడైతే చెప్పన్నాడు
1: అవునవును
0: అలా రాకపోతే రాయడు.

0: సంవత్సరం ఏళ్ళయ్యా ఏమునంత సంవత్సరం రక్షపతిరాయుడు ఒక్క గంట రెండు గంట యుద్ధం చేసిండు దట్ట పెట్టబోతాడు పెట్టబోతాడు ఎల్లయ్యా ఇదిపోతా రక్షపతిరాయుడు చెరు తూపు కట్ట మీద రెండు అయిందంటే ఒక్క గంట కాదు రెండు గంటలు కాదు మూడు గంట యుద్ధం చేసిండు
1: చేశాడు
0: వస్తే యుద్ధం చేసిండు ఆ కట్ట మీద లొల్లి విద్య తోడు ఎత్తుంటే లక్ష వేల మంది చూస్తుండ్రు కాపులు
1: కాపులు
0: చెరు కట్ట కింద చూడంగా పోలాస్తా రాజులు కాపులు వచ్చుతారు ఆ చూడంగా భగవంత కోపం వచ్చింది రక్షపతి ఆయనకి ఆడికాడికండి కట్ట పట్టే పిల్లలు విడితే వాడు బల్యం ఎక్కడ గెజ్జాల్సిన బల్యం
1: బల్యం
0: సొత్తి నల్లకట్లు వేస్తే ఏనుడు కట్లు
1: భగవంత
0: మొత్తం పంచులు ఒక బల్యం
1: బల్యం
0: ఆ నెగిటిల్ గాని గిర్ర గిర్ర నింపిండు చేత పట్టి అరవిద

0: ఎల్లమ్మ చెరువు కాడ
1: అవును
0: నిలబెట్టి తలగొట్టేసాడు.
1: తలగొట్టిండు
0: నిలబెట్టి తలగొట్టి
1: ఆ
0: తలని మాత్రం నిమ్మ చెట్టుకు అరగట్టిండు.
1: ఓన్లీ రాకపోతే రాడు
0: జుడవాల తోటి కట్టేసాడు.
2: మొన్న
0: ఎంబడి తెలియంది.
1: అవునవును
0: చెరువు దట్ట వీకిండు దట్ట వీకిండు
1: నీళ్ళు వారబట్టి
0: ఏం చేసుకోండి చేసుకోకని చెప్పి
1: ఆ
0: రక్తపోతు రాడు మా అక్కడికి
1: వెళ్ళిపోయాడు.
0: ఎప్పుడు వెళ్ళిపోయిండో.
1: అవునవును
0: ఆ పొత్తుల పోలస కాపులు చూసిండ్రు
1: సంపేసిండు. అబ్బా బాబా బలవంతుడు అంత బలవంతుడు
0: కాపులు దేశాయిలో.

0: కడవడి మాత్రం పుత్ర పొల సవేలే కేశవరాజు దగ్గరికి వచ్చాడు. కాపులు
1: అవును
0: ఎడత్తిన చెప్పాడు వీడు. అయ్యా నీళ్ళని చూడంగా నీళ్ళ కాడ నలు కుట్టి
2: చేతి కింద ఉన్నప్పుడు జీతం ఉన్నప్పుడు రక్తరాజు రక్తరేడి ఏం తెలను అనుకున్నాం
1: అనుకున్నాం.
2: ఎడ్డివాడు గుడ్డివాడు పిసవాడు చెప్తున్నాడు. ఆయన పాప తల్లని చచ్చిపోయారు.

0: ఆమెదే మనిషి అనుకున్నాం. సుర్రాజు యుద్ధవాడు రాదు.
1: మీ డెబ్బై ఏళ్ళ దేశాయులు కానీ మీ డెబ్బై ఏళ్ళ దేశాయులు ఆ రక్పతనాయుడు ఆరికాల కింది
0: పడుతున్నారు.
1: రక్పతనాయుడు ఢిల్లీ ఇవ్వచ్చి పడిపోతే నిరటిల్లయ్య ఢిల్లీ ఇవ్వకపోతే దట్టవీకపోయాడు. దట్టవీకపోతే నిరటిల్లయ్య అడమైతే నిరటిల్లయ్య దొరకబట్టి ముక్కు ముఖం
0: చూడకుండా
1: కోపం తెచ్చి ఆ చంద్రవేదం పాడుగా నా చంద్రవేదం ఎట్ట ఉండదయ్యా. ఆడికాడికి ఎండి కట్టు, అడమసిన బంగారు కట్టు, దసరా మానేనాడు, నరమసిన ఆగడిన బల్లెం అట బల్లెం తీసి
0: మెడుతున్నది.
1: ఒక్కడి ఒక శ్రద్ధ అనేది మొదటి ఇక్కడ భయపడకుండా కన్ను మెడుతున్నాయి. ఆ శిర తీసిండు, ఆ చెట్టు దురాత చెట్టు కట్టేసి మాండ
0: వెళ్ళిపోయిండు.
2: ఎప్పుడు చెప్పిండో చేశాయిరు మాడు చూడు ఇక్కడ మార్కులు అయ్యిండ్రు తమ్ముళ్ళారా. ఇప్పుడు నిన్న చెప్పిండు మన ప్రాణ బతుకుతాడు
0: బతుకడు
2: బతుకడు అని చెప్పి రాఘవ దేశ విషయాలంతా.

0: పగలబడ్డాయి
1: చిన్న
0: పిల్లలు
1: కలకల గంగల ఓడి రక్పదరాయని పిలిపిద్దాం, పిలిపించి నువ్వు ఈ తప్పేందుకు చేసావని చెప్పి అడుగుదాం. మరి నాయన చెప్తాడు అన్నయ్య చెప్తాడా? ఈ మాట అడుగుదామని సంపేట్లు ఎందుకే
0: పంపండి
1: మాట అడుగుదాం.

ఇప్పుడు దాంక మీరు నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం కనకాపూర్ వడ్డ్యార్ గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారం బృందం చెప్పిన కొండల రాయుని కథ బుడిగే జింగం కథ రెండవ భాగం విన్నారు.

ఇంతటితో ఇలాంటి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. మన పురాణాలు ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో గుడియాత్తూరు మండలం పూనగూడ గ్రామానికి చెందిన సెడ్మకి రాముల బృందం వినిపించే గెడాం రామ్జీ రాజు కథాగానం 3వ భాగం ప్రసారమవుతుంది.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటారు మద్రిమలో హాయైన పాటల్ని. ఆదిత్య 369 చిత్రంలోని రాసలీల వేళ రాయబార మేళ అనే పాట ఒక మధురమైన శృంగార భరిత గీతం. ఇళయరాజా సంగీతంలో వెన్నెలకంటి సాహిత్యాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినరు. బాలకృష్ణ మోహినిలపై చిత్రించిన ఈ పాట చారిత్రక నేపథ్యంలో సాగే అద్భుతమైన మెలోడీగా ఇప్పటికీ నిలుస్తుంది. మరి ఆ పాట ఇప్పుడు విందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మధురిమలో ఇప్పుడు విందాం వాన సినిమా నుంచి కార్తిక్ పాడిన ఈ పాట. సంగీతం కమలాకర్, సాహిత్యం శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మధురిమ. ప్రేమికుడు ప్రేయసి అందాన్ని ప్రకృతిలోని అందమైన దృశ్యాలతో పోల్చుతూ తనలో కలిగిన కొత్త అనుభూతిని వ్యక్తీకరిస్తాడు. నిన్నలేని అందమేదో నిద్ర లేచినందుకో అంటూ సాగే ఈ గీతం పూజాఫలం సినిమాలోనిది. ఘంటసాల గానం చేసిన ఈ గీతం ఇప్పుడు విందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మధురిమ. కష్టాన్ని పంచుకోవాలా, ఇష్టాన్ని పెంచుకోవాలా, పనిలో తోడుగా ఎదగడానికి సాయంగా ఉంటూ ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటే ఆ బంధం ఎన్నేళ్ళైనా పదిలంగా ఉంటుంది. ఇప్పుడు విందాం ప్రేమికుడు సినిమా నుంచి ఉన్నికృష్ణన్ సుజాత మోహన్ పాడిన ఈ పాట.

ఇంతటితో ఇలాంటి మధురిమ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 10:30 ప్రసారమయ్యే మధురిమలో మరిన్ని మధురమైన పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 10 గంటలు దాటి 59:59. వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల అక్కడక్కడ వర్షం కురిసి ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 67%గా ఉంది. గాలి వేగం గంటకు 13 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలలో జిల్లాల అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం 10 శీర్షికన రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం ఎలా, ఈ అంశం గురించి ఆదిలాబాద్ రిమ్స్ వైద్యురాలు డాక్టర్ స్వేచ్ఛతో ముచ్చట. ఇంకా భేటీ శీర్షికన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట. ఇంకా నల్లరేగడి భూమిలో 40 తీర్ల పంటలు, వి మురళీధర్ అందించిన లఘు ప్రసంగం మొదటి భాగం ప్రసారమవుతుంది. రాత్రి 7:00 ఇల్లు యువసం యువసం ధరల కార్యక్రమంలో పశువుల్లో అంతర మరియు బాహ్య పరాన్న జీవుల వల్ల కలిగే నష్టాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట. ఇంకా సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో అధిక దిగుబడికి సూచనల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. సమయం 11:00 దాటి 1:49. ఇంతటితో ఇరటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రే పొద్దుగల్లా 5:55 వంద పాయింట్ 2 మెగాహెడ్స్ పై ఇంకా న్యూస్.

ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. సమయం 11 గంటలు దాటి 1:49. ఇంతటితో ఇరటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రే పొద్దుగల్లా 5:55 వంద పాయింట్ 2 మెగాహెర్ట్స్ పై ఇంకా న్యూస్.